ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆశ్వేజమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026, సెప్టెంబర్ నెల 29వ తారీఖు మంగళవారం. నిలయంలో సమయం 5:58 దాటి 35 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. దేశభక్తి గీతం విందాం. హిమగిరులు మనవిరా బృందగానం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సుందరకాండ 5వ భాగం విన్నారు. గానం చేసిన వారు శ్రీ ఎంఎస్ రామారావు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట నేటి వ్యాఖ్యాత శ్రీ ఏబి చంద్రశేఖర్రాజు.
1: జ్ఞానయజ్ఞ ప్రాశస్త్యాన్ని గురించి నారద మహర్షి భాగవత మహాత్యంలో ఇలా ప్రస్తావించారు. జ్ఞానయజ్ఞం కరిష్యామి సుఖశాస్త్రం కథోజ్వలం భక్తి జ్ఞాన విరాగాణం స్థాపనార్థం ప్రయత్న. మానవుల్లో ప్రయత్నపూర్వకంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రతిష్ఠించడం పెంపొందించడం జ్ఞానయజ్ఞం అని అర్థం. మానవుడు శారీరకంగా లేక భౌతికంగా పెరగడం విశేషం కాదు, అదే మానవుని అంతరంగం పెరగడం గొప్ప. అనగా అతనిలో భక్తి పెరగాలని, జ్ఞానం పెరగాలి, వైరాగ్యం పెరగాలి. ఆ కృషే భాగవత కృషి. ఆ కృషి కావాలనుకుంటే పెరగదు, దానికి తీవ్రమైన ప్రయత్నము, గట్టి పట్టుదల, నిరంతర కృషి అవసరం. పురుషార్థం కావాలి. మోక్షం పురుషార్థం సాధ్యం కానే ప్రారంభం వల్ల లభించేది కాదు. నాకు ప్రాప్తం ఉంటే మోక్షం వస్తుందని అనుకోకూడదు. మోక్షము పరమార్థము అలా కాదు, ప్రయత్నం చేస్తూనే ఉంటే కానీ రాదు. మానవుల్లో ఉన్నటువంటి చెడు సంకల్పాలు లేక దుష్ట సంస్కారాలు ప్రయత్నం లేకుండానే సహజంగా వస్తాయి. ఉదాత్త భావనలు, ఉత్తమ సంస్కారాలు అభ్యాసం వల్ల మాత్రమే లభిస్తాయి, విశేష ప్రయత్నం వల్ల సిద్ధిస్తాయి. నీరు పల్లానికి సహజంగా ప్రవహిస్తుంది, కానీ నీరు ఊర్ధ్వముఖంగా లేక పైకి ప్రవహించాలంటే సూర్య తాపమన్నా కావాలి లేక యంత్ర సహాయమన్నా ఉండాలి. రాక్షసులు ముందు పుడతారు, దేవతల జన్మ తర్వాతది. రాక్షసులకు పూర్వదేవతలని పేరుంది. పొలంలో గడ్డి గాదం అనే కలుపు మొక్కలు సహజంగా ముందే పుడతాయి, కానీ పైరు పెరగాలంటే మాత్రం ప్రయత్నం కావాలి. పైరు

0: పెరగాలంటే మంచి నీరు, గాలి, ఎండ, ఎరువులు అవసరం. అట్లే దుష్ట సంస్కారాలకు ఏ ప్రయత్నం అక్కర్లేదు, కానీ శిష్ట సంస్కారాలకు తప్పక ప్రయత్నం కావాలి. యజ్ఞం అంటే ఇది జ్యోతిష్ఠోమము, వాజపేయము, అశ్వమేధము ఏది కాదు. జ్ఞానయజ్ఞం అంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానం కన్నా పవిత్రమైనది ఈ సృష్టిలో లేనేలేదు. అలాంటి జ్ఞానమే నిజమైన జ్ఞానం. దానికి బాహ్యమైన సామగ్రి ఏది అక్కర్లేదు. పశు మాంసాది ప్రసక్తి లేదు. శారీరకం కాదు ఇది, కేవలం మానసికం. కావున విధి, జప, ఉపాంసు రూపాలైన మిగతా యజ్ఞాలకన్నింటికన్నా శ్రేష్టమైనదని వర్ణించారు. మనోవృత్తియే మానవ ప్రవృత్తులకు మూలము. మనస్సులో మొట్టమొదట సంకల్పం ఏర్పడితే అది మాటలోనే వచ్చి తర్వాత శారీరకమైనటువంటి చేష్టగా మారుతుంది. దానివల్ల బాహ్య ప్రపంచంలో లావాదేవీలు, తద్వారా సుఖదుఖానుభవము మానవునికి కలుగుతాయి. అయితే మనస్సు లేకపోతే ఏదీ లేదు. అది వృత్తిరూపమా మానసమా అనేది ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఆలోచనలు ప్రపంచం వైపు మళ్ళితే నామరూపాత్మకం, అనేకమై మనల్ని బాధిస్తాయి, బంధిస్తాయి. అట్లుగాక దీనికి సాక్షి అయిన పరమాత్మ వైపే ప్రసరించాయో నిరాకారము, ఏకము అయి మనకు దీని నుంచి ముక్తిని ప్రసాదిస్తాయి. కాబట్టి దియో యోన ప్రచోదయాత్ అన్నట్లు అనుక్షణము కలిగే కామవృత్తులను కామరూపాత్మకంగా కాక సచ్చిదాకారంగా మార్చుకుంటూనే పోవటమే మన కర్తవ్యం. అప్పుడు యద్భావం తద్భవతి అన్నట్టు శారీరక క్రియల్లో ప్రతిఫలించే అనాత్మ ప్రపంచము అంత ఆత్మాకారంగా అయి అనుభవానికి వస్తుంది. సాధకుడికి అఖండమైనటువంటి అనుభవమే బ్రహ్మానుభవం. దానికోసం సాగించే ఆత్మాకార వృత్తియే అసలైనటువంటి యజ్ఞము, నిజమైనటువంటి జ్ఞానయజ్ఞం.
1: శ్రీ ఏబి చంద్రశేఖరరాజు వినిపించిన వినతగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సేద్యపు శుద్ధులు. నేటి అంశం నాణ్యమైన మల్బరీ ఆకు దిగుబడికి సూచనలు. ఈ విషయం గురించి పట్టు పరిశ్రమ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సుధాకర్ తెలియచేస్తారు.
2: జిల్లా రైతాంగానికి మరియు పట్టు రైతులకు శుభోదయం. ఈరోజు నేను మీకు నాణ్యత గల ఆకును ఉత్పత్తి చేయడంలో మెలకువల గురించి మాట్లాడదలుచుకున్నాను. గత 3-4 దశాబ్దాలుగా రైతులు పట్టు వ్యవసాయం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ రైతులు మేము వాళ్లకు నిర్దేశించిన లేదంటే సిఫార్సు చేసిన తాంత్రిక పద్ధతులను పాటించకపోవడం వల్ల ఇప్పటికీ రైతులు నాణ్యత గల ఆకును ఉత్పత్తి చేయడంలో విఫలమవుతున్నారు. పట్టు వ్యవసాయంలో విజయాన్ని సాధించాలి, మంచి అభివృద్ధి సాధించాలి, లాభదాయకంగా వ్యవసాయం చేయాలంటే ముఖ్యంగా రైతులు నాణ్యత గల మల్బరీ ఆకును ఉత్పత్తి చేయడం ఎంతో అవసరం. నాణ్యత గల ఆకును రైతులు ఎందుకు తయారు చేయలేకపోతున్నారంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. 1, రైతులు వాళ్లకు మంచి ఎరువులు దొరకట్లేదనో, లేకపోతే నాణ్యత గల ఎరువులు దొరకకపోవడము, సమయానికి దొరకకపోవడం అని కొందరు రైతులు సేంద్రియ ఎరువులు కానీ రసాయనిక ఎరువులు కానీ వేయలేకపోతున్నారు. కొందరు రైతులు ఆ వేస్తే ఏమవుతుంది, వేయకపోతే ఏమవుతుందిలే అనే అజాగ్రత్తతో కూడా కొందరు నేలలో తగు మాత్రంగా రసాయనిక ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు కానీ వేయలేకపోవడం వల్ల నాణ్యత గల ఆకును తయారు చేయడంలో విఫలమవుతున్నారు. సో నాణ్యత గల ఆకును తయారు చేయాలంటే రైతులు నేను ఇచ్చే సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా మల్బరీ పంటను కట్ చేసిన తర్వాత, కోత కోసిన తర్వాత ముఖ్యంగా రైతు వెంటనే సేంద్రియ ఎరువును 1 ఎకరాకు 8 టన్నులు వేసి, అది బుల్లెట్లో కానీ ఎద్దులతో కానీ లేకపోతే యాంత్రిక పద్ధతిలో కానీ తోటను దున్నేయాలి. ఈ దున్నడం వల్ల ఏమవుతుందంటే 1, కలుపు మొక్కలు నాశనమవుతాయి, ప్లస్ వేసిన సేంద్రియ ఎరువు నేలలో కలిసిపోతుంది. ఆ తర్వాత కాలువలు కానీ లేకపోతే బిందు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ రైతులు నీళ్లు పెట్టేసి మెయింటైన్ చేస్తే 15-20 రోజుల తర్వాత ఆకులలో మొలకలు వస్తాయి. వాటిని టిల్లర్స్ అంటారు. ఆ మొలకలు చిగుళ్ళు రాగానే 15-20 రోజుల తర్వాత చిగుళ్ళు వచ్చిన వెంటనే రైతులు ఖచ్చితంగా రసాయన

రసాయనిక ఎరువులు వేయాలి. రసాయనిక ఎరువులు అంటే మా సిఫార్సు ఏంటంటే అమ్మోనియం సల్ఫేటు 140 కేజీలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేటు 70 కేజీలు, మ్యూరేటా పొటాషు 19 కేజీలు ఒక ఎకరాకు ఒక పంటకు వేస్తే ఖచ్చితంగా ఆకులలో పోషక పదార్థాలు తగుమాత్రంగా ఉంటాయి. సో అలా 15-20 రోజుల తర్వాత రైతులు రసాయనిక ఎరువులు వేసిన వెంటనే మళ్ళీ నీళ్లు కట్టాక ఖచ్చితంగా ఆకులలో పోషక పదార్థాలు అభివృద్ధి చెందడం మొదలవుతుంది. ఈ దశలో ఆకులలో ఎక్కువ తేమాంశం ఉండడం వల్ల, పోషక పదార్థాలు డెవలప్ అవ్వడం వల్ల ఖచ్చితంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కీటకాలన్నీ వచ్చి మల్బరీని ఆశిస్తాయి. సో ఈ సమయంలో రైతులు కాస్త మెలకువను పాటించి 15-20 రోజుల తర్వాత తోటను ఒకసారి గమనించి, వాళ్ళు ఏమైనా గమనించగలిగితే ఎలాంటి రోగాలు ఏమైనా కానీ లేకపోతే కీటకాలు కానీ ఏమైనా ఆశించాయని గమనించితే పర్వాలేదు. ఒకవేళ అలా గమనించకపోయినప్పటికీ రైతులు ముందు జాగ్రత్త చర్యగా 0.2% రోగాలు కానీ 2.5% నువాను కానీ స్ప్రే చేయడం వల్ల ఆ సమయంలో వచ్చే కీటనాశకాలన్నింటినీ మనము నాశనం చేయవచ్చు. అది ఒక గమనికను ఖచ్చితంగా రైతులు పాటించాలి. ఆ తరువాత వాళ్లకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు. ఎందుకంటే మనము మొదట్లోనే ఆ సమయంలో వచ్చే కీటకాలన్నింటినీ నాశనం చేశాం కాబట్టి అప్పటికే మనకు 25-30 రోజులు అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఎలాంటి కీటకాలు ఆశించడానికి ఆస్కారం ఉండదు. ఆశించిన కానీ అప్పటికి మనం ఆకును కోసి పురుగులకు మేపడం మొదలు పెడతాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. కానీ రైతులు సరైన సమయంలో సేంద్రియ ఎరువులు కానీ రసాయనిక ఎరువులు వేయకపోతే ఆకులలో పోషక పదార్థాలు చాలా తక్కువైతాయి. పోషక పదార్థాలు అంటే ఏంటి? ఆకులలో ఖచ్చితంగా నత్రజని, భాస్వరము, పొటాషియము, పీచు పదార్థాలు, పత్రహరితాలు, ప్రోటీన్స్, షుగర్స్ ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే మనం వేసే సేంద్రియ ఎరువులు మరియు రసాయనిక ఎరువులు వల్లనే ఆకులలో ఈ యొక్క పోషక పదార్థాలు డెవలప్ అవుతాయి. ఇలాంటి పోషక పదార్థ సహిత ఆకును పురుగులకు మేపినప్పుడు ఖచ్చితంగా పురుగులు మంచిగా ఆకును మేసి మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ ఇప్పటికీ కొందరు రైతులు సేంద్రియ ఎరువు వేస్తే రసాయనిక ఎరువులు వేయరు, రసాయనిక ఎరువులు వేస్తే సేంద్రియ ఎరువులు వేయడం మానేస్తున్నారు. అంటే దీంట్లో విషయం ఏంటంటే రైతులకు ఇప్పటికీ అవగాహన లేదు సేంద్రియ ఎరువులు ఎందుకు వేయాలి, రసాయనిక ఎరువులు ఎందుకు వేయాలి. సేంద్రియ ఎరువులు ఎందుకు వేస్తామంటే పోషక పదార్థాలు మొక్కల్లో విపరీతంగా పెరగడానికి సేంద్రియ ఎరువులు ఉపయోగపడవు. కొంతవరకు మాత్రమే వాటి యొక్క ప్రభావం ఉంటుంది. సేంద్రియ ఎరువులు ఎందుకు వేస్తామంటే మన్నును మనము నేలను కండిషన్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫామ్యార్డ్ మెన్యూర్ ఈజ్ అప్లైడ్ ఫర్ కండిషనింగ్ ఆఫ్ ద సాయిల్. సో మనం వేసే సేంద్రియ ఎరువులు నేలను కండిషన్ చేయడానికి ఉపయోగిస్తాం. కండిషన్ అంటే ఏమవుతుంది సార్ అంటే ఎప్పుడైతే సేంద్రియ ఎరువులు వేస్తారో నేల సాఫ్ట్గా అయిపోతుంది. ఎప్పుడైతే సాఫ్ట్గా గుల్లగా నేల అవుతుందో వర్షం పడినప్పుడు తేమను బాగా పీల్చుకుంటుంది, అలాగే తేమను పట్టిపెట్టే గుణం కూడా బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే నేల సాఫ్ట్గా ఉండి పోరస్గా మన్ని రంధ్రాలు ఓపెన్ అవ్వడం వల్ల గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ఆక్సిజను సర్క్యులేషన్ జరుగుతుంది. నేలలో ఎప్పుడైతే ఆక్సిజన్ సర్క్యులేషన్ జరుగుతుందో నేలలో ఉన్న అనేక ఉపయోగపడే సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా అయితేమి, శిలీంధ్రాలు అయితేమి, యాక్నోమైసిటిస్ అయితేమి, ఇవన్నీ తగు మాత్రంలో డెవలప్ అవుతాయి. సో ఇలాంటి ఉపయోగపడే సూక్ష్మక్రిములు డెవలప్ అయినప్పుడు నేల బాగా గుల్లబారుతుంది, మొక్కలు బాగా శ్వాసను పీల్చుకుంటాయి, నేల గుల్లగా ఉండడం వల్ల వేర్లు కూడా బాగా పెరుగుతాయి, నేలలోకి చుచ్చుకొని పోతాయి. అలా పోయినప్పుడు కాండం కూడా బాగా పెరిగి మంచి పోషక పదార్థాలు ఉన్న ఆకు తయారవుతుంది. సో సేంద్రియ ఎరువులు కేవలము మనము నేలను గుల్లపరచడానికి, సేంద్రియ కార్బనాన్ని డెవలప్ చేయడానికి మాత్రమే మనం ఉపయోగిస్తాము. ఇక ఇవే కాకుండా నేల యొక్క పిహెచ్ అయితేనేమి, విద్యుత్ వాహకత అయితేనేమి, సేంద్రియ కార్బనము అయితేనేమి, మరియు మిగతా సూక్ష్మ మరియు స్థూల పోషక పదార్థాలు అయితేమి విపరీతంగా డెవలప్ అవుతాయి. వీటన్నిటి వల్ల ఖచ్చితంగా నాణ్యత గల ఆకును ఉత్పత్తి చేయడానికి సాధ్యమవుతుంది. ఇక రసాయనిక ఎరువులు, రసాయనిక ఎరువులు ఎందుకు వేయాలంటే రసాయనిక ఎరువులు వేయడం వల్ల మొక్కల్లో త్వరితగతిన పోషక పదార్థాలు వృద్ధి చెందుతాయి. ఏవి? అది నత్రజని కావచ్చు, భాస్వరం కావచ్చు, పొటాషియం కావచ్చు, లేదంటే ఇతరత్ర సూక్ష్మ పోషక పదార్థాలు అయితేమి మనం రసాయనిక ఎరువుల ద్వారానే అభివృద్ధి చేయవచ్చు. సో ఈ విధంగా రైతులు సేంద్రియ ఎరువులు మరియు రసాయనిక ఎరువులు రెండు చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యము అని గమనించాల్సిన అవసరం ఉంది. ఇక ఇవి కాకుండా ఒకవేళ మొక్కల్లో ఎలాంటి సూక్ష్మ పోషక లో

0: లోపం వల్ల జరిగే వాటిని గమనించినప్పుడు ఆకులు పసుపచ్చగా మారడం కానీ, ఆకులు సరిగా క్వాలిటీ లేకపోవడం కానీ, లేకపోతే వేరే ఇతరత్ర తెగులు రావడం కానీ జరిగినప్పుడు సూక్ష్మ పోషక పదార్థాలు కూడా నేలలో వాళ్ళు సిఫార్సు ప్రకారము ఉపయోగించుకోవాల్సి వస్తుంది. సో వీటన్నిటినీ పాటించినప్పుడు ఖచ్చితంగా రైతులు నాణ్యత గల మల్బరీ ఆకును ఉత్పత్తి చేయడంలో సఫలీకృతులవుతారు. దీనివల్ల ఇలాంటి ఆకును పురుగులకు మేపడం వల్ల పురుగులు మంచిగా బాగా ఆకును మేసి నాణ్యత గల గూడునివ్వడమే కాకుండా వీళ్ళు గూడును మార్కెట్కి తీసుకుపోయినప్పుడు ఖచ్చితంగా మంచి ధరలు రావడము రైతులకు ప్రోత్సాహకంగా ఉంటుంది. ఈ మెలకువలను రైతులు ఖచ్చితంగా పాటించాలని, వీటిని పాటించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని రైతులు గుర్తించాలి. సో ఇంతవరకు రైతులు గూడు పండిస్తున్నారు, మార్కెట్కి వెళ్తున్నారు, కొందరికి మంచి ధర వస్తుంది, కొందరికి మంచి ధర రావట్లేదు. వీటన్నిటికి కారణాలు ఏంటంటే ఖచ్చితంగా పోషక పదార్థాలను ఆకులు పురుగులకు వేయకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
1: సేద్యపు సిద్ధుల కార్యక్రమంలో నాణ్యమైన మల్బరీ ఆకు దిగుబడికి సూచనలు, ఈ అంశం గురించి పట్టు పరిశ్రమ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సుధాకర్ తెలియజేసిన సమాచారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణా సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాలలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాధన శృంఖల 2026 పేరుతో నిర్వహిస్తున్న తొలి దక్షిణ ప్రాంతీయ కార్యశాల సమావేశం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి చెందిన సీనియర్ అధికారులు, శిక్షణా సంస్థల అధిపతులు, బోధనా సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొననున్నారు. దేశంలో నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ది కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తరువాత నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్ల బయల సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు కుంకి ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణతో పాటు

0: వన్యప్రాణుల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిన్న నిర్వహించిన విజయవాడ ఉత్సవ కర్టన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుంచి 20 తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.0 నిర్వహించనున్నట్లు చెప్పారు. తోలుబొమ్మలాట, డప్పు, పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవ వేదికగా నిలుస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్రం నలుమూలలా కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాల్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అన్ని మూలలా కూడా ఏదో రకమైనటువంటి ఉత్సవాలు జరగాలని, దీని ద్వారా ఇది ఒక ఎకనమిక్ ఇంజిన్ గా పనిచేయాలని, దాంతోపాటు మరీ ముఖ్యమైనటువంటి అంశం కళాకారులు కోరుకునేది వారి ప్రతిభని ప్రదర్శించే అవకాశం లభించాలి. అది ప్రదర్శించినప్పుడు 10 మంది చప్పట్లు కొట్టాలి, అది చాలు వారికి మనసుకి తృప్తి కలగడానికి. అటువంటి కళాకారులందరికీ కూడా ఈ ఉత్సవాల ద్వారా ఒక అవకాశం కల్పించగలుగుతాం.
0: వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వేగంగా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛభారత్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే స్వచ్ఛసాగర్ సురక్షిత్ సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: గ్రామాల సర్వతోముఖాభివృద్ధే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈరోజు జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: పల్లె పండుగ అంటే కేవలం ఇది ఒక పండుగ అనే అర్థం కాదు. ఇది మెయిన్ గా ఏంటంటే గ్రామాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకేసారి టేకప్ చేయడం. పల్లె పండుగ 3.0 ఏదైతే గ్రామాల్లో కావాలో వాటన్నిటి డెవలప్ చేయడానికి 11,085 కోట్లు యాక్చువల్ గా ఈ రోజు ఆ శాఖ సేకరించి అలాట్ చేసింది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపవరంలో 55 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ నిర్మించామని తెలిపారు. వీరికి రాయితీపై విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై నిన్న విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సిద్ధం చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
4: సగటున ప్రతిరోజు 2 లక్షల పైగా వస్తారనే అంచనాల మేరకు దానికి తగిన విధంగా అన్నప్రసాదం, లడ్డు నాణ్యతలో గాని, లభ్యతలో గాని, నిల్వ విషయంలో గాని ఎటువంటి రాజీ ఉండకూడదని కూడా చర్చించడం జరిగింది. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని, కేంద్ర మంత్రులు గాని వస్తారన్న ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానికి తగిన విధంగా రక్షణ ఏర్పాట్లు, నిఘా ఏర్పాట్లు, ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రసాదం కోసం ఏటీఎంల ఏర్పాట్లు చేయడం గాని భక్తుల భద్రత ప్రధాన బాధ్యతగా ఇవాళ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ ప్రత్యేకన ఏర్పాటు చేయడం జరిగింది.
0: తెలంగాణలో భూ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ హౌసింగ్

0: అంశాలపై వనపర్తిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, భూభారతి చట్టం హామీ మేరకు ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు మ్యాప్, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నంబర్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. భూభారతి కింద తొలిదశలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామని, వాటిలో దశల వారీగా సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్తేర డివిజన్ విశాఖ రైల్వే స్టేషన్ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 7:15 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, తరువాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముడే సందీప్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆ తర్వాత రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం, వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ, రచన విఆర్ చంద్రశేఖర్. 8:35 చిత్రసీమ సినీగీతాలు. 9:00 అసాధారణ గణిత మేధావి శ్రీనివాస రామానుజం రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేతారామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖ కేంద్ర సౌజన్యంతో ప్రసారం. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛభారత్పై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి. పరిచయకర్త కె రాణి. 10:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:00 స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 11:15 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం 5 గంటలకు లేపాక్షిక

కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మేర్కొన్న పాటలు 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. సాయంత్రం 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినీ గీతాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 7:15 కిసాన్ వాణి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కర్నూలు కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:15 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 చలనచిత్ర గీతం, 8:45 శ్రీ ఎం నారాయణస్వామి బృందం వారు పాడిన జానపద గీతాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ సినీ గీతాలు. ఇక ఈ రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 రోజువారీ నివేదిక ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. లలితగీతం విందాం. అద్దమే చూచితివా. గానం పిబి శ్రీనివాస్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వస్తుసేవల ఎగుమతులు $1 trillion చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. వార్తలు వివరంగా. భారత్ వస్తుసేవల ఎగుమతులు $1 trillion చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో జరిగిన భారత్ యుఏఈ హైలెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 14వ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు 1 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ధి చెందాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపైందని 2032 నాటికి $200 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు.
1: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already invested $25 billion and is the 7th largest FDI source. The ultimate objective of taking investments from UAE to $100 billion in the years to come.
0: భారత్లో యుఏ ఇప్పటికే సుమారు $25 బిలియన్ పెట్టుబడి పెట్టిందని, మరో $25 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిందని తెలిపారు. యుఏఈలో యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత ఆర్థిక సేవలపై సహకారం ఉంటుందని పేర్కొన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ, రాష్ట్రాల సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్ధతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట్ర సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కరువు

0: ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్ట్రకు ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: రాజ్య సర్కారోనే మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే బీ బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యం కే సాత్ డట్ కే ఖడీ రహేగి. కర్ణాటక మే బీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రి జీ సే బాత్ హుయి హై తో భావి హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం బీ ఉన్ రాజ్యం మే జాకే స్థితి దేఖుంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాత్ రాజ్య సర్కారో కే సాత్ పూరి తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్.
0: వరి సాగు తర్వాత ఖాళీ గొండె భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ధి, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్ట్రంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యుఏఈలో అబుదాబిలో జరుగుతున్న 15వ ఐక్యరాజ్య సమితి నేర నివారణ క్రిమినల్ జస్టిస్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, సైబర్ నేరాలు, ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు, అంతర్జాతీయ సహకారం, సకాలంలో న్యాయం అందించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మేఘ్వాల్ యుఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్ బిన్ను కలిశారు. భారత్ యుఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, చట్టపర సహకారం మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. అబుదాబిలో సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ సదస్సు 1 అక్టోబర్ వరకు జరుగుతుంది. డిజిటల్ యుగంలో ప్రజలను, భూమిని రక్షించడం, సుస్థిర అభివృద్ధి కోసం 2030 అజెండా సాధించడం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ ఆసుపత్రులైన సుచేత కృపలాని ఆసుపత్రి, కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పురోగతి సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక వైద్య సేవలు, వైద్య విద్య, రోగి సంరక్షణ మెరుగుపరచడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు వైద్యులు, నర్సుల నియామకం జరగాలన్నారు. కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని 394 నుంచి 894కి, ఐసీయూ పడకలు 40 నుంచి 200కు పెంచే పనులు పరిశీలించారు. తర్వాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అత్యాధునిక స్కిల్ ల్యాబ్, కళావతి శరణ్ ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన లెవెల్ నియాటికల్ కేర్ సెంటర్ సందర్శించి నవజాత శిశువుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సౌకర్యాలు సమీక్షించారు. భారత నావికాదళం 2వ ఎడిషన్ కమాండర్స్ 2026 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటు భారత్ సముద్ర ప్రయోజనాలు రక్షించడంలో నావికాదళ పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. E20 పెట్రోల్ దిగుమతులు తగ్గించడమే కాకుండా స్వయం సమృద్ధిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2027 కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు, పరిష్కారాలపై చర్చించేందుకు IEW ఒక వేదికని వెల్లడించారు. ట్రాఫిక్ పెండింగ్, ఈ చలాన్, జరిమానాల వసూళ్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ జేబీ పార్థివాల, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిలిపేయాలని కోర్టు సూచించింది. అలాగే పరివాహన పోర్టల్లో చెల్లించని చలాన్లు ఉన్న వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయటం, పదే పదే ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై సులభమైన, పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్ట్టాగ్ యాన్యువల్ పాస్కు ప్రైవేట్ వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్ట్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలతో ఒకసారి రుసుం చెల్లిస్తే 1 సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ల వరకు దీన్ని

0: ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. జపాన్లో ఐచినోగేలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పథకాలతో పథక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆసియా క్రీడల్లో పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇక పురుషుల జావలిన్ త్రోలో ఈశ్వర్ సింగ్ రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజతం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల 1500 మీటర్లో గుల్వీర్ సింగ్ రజతం సాధించారు. ఇక షూటింగ్లో మహిళల 25 మీటర్ల ఫ్రీస్టైల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రజత పథకం గెలుచుకోగా, మహిళల 5000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి, 400 మీటర్ల హార్డిల్స్లో నిత్యా రామరాజ్ కాంస్య పథకాలు సాధించారు. కురాష్ మహిళల 78 కేజీల విభాగంలో పింకీ కాంస్యం గెలుచుకున్నారు. మరోవైపు వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడకుండా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పథకాలతో పథక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి, ఇది ఎఫ్ఎం అనంతపురం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం 7:15.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మరుసూదన కృష్ణ. నేటి కార్యక్రమంలో సమాచార వేదిక, తరువాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మూడే సందీప్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆ తర్వాత రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. కార్యక్రమంలో ముందుగా వాణిజయరాం పాడిన పాట విందాం.

0: పాట విన్నారు.
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: సమాచార వేదిక. దసరా దీపావళి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ అధిగమించేందుకు గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు ముంబై చెన్నై మధ్య వారంలో ఒకసారి రాకపోకలు సాగిస్తాయి. ముంబైలో రైలు నంబర్ 01015 ప్రతి బుధవారం రాత్రి 12:48 బయలుదేరి మరుసటి రోజు ఆదోనికి మధ్యాహ్నం 1 గంటకు, గుంతకల్లుకు 2 గంటలకు, గుత్తికి 2:40 చేరుకుంటుంది. ఇక్కడి నుంచి ఎర్రగుంట్ల కడప రేణిగుంట మీదుగా చెన్నైకు రాత్రి 10:25 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 01016 ప్రతి గురువారం చెన్నైలో తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరుతుంది. గుత్తికి ఉదయం 11:08 చేరుకుంటుంది. గుంతకల్లుకు మధ్యాహ్నం 12 గంటలకు, ఆదోనికి 1:13 చేరుకుంటుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 3:40 ముంబై చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ రైళ్లు నవంబర్ 19 వరకు నడుస్తాయని వారు పేర్కొన్నారు. ప్రతి అర్జీని నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సోమవారం రెవెన్యూ భవన్లో పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ మాలోల, ఉప కలెక్టర్లు ఆనంద్, వెంకట నారాయణ తదితరులు అర్జీలు తీసుకున్నారు. ఆఖరిలో జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్య తప్పదని ఆయన హెచ్చరించారు. మొత్తం 497 అర్జీలు వస్తే ఇందులో 255 రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయి. తక్కిన 252 ఇతర శాఖల పరిధిలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీజీ ప్రవేశాలకు ఈ నెల 29వ తేదీన అంటే నేటితో గడువు ముగుస్తుందని అడ్మిషన్ సంచాలకులు ఆచార్య రవీంద్ర, ఉప సంచాలకులు డాక్టర్ శ్రీరాములు తెలిపారు. పీజీ సెట్ రాసి మొదటి విడత కౌన్సిలింగ్కు అర్హత సాధించిన విద్యార్థులు మంగళవారం హాజరు కావాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

0: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ డిసిఎంఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ నెట్టెం వెంకటేశులు హామీ ఇచ్చారు. కల్తీలకు బేరసారాలకు తావు లేకుండా రైతులకు ఎరువులు విక్రయిస్తున్నామని ఆయన తెలిపారు. ఇటీవల కదిరి, ధర్మవరం, మడకశిర నియోజకవర్గాల్లో డిసిఎంఎస్ ద్వారా ఎరువుల విక్రయ కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. సోమవారం డిసిఎంఎస్ ప్రధాన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాయదుర్గం, సింగనమల, గుంతకల్లు నియోజకవర్గాల్లో గోదాములు అందుబాటులోకి రాగానే రైతులకు ఎరువులు విక్రయాలు ప్రారంభిస్తామని తెలిపారు. పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అందే అర్జీలను చట్టపరిధిలో సమగ్రంగా విచారించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ జగదీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఎస్పీ 98 వినతులను స్వీకరించారు. బాధితులను సమస్యను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులు కుంగిపోకుండా ఆత్మస్థైర్యం కూడగట్టుకుని అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి పిలుపునిచ్చారు. క్రికెట్లో దివ్యాంగులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో అమరావతి ఛాంపియన్షిప్ 2026 సౌజోన్ అంతర్జిల్లా క్రికెట్ పోటీలు ఆర్డిటి మైదానంలో ప్రారంభమయ్యాయి. అమరావతి ఛాంపియన్షిప్ దివ్యాంగుల క్రికెట్ పోటీలో కర్నూలు, కడప జట్లు శుభారంభం చేశాయి. తొలి పోటీలో అనంతపురం, కర్నూలు జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ చేసిన కర్నూలు జట్ 12.3 ఓవర్లలో 134 పరుగులు చేసి గెలిచింది. మరో పోటీలో కడప జట్టు చిత్తూరుపై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 103 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ చేసిన కడప జట్టు కేవలం 6.2 ఓవర్లనే లక్ష్యంగా ఛేదించింది. నెల్లూరులో జరిగే పల్లె పండుగ కార్యక్రమానికి 180 బస్సులను ఆర్టీసీ సమకూర్చింది. అనంతపురం జిల్లా నుంచి 100, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి 80 బస్సులు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతంలోని డిపోల నుంచి అందుబాటులో ఉన్న మేరకు 5 నుంచి 10 వరకు బస్సులను సమకూర్చారు. పీఎం సూర్యఘర్ పథకం కింద గ్రామమంతా సోలార్ రూఫ్టాప్ను ఏర్పాటు చేసుకునే మోడల్ సోలార్ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం 1 కోటి నజరణ ఇస్తుందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. నార్పల, కంబదూరు, ఉరవకొండ, రాప్తాడు, యాడికి గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపిక చేశారని, ఈ 5 చోట్ల ఎక్కువ సోలార్ రూఫ్టాప్లను ఏర్పాటు చేసుకున్న గ్రామాన్ని ఎంపిక చేస్తామని, ఇలాంటి గ్రామానికి కేంద్రం నుంచి 1 కోటి రూపాయలు గ్రాంట్ నిధులు వస్తాయన్నారు. ఆ 1 కోటి నిధులను అభివృద్ధికి ఖర్చు పెట్టుకోవచ్చని ఆనంద్ తెలిపారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడుగుల తామర
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. 2027-2028 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి అలాగే 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి కోసం https://cbsitms.nic.in 2026/nvsix_9 అలాగే 11వ తరగతి కోసం https://cbseitms.nic.in 2026/nvsx1_11 ఈ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఎంపిక పరీక్షా విధానం 2027 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రకటన విన్నారు. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన

0: వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మూడే సందీప్ గారితో పరిచయం విందాం. పరిచయం చేస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వరల్డ్ హార్ట్ డే ఎందుకు జరుపుకుంటున్నాం, దీని ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, ఏ వయసు వారికి వస్తాయి, ఎలా

0: ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్
1: నమస్కారం. సార్
0: డాక్టర్ గారు, ప్రతి సంవత్సరం ఇందాక మనం అనుకున్నట్టు వరల్డ్ హార్ట్ డేని సెప్టెంబర్ 29 జరుపుకుంటున్నాం. అసలు ఈ వరల్డ్ హార్ట్ డే ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం, ఎందుకు జరుపుకుంటున్నాం, ఈ వివరాలు సార్.
1: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29 తారీఖున వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వారు వరల్డ్ హార్ట్ డే జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరము థీమ్ వచ్చి డోంట్ మిస్ ఏ బీట్. అందుకే ఈ వరల్డ్ హార్ట్ డే సందేశం సింపుల్గా చెప్పాలంటే, హార్ట్ డిసీజెస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా ముందుగానే రిస్క్ని గుర్తించడము, ప్రివెన్షన్ మార్గాలు మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం.
0: అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ అయితే తీసుకుంటారు.
1: డోంట్ మిస్ ఏ బీట్ అనేది ఈ సంవత్సరం థీమ్.
0: గుండె చప్పుడు,
1: చిన్న అలజడి వచ్చినా, చిన్న లయ మార్పులు వచ్చినా, చిన్న సింప్టమ్స్ వచ్చినా దాని గురించి మిస్ చేసుకోకుండా
0: అశ్రద్ధ చేయకూడదు అని కాన్సెప్ట్. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చూస్తే చాలా చిన్న వయసు నుంచే ఈ గుండె సంబంధిత రోగాలు అయితే మనం చూస్తున్నాం. ఉన్నట్టుండి వయసులో ఉన్న వాళ్ళే ఉన్నట్టుండి పడిపోవడం, స్ట్రోక్ రావడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి సార్? అసలు జనరల్గా
1: యంగ్ ఏజ్లో హార్ట్ డిసీజ్ అనేది సింగిల్ ఒక రీజన్తో మనకు చెప్పలేము. యూజువల్గా టొబాకో యూసేజ్ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అబ్నార్మల్గా కొలెస్ట్రాల్ ఉండడం కానీ, ఒబిసిటీ, ఫ్యామిలీ ఫిజికలీ ఇన్యాక్టివ్గా ఉండడము, ఫ్యామిలీ హిస్టరీని కాంట్రిబ్యూట్ చేయొచ్చు. యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ డిసీజ్ రావడానికి మనం డీటెయిల్ ఎగ్జామినేషన్, ఫ్యామిలీ హిస్టరీ అన్నీ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.
0: సార్, ఇక ఈ సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఉండే సమస్య బీపీ, ఈ మధ్యకాలంలో ఇది ఇంటింటికి సర్వసాధారణం అయిపోయింది, దీని గురించి మాట్లాడండి సార్.
1: ముఖ్యంగా హై బీపీ ఉండడం అనేది సింప్టమ్స్ అనేవి చాలా లేట్గా మనకు తెలిసే అవకాశాలు ఉంటాయి.
0: ఈ
1: బ్లడ్ ప్రెషర్ ద్వారా వచ్చే సమస్యలు మనకి లేట్గా తెలుస్తాయి. ముఖ్యంగా మనం ముందుగానే పసిగట్టాల్సిన విషయాలు ఏంటంటే, ఎక్కువగా తరచుగా తలనొప్పి రావటము, తల తిరిగినట్టుగా ఉండడము, నిద్ర సరిగా లేకపోవడము, ఆయాసంగా మెట్లెక్కితే ఆయాసంగా ఉండడము, గుండె దడగా ఉండటము, ఇటువంటి సింప్టమ్స్ అన్నీ బీపీకి సూచన చేయడం జరుగుతుంది.
0: ఎందుకు వస్తుంది సార్? అసలు
1: బ్లడ్ ప్రెషర్ అనేవి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా, ముఖ్యంగా స్ట్రెస్ఫుల్ జాబ్లో ఉండడం వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల, ఇర్రెగ్యులర్ డైట్ ప్యాటర్న్ వల్ల, ఇర్రెగ్యులర్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, ఎక్కువ సాల్టీ ఐటమ్స్ కానీ, ఇప్పట్లో మనం చూస్తున్నది ఏంటంటే ఆర్ ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకోవడం ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, ఈ లైఫ్ స్టైల్ మార్పులు రావడం వల్ల, సరిగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, వీటి వల్లే అర్లీ ఏజ్లో బ్లడ్ ప్రెషర్ చేంజెస్ రావడం జరుగుతుంది. కానీ బ్లడ్ ప్రెషర్ చేంజెస్ అనేవి సింప్టమ్స్ రూపంలో బయటపడవు.
0: మరి ఎట్లా తెలుసుకోవాలి?
1: మెజర్మెంట్ అనేవి తప్పనిసరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పిన లక్షణాలు అయితే గమనిస్తూ ఉండాలి. సంవత్సరంలో ఒకసారైనా జనరల్ బాడీ చెకప్లో బీపీ అనేది మెజర్మెంట్స్ తప్పనిసరి.
0: సో ఎవరైనా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ నాకేమీ లేదులే అనుకోకుండా ప్రతి సంవత్సరం ఈ జనరల్ చెకప్ అయితే చేసుకోవాలి.
1: నాకు సింప్టమ్స్ లేవు, నాకు ఇబ్బందులు లేవు అంటే నా హార్ట్ హెల్తీగా ఉందనేది అర్థమైతే కాదు. సో కొన్ని సింప్టమ్స్ అనేవి జబ్బు ముదిరిన తర్వాత బయటపడే అవకాశాలు వస్తుంది. ముఖ్యంగా ఈ హై బీపీ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, లేకపోతే షుగర్ సింప్టమ్స్ కానీ, ఎక్కువ రోజుల తర్వాత దాని లక్షణాలు బయటపడే అవకాశాలు ఉంటాయి.
0: సార్, ఇంకా ఈ హై బీపీతో పాటు లో బీపీ కూడా అని వింటూ ఉంటాము, దీని గురించి చెప్పండి సార్.
1: సార్, బ్లడ్ ప్రెషర్ అనేది మనం నార్మల్ వాల్యూస్గా తీసుకుంటే 120/80 ఆర్ 130/80 లోపలగా ఉంటే నార్మల్గా అనేది సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. యూజువల్గా బీపీ తక్కువ ఉండే లక్షణాలు తరచుగా నీరసంగా ఉండడము, కళ్ళు తిరగడము, అలసటగా ఉండడము, చెమట పట్టడము, ఇటువంటి లక్షణాలు బీపీ తక్కువగా ఉండే అవకాశం. ఈ లో బీపీ వచ్చే అవకాశాలు ముఖ్యంగా మనకి వాటర్ ఇంటేక్ సరిగా తీసుకోకపోవడము, డైట్ ప్యాటర్న్ సరిగా లేకపోవడము, సో ఇటువంటి ఇబ్బందుల వల్ల లో బీపీ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఇందులో మెయిన్గా మెటబాలిక్ కాజెస్ అనేవి మనము చూసుకోవాల్సి వస్తుంది. అందులో ఫస్ట్గా హీమోగ్లోబిన్, మన రక్త కంటెంట్ ఎంత ఉందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ థైరాయిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ఎంజైమ్స్ చేంజెస్ వల్ల కూడా బ్లడ్ ప్రెషర్స్ తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సరిగా నిద్ర లేకపోవడము, సరిగా ఆహార పదార్థాల్లో తీసుకోకపోవడము అనే వీటి వల్ల బీపీ చేంజెస్ అనేవి తెలుస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉండడము, ఎందుకు బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉందనే కారణాలు మనం ముఖ్యంగా చూసుకోవాల్సి వస్తుంది. సో బేసిక్గా మాస్టైల్ చెకప్స్లో మ్యాక్సిమం అన్ని పరీక్షలు అనేది కవరేజ్ ఉంటుంది. సో దాని ద్వారా మనకి బీపీ తక్కువ ఉండడానికి కారణం ఏంటి, హీమోగ్లోబిన్ తక్కువ ఉండడమా, థైరాయిడ్లో చేంజెస్ రావటమా, కాల్షియం తక్కువ ఉండడమా, సో ఈ లక్షణాలని పసిగట్టి దానికి వైద్యం తీసుకుంటే సరిపోతుంది. సో బేసిక్గా మనం సింపుల్గా చేసే ఏంటంటే, వాటర్ ఇంటేక్ తక్కువ ఉందా అనేది మనం ఇంట్లో మన ప్రశ్నని మనం చేసుకోవాల్సి వస్తుంది.
0: సో ఎవరైనా కానీ నీళ్ళు కొద్దిగా ఎక్కువ

0: చూసుకుంటే ఇబ్బంది ఉండదు, వచ్చే ఛాన్స్ ఉండదు.
1: యూజువల్గా మనం చేసే పనికి 3 to 4 liters పర్ డే వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. విత్ ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే బ్లడ్ ప్రెషర్స్ అనేవి మంచిగా కంట్రోల్లో ఉంటుంది.
0: సార్, ఈ గుండె సంబంధించిన వ్యాధులు అంటే చాలామంది అంటే ఒక స్ట్రోక్ వస్తేనే అదొకటేనేమో అనుకుంటుంటారు, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్ బీపీతో పాటు?
1: సో గుండె సమస్యలు అనేది చాలా బ్రాడ్ టర్ము. ఇందులో కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే మీరు చెప్పినట్టుగా హార్ట్ అటాక్స్, మిగతావి హార్ట్ ఫెయిల్యూర్స్, రిథమ్ ప్రాబ్లమ్స్, వాల్వ్ ప్రాబ్లమ్స్, కంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టుకతో వచ్చే మార్పులు ఉండొచ్చు. సో ఇందులో ముందే ముఖ్యంగా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండె రక్తనాళ లోపల బ్లాకేజ్ జరిగి గుండెపోటు రావడం.
0: సార్, ఈ బ్లాకేజ్ అనేది ఎట్లా సంభవిస్తుంది సార్?
1: సో మనకి గుండె రక్తనాళాలు వయసు పెరగడం వల్ల రక్తనాళాలు గట్టిపడడం జరుగుతుంది. సో దీన్ని మెడికల్ టర్మ్స్లో అథిరోస్క్లెరోసిస్ అని చెప్పడం జరుగుతుంది. సో రక్తనాళాలు గట్టిపడడం వల్ల అందులో ప్రవేశించే రక్తము స్లోగా గడ్డగా మారే అవకాశాలు ఉంటుంది. సో గుండె ప్రాబ్లమ్స్ ఇది వరకు 60 దాటిన తర్వాత వయసు ఉన్న వాళ్ళకి రావడం జరుగుతుంది, కానీ ఈ మధ్య కాలంలో అర్లీ ఏజ్లో 30 ఇయర్స్ 40 ఇయర్స్ వాళ్ళు కూడా గుండె సమస్యలు రావడం జరుగుతుంది. సో దీనికి మెయిన్ కారణం వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే అర్లీగా గుండె సమస్యలు తెచ్చుకోవడం జరుగుతుంది.
0: ఇక చాలామందికి అసలు లక్షణాలు ఏమీ లేకుండానే చాలా సమస్యలు వస్తాయి. అసలు లక్షణాలు లేకపోతే మన గుండె పదిలంగా ఉందని మనం అనుకోవచ్చా?
1: సో సిమ్టమ్స్ లేకపోతే మన హార్ట్ నార్మల్ అని చెప్పడానికైతే అవ్వదు. సో యూజువల్గా హై బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ చాలా సంవత్సరాలు వరకు ఎటువంటి సిమ్టమ్స్ లేకోకుండా ఉంటుంది. అందుకే సిమ్టమ్స్ వచ్చేంత వరకు ఎప్పుడు వెయిట్ చేయకూడదు. రెగ్యులర్ మాస్టర్ హెల్త్ చెకప్స్, హార్ట్ హెల్త్ చెకప్స్ అనేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి మనిషి పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది అనేది తప్పనిసరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
0: సార్, మనకు లక్షణాలు ఏం కనిపించవు అయినప్పటికీ కూడా మనము ఎట్లా జాగ్రత్త పడాలి, అంటే ఏమన్నా మన శరీరం ఏమైనా సంకేతాలు ఇస్తుందా, ఎట్లా తెలుసుకోవచ్చు హార్ట్ అటాక్ వచ్చే సిమ్టమ్స్?
1: సో వార్నింగ్ సిమ్టమ్స్ అంటాము వీటిని. సో ముందుగానే గుండెపోటు రాకముందునే వార్నింగ్ సిమ్టమ్స్ అనేవి ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చెస్ట్ పెయిన్, ఛాతీలో సెంట్రల్గా ఏదో బరువు పెట్టినట్టుగాను, ఎక్కువ టైట్గా ఉన్నట్టుగాను, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సైన్. అందులోనూ ఈ నొప్పి అనేది భుజానికి పాకుతున్నట్టుగాను, దవడకి పాకుతున్నట్టుగాను అనేది ఇది ముఖ్యమైన వార్నింగ్ సైన్, గుండెపోటు వచ్చే అవకాశాలు. వీటితో పాటుగా ఆయాసంగా ఉండటము, చెమట పట్టడము, కళ్ళు తిరగడము, వాంతి వచ్చి ఉండడం అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన సిమ్టమ్స్. వీని ముందుగానే పసిగట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పిటల్ చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఆడవారికును, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకును, డయాబెటీస్ వాళ్లకు టిపికల్ సిమ్టమ్స్ అనేవి ఉండవు. సో వాళ్ళకి హార్ట్ అటాక్ సస్పెన్షన్, కొద్దిగా నొప్పిగా ఉన్నా మంటగా ఉన్నా హార్ట్ చెకప్ చేయించుకోవడం చాలా ఉత్తమమైన పని.
0: ఒక్కొక్కసారి అంటే ఈ అసిడిటీ వల్ల కానీ గుండె పట్టేసినట్టు అవుతుంది సార్, ఇది ఎట్లా సార్? అంటే గుండె ప్రాబ్లమా లేకపోతే గ్యాస్ట్రిక్ అసిడిక్ ప్రాబ్లం, ఎట్లా తెలుసుకోవడం
1: సార్? ఇది చాలా మంచి క్వశ్చన్. సో పబ్లిక్లో ఉన్న మెయిన్ కన్ఫ్యూజన్ గ్యాస్ పెయిన్ అని అనుకోవడము, లేదా ఇది గుండె నొప్పి కాదని అనుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గ్యాస్ పెయిన్ అనేది మనకి చెస్ట్ కింద కడుపు భాగంలో మంటగా ఉండడము, తేపుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హార్ట్ ప్రాబ్లం అనేది టిపికల్గా సెంట్రల్ ఆఫ్ ద చెస్ట్, హెవీనెస్గా బరువు పెట్టినట్టుగా టైట్నెస్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో గ్యాస్ ప్రాబ్లం యూజువల్లీ ఫుడ్ తిన్న తర్వాత తగ్గిపోయే అవకాశము, ఎక్కువ కాలం ఫుడ్ లేకోకుండా వచ్చే మంట వల్ల అంటే ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టరీ, ఏదో ఒక కారణం ఎక్కువ మసాలా ఫుడ్ తినడం వలన, ఎక్కువ కాలం తినుకోకుండా ఉండడం వల్ల దేనివల్ల వస్తుంది. సో హార్ట్ ప్రాబ్లం అనేది యూజువల్గా ఇటువంటి లక్షణాలు లేకోకుండా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో గ్యాస్ సిరప్ వేసుకోవడము లేకపోతే గ్యాస్ ట్యాబ్లెట్ మెడికల్ షాప్లో తీసుకొని వేసుకోవడం వల్ల రిలీఫ్ వస్తుందని, ఇది గ్యాస్ ప్రాబ్లమే దానికని కేటాయించడము కరెక్ట్ అయిన పని అయితే కాదు. సో మనకి సెంట్రల్ పార్ట్ ఆఫ్ చెస్ట్ దగ్గర మంటగా వస్తున్న లేకపోతే నొప్పిగా ఉంటున్న ఒక బేసిక్ పరీక్ష, ఈసీజీ పరీక్ష ద్వారా అది గుండె నొప్పా కాదా అనేది తెలుసుకోవడానికి ఈసీజీ అనేది హెల్ప్ చేస్తుంది.
0: సో ఎవరికైనా అట్లాంటి సమస్య వస్తే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కలిసి సరిపోతుంది అంటారు?
1: బేసిక్ ఈసీజీ పరీక్ష డాక్టర్ని కలిసి చూసుకోవడం, అది గుండె సమస్య గ్యాస్ సమస్య అని డిఫరెన్షియేట్ చేసుకుంటే బాగుంటుంది.
0: సార్, ఇంకా ఈ చాలామంది బయట ఈ కొలెస్ట్రాల్ అనే పదం మనం వింటూ ఉంటాము, అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి, హెచ్డిఎల్, ఎల్డిఎల్ అంటుంటారు, దీని గురించి పూర్తి వివరాలు సార్?
1: యూజువల్గా మనం ఎప్పుడన్నా లిపిడ్ ప్రొఫైల్ అనే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే 5 రకాలైన కొలెస్ట్రాల్ రిపోర్ట్స్ వస్తుంది. అందులో ముఖ్యమైనది టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, హెచ్డిఎల్ లెవెల్స్, ఎల్డిఎల్ లెవెల్స్, విఎల్డిఎల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్.

0: ఈ 5 కొలెస్ట్రాల్ రిపోర్ట్స్ అనేది మనం రెగ్యులర్గా చూస్తున్న రిపోర్ట్స్. సో ఇందులో ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్ చాలా బ్యాడ్ కొలెస్ట్రాల్. సో ముఖ్యంగా గుండెపోటు రావడానికి, గుండెపోటు రక్తనాళాల్లో బ్లాకేజ్ కలగడానికి మెయిన్ రీజన్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఇంకా మీదట హెచ్డిఎల్ కొలెస్ట్రాల్కి వస్తే ఇది గుడ్ కొలెస్ట్రాల్. సో బాడీలో మనకి కొలెస్ట్రాల్ అన్నది అవసరం. కొన్ని మెకానిజమ్స్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేయడానికి, మన బాడీ ఆరోగ్యంగా ఉండడానికి బ్యాలెన్స్డ్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండాలి. ఈ హెచ్డిఎల్ అనే కొలెస్ట్రాల్ పెంపొందించుకోవడానికి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటేనే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటుంది. మిగతా విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ కొలెస్ట్రాల్ ఇవి నిదానంగా గుండె రక్తనాళాల్లో పేరుకుపోవడం, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఈ పరీక్షలు తప్పనిసరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బాడీ ఫిగర్ని బట్టి, ఒక మనిషి లావుగా ఉన్నారు అంటే ఈయన కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనుకోవడము, ఒక మనిషి సన్నగా ఉన్నాడు ఈయన కొలెస్ట్రాల్ తక్కువ ఉండడం అనేది రాంగ్ పర్సెప్షన్,
1: అంచనా వేయకూడదు.
0: సో కొలెస్ట్రాల్ అనేది బ్లడ్లో ఉన్నది, బాడీ షేప్ని బేస్ చేసుకునేది. లావుగా ఉన్న కొలెస్ట్రాల్ నార్మల్ ఉండొచ్చు, సన్నగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ అంటే రక్త పరీక్ష చేస్తే కానీ మనకి వాళ్ళ బాడీ లెవెల్స్లో కొలెస్ట్రాల్ ఎలా ఉన్నాయనేది మనకు తెలియదు.
1: సార్, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎట్లా తగ్గించుకోవచ్చు? అలాగే మీరు హెచ్డిఎల్ అన్నారు, దీన్ని ఎట్లా మనము ఏ ఫుడ్ ద్వారా దీన్ని కంప్లీట్గా మనం తీసుకోవచ్చు?
0: సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఏదో ఒక కారణం విధంగా పెరిగే అవకాశాలు ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం తీసుకుంటున్న డైట్, సరిగా నిద్ర లేకపోవడము, స్ట్రెస్ఫుల్గా జాబ్ చేయటము, రిలాక్సేషన్ లేకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ వైజ్ కూడా, కొంతమంది మేము నాన్ వెజ్ తినమండి, మేము ఓన్లీ వెజిటేరియన్సే ఉంటాము, మా కొలెస్ట్రాల్ ఉండే ఛాన్స్ లేదు అని భ్రమపడుతుంటారు. సో కొన్నిసార్లు ఫ్యామిలీ హిస్టరీ వైజ్ కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ వైజ్ మనం చూసుకోవాల్సినది లైపోప్రోటీన్ ఏ అనే రక్త పరీక్ష తప్పనిసరిగా చూసుకోవాల్సి వస్తుంది. లైపోప్రోటీన్ ఏ అనే పరీక్ష జెనెటికల్గానే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ లైపోప్రోటీన్ ఏ ఎక్కువ, 50 కంటే వాల్యూ ఎక్కువగా ఉందంటే వాళ్ళు అట్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్. సో యంగ్ ఏజ్ వాళ్ళు, 20 to 40 ఇయర్స్ వాళ్ళు డెఫినెట్గా లైపోప్రోటీన్ ఏ పరీక్ష అలాంగ్ విత్ లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష అనేది తప్పనిసరిగా చూసుకోవాల్సి వస్తుంది.
1: సార్, ఇక ఈ షుగర్, ఈ కొలెస్ట్రాల్, ఇంకా మన బీపీ, ఈ మూడు ఉంటాయి ఒక్కొక్కసారి, ఇందులో ఏది మనకి అతి ప్రమాదకరమైనది?
0: సార్, ఇది చాలా మంచి ప్రశ్న. మూడు ఇంపార్టెంటే. హై బీపీ ఆర్టరీస్ మీద స్ట్రెస్ పెంచుతుంది, డయాబెటీస్ కార్డియోవాస్క్యులర్ రిస్క్ని పెంచుతుంది, హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ప్లాక్ ఫార్మేషన్గా మారి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో మనం ఈ మూడు నంబర్ని తప్పనిసరిగా చూసుకోవాల్సి వస్తుంది. ఒకటి బీపీ రికార్డింగ్, రెండోది షుగర్ లెవెల్స్, మూడోది కొలెస్ట్రాల్ లెవెల్స్. సో ఈ మూడు నెంబర్స్ మనవి నార్మల్గా ఉన్నాయా లేవా అని తప్పనిసరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
1: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క మానవునికి ఈ ఒత్తిడి అనేది సర్వసాధారణం అయిపోయింది. అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, వాళ్ళు చేసే పనుల వల్ల కావచ్చు, ఈ మెంటల్ టెన్షన్స్ వల్ల, దీనివల్ల ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఎస్ సార్, స్ట్రెస్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్లో చూస్తున్నాం. చాలా చిన్న వయసులోనే స్ట్రెస్ఫుల్ జాబ్ చేయటము, ఎక్కువ స్టడీస్లో కానీ లేకపోతే వర్క్ పరంగా కానీ ఇంట్లో పరంగా కానీ స్ట్రెస్ పడుతున్నాం చూస్తున్నాం. కానీ ఈ క్రానిక్ స్ట్రెస్, సరిగా నిద్ర లేకపోవడము, అన్హెల్తీ డైట్, స్మోకింగ్, ఫిజికల్గా యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇవన్నీ కలజొల్పి గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది హార్ట్ హెల్త్కి చాలా ముఖ్యమైన.
1: సార్, ఈ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? అంటే సాధారణ వ్యక్తి ఒక గుండెపోటు సంబంధించి కానీ ఈ గుండె సంబంధిత సమస్యలు ఉంటే లక్షణాలు ఎలా ఉంటాయి? సో మందికి చేయి నొప్పిస్తుంది అంటారు, ఇంకా ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా?
0: సో అర్లీగా మనము సిమ్టమ్స్ని డిటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మునుపెట్లాగా నేను 2 ఫ్లోర్లు స్టెప్స్ ఎక్కితే ఆయాసం వచ్చేస్తుంది, ఇంతకుముందు 4 ఫ్లోర్లు ఈజీగా ఎక్కేసేవాడిని, ఒక 500 to 1 కిలోమీటర్ నడుస్తుంటే ఎక్కువ గసగా చెమటగా ఉంటుంది, అలసిపోతున్నాను త్వరగా, ఆయాసంగా ఉంటుంది, ఛాతి నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది, సరిగా నిద్ర రావట్లేదు. సో ఇటువంటి లక్షణాలు మనం ముందుగానే పసిగట్టి దానికి సంబంధించిన ఈసీజీ పరీక్ష, ఎకో పరీక్ష, ట్రెడ్మిల్ పరీక్ష అనేది తప్పనిసరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో రొటీన్ పరీక్షలో వాటి సిమ్టమ్స్ని బట్టి, ఏజ్ని బట్టి, వాళ్ళ ఎగ్జామినేషన్, ఫిజికల్ యాక్టివిటీ బట్టి మనం ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ పరీక్ష అనేది గుండె పరంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది స్టెప్.
1: ఇక ఈ గుండె సంబంధించిన అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చికిత్సా విధానం ఎలా ఉంటుంది సార్?
0: కార్డియాలజీ డిపార్ట్మెంట్ చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది. మునిపెట్లాగా ప్రతి గుండెపోటుకి బైపాస్ సమాధానం అయితే లేదు. సో ఇప్పుడున్న టెక్నాలజీ పెరగటం వల్ల, సో బ్లాకేజీలు ఏమన్నా ఉన్నా, సో బ్లాకేజీలు క్లీన్ చేసుకో

0: చేసుకోవడము, స్టెంట్ వేసుకొని రక్త సరఫరా బాగా తెప్పించుకోవడము, లేజర్ థెరపీస్, రోటా కాల్షియం డీబల్కింగ్ థెరపీస్ అనేవి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేవి మినిమల్ ఇన్వేసివ్ అంటే కోత లేకోకుండా సర్జరీస్ ఇంక్లూడింగ్ నరం ద్వారానే ఇంక్లూడింగ్ వాల్వ్ రీప్లేస్మెంట్ కూడా మనము చేయగలుగుతున్నాం అడ్వాన్స్మెంట్ ఇన్ ద కార్డియాలజీ. సో ట్రీట్మెంట్ పరంగా కార్డియాలజీ వైజ్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. వన్స్ స్టెంట్ వేపించుకున్న తర్వాత నా జీవితము స్టెంట్ పడిపోయింది అని బాధపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ మెడికేషన్స్, హెల్తీ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ వల్ల నార్మల్ లైఫ్ స్టైల్ని మునిమెట్లాగా బైక్ నడుపుకోవడము, కారు నడుపుకోవడము, ఉద్యోగం చేసుకోవడము, ఫ్యామిలీని లీడ్ చేసుకోవడం అనేది హ్యాపీగా జరుగుతుంది.
1: ఆహార అలవాట్లు ఎలా ఉండాలి సార్? ఇలాంటి గుండె జబ్బులు సమస్యలు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా మనము పిల్లలైతేనేమి, పెద్దలైతే ఏంటి, ఆహార అలవాట్లు ఎట్లా ఉంటే బాగుంటుందంటారు
0: సార్? హార్ట్ హెల్తీ డైట్ అనేది చాలా ముఖ్యమైన విషయం. సో యూజువల్గా డైట్ అనేది బ్యాలెన్స్డ్ డైట్గా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మన చేతికి 5,000 ఉన్నట్టు సో మన ప్లేట్లో ఈ 5 కాంపోనెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. మన చేతికి 5,000 ఉన్నట్టు ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ తక్కువ క్వాంటిటీలో ఉండాలి. సెకండ్ ప్రోటీన్ అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. సో మన వెయిట్ను బట్టి 1 gram పర్ కిలో బాడీ వెయిట్ అనేది మనం ప్రోటీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు 50 kgలు ఉన్న వాళ్ళు పర్ డే 50 grams ప్రోటీన్ అనేది తీసుకుంటే ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటుంది. సెకండ్, థర్డ్ వచ్చి కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్, తర్వాత గుడ్ ఫ్యాట్స్ రూపంలో మనం నెయ్యి వేసుకోవడం కానీ, కరడు తినడం కానీ, పెరుగు తినడం కానీ గుడ్ ఫ్యాట్స్ రూపంలో చెందుతుంది. నాలుగవది విటమిన్స్. సో విటమిన్స్. ఐదవది మినరల్స్. విటమిన్స్ మినరల్స్ అనేది మనం తీసుకుంటున్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వీటిల్లో ఎక్కువ అందుతుంది.
1: ఇక చివరిగా సార్, అసలు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జీవన శైలి మనము నడుచుకుంటే బాగుంటుందంటారు
0: సార్? దీనికి సింపుల్ ఫార్ములా చెప్తాను. హార్ట్ డిసీజెస్ని మనం హార్ట్స్గా గుర్తుపెట్టుకోవాలి. హార్ట్స్ అనే ఫార్ములా హెచ్ ఫర్ హార్ట్ సిమ్టమ్స్ అండ్ సైన్స్, ఈ ఫర్ ఈట్ హెల్తీ అండ్ ఎక్సర్సైజ్, ఏ ఫర్ అవాయిడ్ స్మోకింగ్, ఆల్కహాల్, అవుట్సైడ్ ఫుడ్, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ అవాయిడ్ చేయటం, ఆర్ ఫర్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్, టీ ఫర్ టాక్ టు యువర్ డాక్టర్. సో ఇది చాలా ముఖ్యం, టాక్ టు యువర్ డాక్టర్. ఈ మధ్యకాలంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల మనకి ఏమైనా సిమ్టమ్స్ వస్తే గూగుల్ చేయడం కానీ, చాట్ జీపీటీ చేయడం కానీ, వాటి వల్ల ఇంకా యాంగ్జైటీ పెంచడం, కన్ఫ్యూజన్ పెంచడం జరుగుతుంది తప్ప ఇంకా స్ట్రెస్కి గురవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్, హార్ట్స్లో ఎస్, ఎస్ ఫర్ స్లీప్ వెల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్. సో స్లీప్ స్ట్రెస్ అనేవి హార్ట్ హెల్త్కి చాలా ఇబ్బంది కలిగజేసే విషయాలు. సో ప్రాపర్ 8 to 10 hours పర్ డే స్లీప్ అనేది ఉండాలి. సో మన స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది మనం ప్లానింగ్లో ఉండాలి. సో యూజువల్ స్ట్రెస్ మేనేజ్మెంట్లో ఇప్పుడున్న కాలంలో స్ట్రెస్ తగ్గడానికి మొబైల్లో రీల్స్ చూడడము, సినిమా చూడడము, సో ఇవన్నీ స్ట్రెస్ని పెంపొందించే స్ట్రెస్ మేనేజ్మెంట్
1: తెలియకుండానే.
0: సో ఇప్పుడు టైం దొరికింది, ఫ్రీగా ఉన్నాము, మొబైల్లో రీల్స్ చూడడము, కొద్దిగా బ్రెయిన్ రిలాక్స్ అవుతుందని ఫీల్ అనుకోవడం అనేది రాంగ్ ఆప్షన్. సో స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవాలంటే యోగా చేయటం కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, ఫ్రెష్ ఎయిర్లో వాకింగ్ చేయడం కానీ, సో గ్రీన్ టీ తీసుకోవడం కానీ, సో ఇటువంటి రిలాక్సేషన్ అనేది మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్, పిల్లలతో ఆడుకోవడం కానీ, సో ఇటువంటివన్నీ స్ట్రెస్ రిలాక్సేషన్గా మనం కన్సిడర్ చేస్తాం.
1: ఇంకా కొంతమంది ఈ ఆల్కహాల్ గురించి మాట్లాడుతూ తీసుకుంటే, తక్కువ మోతాదులో తీసుకుంటే గుండెకు మంచిది అని చెప్తూ ఉంటారు, ఎంతవరకు నిజం సార్?
0: సార్ మన మెడికల్ టర్మ్స్లో ఏ ఆర్టికల్స్లో కానీ, ఏ మెడికల్ పుస్తకాల్లో కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల హార్ట్కి మంచిది ఆర్ హెల్త్కి మంచిదని ఎక్కడా రాయలేదు. సో యూజువల్గా రెడ్ వైన్ అనేది ప్రీవియస్ ఓల్డ్ లిటరేచర్ వైజ్, సో 1 to 2 ounces పర్ డే తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ సమ్ స్టడీస్లో చూపించడం జరిగింది.
1: ఆ దేశాలకి
0: అనుకూలం,
1: అక్కడ
0: వాతావరణం బట్టి వాళ్ళ అనుకూలమైన వాళ్ళు స్టడీస్లో చూపించారు. కానీ మన మెడికల్ పుస్తకాల్లో కానీ, మెడికల్ స్టడీస్లో కానీ ఎక్కడ ప్రూవెన్గా ఎక్కడ ఇవ్వలేదు.
1: ఇక మీరు అంటే ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుతూ చెప్పారు, అంటే ప్రతి ఒక్క వ్యక్తి వ్యాయామం అనేది చేయాలని. ఎంతసేపు చేయాలి సార్ ఒక సాధారణ వ్యక్తి?
0: సార్ మోడరేట్గా అడల్ట్స్ చూసుకుంటే మోడరేట్ ఎక్సర్సైజ్ 150 minutes పర్ వీక్, వారానికి చూసుకుంటే 150 minutes పర్ వీక్ అనేది మోడరేట్ ఎక్సర్సైజ్. లైక్ బ్రిస్క్ వాకింగ్ అనేది రెగ్యులర్గా చేసుకుంటాం, హార్ట్కి చాలా మంచిది.
1: ఎంతసేపు సార్?
0: 150 minutes పర్ వీక్,
1: పర్ వీక్
0: వారానికి 150 నిమిషాలు. 10 to 15 minutes ఎవ్రీడే బ్రిస్క్ వాకింగ్. బ్రిస్క్ వాకింగే మనకి మోడరేట్ ఎక్సర్సైజ్గా కన్సిడర్ అవుతుంది. రెగ్యులర్గా నేను నడుస్తున్నాను.

0: అనేది అకౌంటబిలిటీ ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ అవ్వదు. సో యూజువల్గా ఇప్పుడు వచ్చిన స్మార్ట్ వాచెస్, స్మార్ట్ బ్యాండ్స్, సో సెల్ ఫోన్స్, ఇవన్నీ స్టెప్స్ కౌంటింగ్ అనేవి చేస్తూ
1: ఉన్నాం.
0: సో స్టెప్స్ కౌంటింగ్స్లో పరంగా మాట్లాడుకుంటే 8,000 to 10,000 స్టెప్స్, ఫ్రమ్ 30 to 50 ఇయర్స్ వాళ్ళు 8,000 to 10,000 స్టెప్స్ పర్ డే వేస్తే హార్ట్కి సర్క్యులేషన్ చాలా బాగుంటుంది.
1: డాక్టర్ గారు,
2: ఈ గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, ఈ గుండె జబ్బులు రాకుండా మన జీవన శైలి ఎలా ఉండాలి, చాలా మంచి వివరాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: థ్యాంక్ యూ సార్.
3: మీరు ఇంతవరకు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మూడే సందీప్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, కార్యక్రమ నిర్వహణ కె శృతి, ప్రియాంక, హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి, ప్రియాంక.

0: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.
1: వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.
0: వినండి రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.

ప్రతి మనిషి మనుగడకు ఉండే అతి ముఖ్యమైన లక్షణం భావోద్వేగం. ఇది లేని మనిషి ఉండడు. పుట్టుకతోనే ప్రతి మనిషికి భావోద్వేగం ఏర్పడుతుంది. మాటలు రాని వయస్సు నుంచే భావోద్వేగం చోటు చేసుకుంటుంది. ఈ భావోద్వేగాలలో మొట్టమొదట ఏర్పడేది స్పర్శ. తల్లి తన బిడ్డను నిత్యం స్పృశించడం ద్వారా బిడ్డ ఆప్యాయత అనుభూతికి లోనవుతాడు.

ఇలా మనిషి మొదటిసారిగా తల్లి యొక్క ఆప్యాయతను రుచి చూస్తాడు. ఆ తరువాత ఆనందం, దుఃఖం, విచారం, బాధ, ఆశ్చర్యం మొదలైనవన్నీ తెలుసుకోగలుగుతాడు. ఈ విధంగా మనిషి భావోద్వేగాలుగా చెప్పుకునే వాటిలో దేనికో ఒకదానికి కట్టుబడతాడు. అయితే ఈ భావోద్వేగాలలో ప్రతికూలమైనవి, సానుకూలమైనవి ఉన్నాయి. సానుకూల భావోద్వేగాలు ఆనందం లేదా సంతోషం, ప్రేమ, తృప్తి, ఉత్సాహం, ధైర్యం మొదలైనవి. ఇక ప్రతికూల భావోద్వేగాలు కష్టం, దుఃఖం లేదా బాధ, విచారం, కోపం, అసూయ, నిరుత్సాహం, అసంతృప్తి మొదలైనవి. ఇవన్నీ కూడా మానవ ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి.

మనిషిలో భావోద్వేగాలు సహజంగా ఉంటాయి. సంతోషమొస్తే ఎగిరి గంతేయడం, కోపం వస్తే అరవడం, బాధ వస్తే ఏడ్చడం, ఇవన్నీ మనిషికి ఉండే సహజ లక్షణాలు. అయితే మారిన జీవనశైలి మనిషిలో భావోద్వేగాలు అదుపు తప్పేలా చేస్తోంది. ఏ చిన్న సంఘటన జరిగినా అతిగా స్పందించడం, చిన్న చిన్న సమస్యలకే కుంగిపోవడం, మాటామాట అనుకుని హత్యల వరకు వెళ్ళిపోవడం, తద్వారా హింసాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఇటీవల బాగా పెరిగాయి. భావోద్వేగాలు అనేవి సముద్రపు అలలు లాంటివి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్ని రకాల భావోద్వేగాలను అనుభవించడమే అసలైన మనిషి యొక్క లక్షణం.

0: బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చబోయే వారికి ఉద్దించు బొమ్మ ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు, జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు? నానే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది. ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, నీ అమ్మ.

ఈ భావోద్వేగాలు మనకు ఒక్కొక్కసారి సాంక్రమికంగా వస్తాయి. ఎలాగంటే, ఎదుటివారు బాధపడుతుంటే మనము బాధపడతాం. దీన్ని ఒక రకంగా సాంక్రమిక భావోద్వేగం అనవచ్చు. ఇలాంటి భావోద్వేగాలు ఇతరుల మీద నేరుగా ప్రభావం చూపుతాయి. తెలియకుండానే ప్రవర్తనలో మార్పు రావచ్చు. ఉదాహరణకు, సినీ కళాకారులు ఏదైనా సినిమాకు సంబంధించి ఒక పాత్రలో లీనమై నటించినప్పుడు ఆ పాత్ర నుంచి బయటపడటానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. అంటే ఇక్కడ ఆ కళాకారుడు ఆ పాత్ర యొక్క భావోద్వేగాలకు గురవుతాడు. స్వతహాగా ఆ పాత్రకు తనకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ తాను చేసినప్పుడు కొంత భావోద్వేగానికి గురికావడం జరుగుతుంది.

ఈ విధంగా భావోద్వేగాలకు తేలికగా గురయ్యే వారికి ఇలాంటి సాంక్రమిక గుణం ఎక్కువగా ఉంటుంది. ఇదేం చెడ్డది కాదు, కానీ రోజువారీ జీవితంలో పనుల్లో అడ్డంకి కలిగిస్తే మాత్రం ఆలోచించాల్సిందే. కొన్నిసార్లు ఇతరుల పట్ల జాలి సానుభూతి చూపాల్సిన అవసరం ఏర్పడినా త్వరగా దాన్నుంచి బయటపడే నేర్పును అలవర్చుకోవాలి. అందుకు ఒక చిన్న కథను తెలుసుకుందాం. రాఘవ తన పాత ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. చుట్టూ ప్రశాంతత ఆవరించి ఉంది. గోడ గడియారం టిక్ టిక్ శబ్దం తప్ప మరే శబ్దమూ లేదు. అప్పుడే టేబుల్ మీద ఉన్న ఒక పాత డబ్బా అతని కంటపడింది. దాన్ని తెరవగానే లోపల అతని భార్య

0: భార్య జానకి రాసిన పాత ఉత్తరాలు, పెళ్లినాటి ఫోటోలు కనిపించాయి. ఆ ఫోటోలు చూడగానే అతని గుండెల్లో సంతోషం ఉప్పొంగింది. ఆమెతో గడిపిన తీపి గుర్తులు గుర్తొచ్చి అతని పెదవులపై నవ్వు విరిసింది. కాని మరుక్షణమే ఆమె ఇప్పుడు తనతో లేదు అన్న నిజం గుర్తొచ్చింది. 2 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయింది ఆమె. ఆ జ్ఞాపకం రాఘవ కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. తీవ్రమైన బాధ అతని మనసును కలిచివేసింది. ఆ బాధ మెల్లగా ఆవేదనగా మారి సమాజంపై కోపంగా మారింది. ఆ రోజు ఆ లారీ డ్రైవర్ తాగి నడపకపోతే నా జానకి బ్రతికే ఉండేది, తప్పు చేసిన వాళ్లకు సరైన శిక్ష పడలేదు అంటూ చేతులు బిగించి పళ్ళు కొరికాడు. ఆ వ్యవస్థను తలుచుకుంటేనే అతనికి అసహ్యం వేసింది. సరిగ్గా అదే సమయంలో గదిలో లైట్లు ఆరిపోయాయి. బయట పెద్ద గాలివాన మొదలైంది. కిటికీలు గట్టిగా కొట్టుకోసాగాయి. చీకట్లో ఏదో నీడ కదిలినట్లు అనిపించింది. రాఘవ గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఒంటరితనం, ఆ చీకటి అతనిలో భయాన్ని పుట్టించాయి. కానీ అతను భయపడి కూర్చోలేదు. మనసును నిబ్బరం చేసుకున్నాడు. ఎవరెక్కడా అంటూ గంభీరమైన స్వరముతో లేచాడు. చేతిలోకి ఒక కర్ర తీసుకొని చీకట్లోనే అడుగులు వేశాడు. అప్పుడు అతనిలో ధైర్యం మేల్కొంది. వెళ్ళి కిటికీ తలుపులు తెరిచాడు. అక్కడ ఎవరూ లేరు. కేవలం గాలికి ఒక పాత చెట్టుకొమ్మ ఊగుతోంది. రాఘవ ఊపిరి పీల్చుకున్నాడు. సడన్గా టేబుల్ మీద ఉన్న రేడియో ఆనై అందులో తన భార్య జానకి ఎంతో ఇష్టమైన పాట రావడం మొదలైంది. రాఘవ నోటమాట రాలేదు సరికదా. అది అతనికి అమితమైన ఆశ్చర్యాన్ని కలిగించింది. అది ఒక అద్భుతంలా అనిపించింది. చివరికి కరెంట్ వచ్చిందని గ్రహించాడు. ఆ పాట వింటుంటే జానకి తన పక్కనే ఉండి నేనెప్పుడూ నీతోనే ఉంటాను అని చెప్తున్నట్లు అనిపించింది. అప్పుడతని మనసులో భయం, కోపం, బాధ అన్నీ కరిగిపోయాయి. మళ్లీ గదిలో ఒక దైవికమైన ప్రశాంతత నెలకొంది. రాఘవ కళ్ళు మూసుకొని శాంతంగా ఉన్నాడు. జీవితమంటే ఇవన్నీ, అన్ని భావోద్వేగాల కలయికే ఈ మానవ ప్రయాణం అని మనం గుర్తించాలి. అయితే ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాం. అలా జరగకుండా ఉండటానికే వాటిని నియంత్రించుకునే మార్గం తెలుసుకోవాలి. మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా భావోద్వేగాల ఒత్తిడికి గురై తీవ్రమైన బాధను అనుభవిస్తూ ఉంటాం. ఇది కొంతవరకు మంచిదే, కానీ తీవ్రంగా ఉన్నప్పుడు మానసిక వైద్యుణ్ణి సంప్రదించి అతని సూచనలు, సలహాలు పాటించాలి. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం, ఇష్టమైన వారితో మాట్లాడటం వంటివి చేయాలి. వీటితో పాటు నచ్చిన కళను, అంటే చిత్రలేఖనం, సాహిత్యం, గానం, నటన మొదలైనవి చేయడం ద్వారా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలం. భావోద్వేగాలు అనే అంశం గురించి మరిన్ని విశేషాలను వచ్చేవారం కూడా తెలుసుకుందాం.
1: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Day. Delhi government prepares tougher action plan to control air pollution in the national capital during the winter season. US waives tariff on specialty drugs imported from India and 19 other countries. An Indian men's cricket team advanced to semi-finals at the Asian Games in Japan. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి చిత్తూరు జిల్లా సమాచారాలకు వింటారు.
2: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి, పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట ఫుడ్ కమిషన్ సభ్యులు, కాణిపాకం వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. 2023-24 నుంచి 2025-26 మధ్య నియోజకవర్గ స్థూల దేశీయోత్పత్తి 38% పెరిగి 7,334 కోట్ల రూపాయలకు చేరిందని అన్నారు. తలసరి ఆదాయం 35% పెరిగి 2,13,994 రూపాయలకు చేరిందని తెలిపారు. 31 పరిశ్రమల ద్వారా 9,872 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా 80,124 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కుప్పాన్ని నెట్ జీరో నియోజకవర్గంగా అభివృద్ది చేయడంతో పాటు ఇళ్లు, రహదారులు, వీధి దీపాలు, ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ చిత్తూరు జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా పూతలపట్టు నియోజకవర్గంలోని కొత్తకోట గ్రామంలో పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గుర్తించిన లోటుపాట్లపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం లేదా అవకతవకలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి భారతీయ సూచించారు. చిత్తూరు నగర శివారులోని దొడ్డిపల్లె ప్రకాశం విద్యాలయంలో ప్రజలు, పర్యావరణం, అభివృద్ది కోసం న్యాయ అక్షరాస్యత అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ పరిచయాలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చిత్తూరులో జిల్లా ఆర్కిటెక్ట్స్ అండ్ సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కె హేమలత ముఖ్య అతిథులుగా హాజరై భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, దేశ అభివృద్దిలో ఇంజనీర్లు, ఆర్కిటెక్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని నాణ్యమైన నిర్మాణాలు, నూతన ఆవిష్కరణలకు ఇంజనీర్లు కృషి చేయాలని సూచించారు. మానవ జీవన వికాసానికి విద్య శక్తివంతమైన సాధనమని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఎస్ భారతి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని గ్రీమ్స్పేట మున్సిపల్ హైస్కూల్లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తూ విద్య, అక్షరాస్యత ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. డప్పు కళాకారులు, చర్మకారులు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సామాజిక బోర్డు చైర్మన్ బాలకోటయ్య తెలిపారు. అర్హత కలిగిన వారు స్వీయ ధృవీకరణ

0: పత్రంతో గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణ గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో స్వర్ణ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 6254 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. మీరింతవరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విజేత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి.

0: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికి ఒకే తాళం ఉంటే బాగున్నా.
1: ఉందిగా నాన్న.
0: సికేవైసీ అంటే?
1: బ్యాంక్ మీ కేవైసీ రికార్డ్ వివరాలను సికేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సికేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
0: ఆర్బీఐ అంటుంది
1: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
2: తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డికి తనకి సంగీతం ఇళయరాజా, చిత్రం సూర్య ఐపీఎస్.

చిత్రసీమ కార్యక్రమంలో సినీగీతాలు వింటున్నారు. తర్వాత పాట సూర్యచంద్ర చిత్రం కోసం పి. సుశీల రాజ్ సీతారాం పాడిన వేటూరు గీతానికి సంగీతం రమేష్ నాయుడు.

తిక్కశంకరయ్య చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి గీతానికి సంగీతం కెవి మహాదేవన్.

కార్యక్రమంలో చివరిగా జయం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ పాడిన జన్మవిత్ర గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9 గంటలు. ఇప్పుడు విందాం అసాధారణ గణిత మేధావి శ్రీనివాస రామానుజం. రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేతారామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖ కేంద్ర సౌజన్యంతో ప్రసారం.
1: అసాధారణ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్, రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. వినండి అసాధారణ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్, రూపకం

0: అదొక ప్రాథమిక పాఠశాల, రెండవ తరగతి గది.
1: సైలెన్స్ సైలెన్స్. ఈ పీరియడ్ లో గణితంలో 3 అధ్యాయం చెప్పుకుందాం.
2: రాజన్ సార్, ఒకసారి బయటికి రండి సార్, మీతో మాట్లాడాలి.
1: ఏమిటి మాట్లాడాలి సైన్స్ మాస్టర్? నేను బయటకు వస్తే ఈ పిల్లలు గోల్ చేస్తారు.
2: ఒక పని చేయండి, 0 నుండి 100 దాకా అంకెలు వేసి కూడమనండి. అది చేయడానికి బోల్డ్ అంత టైం పడుతుంది. ఇలా మనం మాట్లాడుకోవచ్చు.
1: మంచి ఆలోచన. ఏయ్ పిల్లలు, మీకు ఒక లెక్క ఇస్తాను. ముందు ఆ పని చేయండి. మీరంతా పలకలు తీసి 0 నుండి 100 వరకు అంకెలు వేసి కూడి చెప్పండి.
3: పిల్లలు పలకలు తీసి అంకెలు వేసుకోవడం మొదలుపెట్టారు. శ్రీనివాస అనే విద్యార్థి మాత్రం పలక తీయకుండా కూర్చున్నాడు. అడిగితే అంకెలను ఎప్పుడో కూడేశాను అని చెప్పాడు.
1: ఒరే శ్రీనివాస, అసలు నువ్వు పలకే తీయలేదు. నేను ఇప్పుడే ఇచ్చిన లెక్కను అప్పుడే చేసేసానని అబద్ధం చెప్తావేమిటి?
4: సార్, అది నోటి లెక్క, దానికి పలక అవసరం లేదు. నేను అబద్ధం చెప్పట్లేదు సార్, ఆ అంకెలన్నీ కూడేశాను.
1: అయితే జవాబు ఎంత వచ్చిందో చెప్పు. తప్పు చెప్పావంటే నీకు దెబ్బలు పడతాయి.
4: 0 నుండి 100 వరకు అంకెలు వేసుకుని కూడితే వచ్చే మొత్తం అంకె 5050 సార్.
1: అయితే దాన్ని నువ్వు నోటి లెక్కగా ఎలా చేసావో చెప్పు.
4: సరే, అయితే నేను పలక మీద వేసి చూపిస్తాను సార్.
1: అంటే నువ్వు నోటి లెక్కగా చేసింది పలక మీద వేసి చూపిస్తే గాని నాకు అర్థం కాదంటావా? అయితే చూపించు.
4: 1వ అంకె ప్లస్ చివరంకే అంటే 0 ప్లస్ 100 = 100. 2వ అంకె ప్లస్ చివరి నుండి 2వ అంకె అంటే 1 ప్లస్ 99 = 100. 50వ అంకె ప్లస్ చివరి నుండి 50వ అంకె అంటే 49 ప్లస్ 51 = 100. అంటే 50 100లు వచ్చాయి. ఇక మధ్యలో మిగిలిన 50వ అంకె కలిపితే మొత్తం 5050 అవుతుంది సార్.
1: మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు.
4: సరే సార్, మీరే చూడండి, అయితే పలికిస్తాను.
1: ఒరే శ్రీనివాస, ఇలా చెయ్యొచ్చని నీకెవరు చెప్పారా?
4: నాకెవ్వరు చెప్పలేదు సార్. మీరు లెక్క చేయమని అనగానే నా మనసులో ఇలా చెయ్యాలనిపించింది, చేశాను సార్.
1: సరే, నువ్వు బాగానే చేశావు. కూర్చో. గణేశన్ సార్, చూసారా ఇలాంటి పిల్లలున్న క్లాస్ ఇది. మీతో ఇంటర్వెల్ లో మాట్లాడతానండి, వెళ్ళండి.
0: ఆ 2వ తరగతి విద్యార్థి శ్రీనివాస ఎవరో కాదు, శ్రీనివాస రామానుజన్. 2వ తరగతిలోని తన అద్భుత మేధాశక్తిని ప్రదర్శించిన బాలుడు.

0: ఒక ఛాందసుల కుటుంబంలో తమిళనాడులోని ఈరోడ్లో జన్మించాడు. ఇతని తండ్రి శ్రీనివాస అయ్యంగార్ ఒక బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు. తల్లి నాగమణిదేవి. ఈమె లెక్కలు చేయడంలో చాలా చురుగ్గా ఉండేది. జాతక చక్రాలు వేయడం, ఫలితాలు చెప్పడంలో ఆమె తిట్ట. ఆమె నుండి గణితంలో చురుకుదనం వారసత్వంగా రామానుజన్కి లభించింది. అంతేకాదు, ఆమె ఆచార వ్యవహారాలు, నమ్మకాలు తప్పకుండా పాటించేది. ఇవన్నీ కూడా రామానుజన్కి వారసత్వంగా దిగుమతి అయ్యాయి.
1: రామానుజన్కు ప్రాథమిక విద్య అంటూ ఏమీ లేదు. అతను దేవుని వరప్రసాదమని తల్లి తండ్రి చెప్పేవారు. వారు నామగిరి అనే దేవతను వేడుకోగా పుట్టిన బిడ్డగా రామానుజన్ గురించి చెప్పేవారు. పాఠశాలకు వెళ్లినా అతను మిగిలిన వారితో కలిసేవాడు కాదు, ఆటల్లో పాల్గొనేవాడు కాదు, ఒంటరిగా ఉండేవాడు. ఒకసారి స్కూల్లో ఏం జరిగిందంటే,
2: సైలెన్స్ సైలెన్స్, పిల్లలు జాగ్రత్తగా వినండి. మీకందరికీ భాగహారాలు సులువుగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. నా దగ్గర మూడు నారింజ కాయలు ఉన్నాయి. వాటిని ముగ్గురికి పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి?
3: ఒక్కొక్కరికి ఒక్కొక్కటే వస్తుంది సార్.
2: అలాగే 1000 మందికి 1000 పండ్లు పంచాలి. ఒక్కొక్కరికి ఎన్ని పండ్లు వస్తాయి?
3: ఒక్కొక్కరికి ఒక్కొక్కటే వస్తాయి సార్.
2: దీనిని బట్టి మీకు ఏమర్థమైంది? ఏ సంఖ్యనైనా అదే సంఖ్యతో భాగిస్తే ఎప్పుడు ఒకటి మాత్రమే వస్తుంది.
3: సార్, మీరు చెప్పింది తప్పు సార్.
2: రే, ఏమిటి మాట్లాడుతున్నావు? అయితే రైట్ ఏమిటో నువ్వే చెప్పు.
3: అక్కడ నారింజ కాయలు లేవు, ఎవరూ లేరు, అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుందా చెప్పండి సార్.
2: నీ తెలివి తక్కువతనానికి పిల్లలు ఎలా నవ్వుతున్నారో చూసావా? వంకర తెలివి ప్రదర్శించుకు ఇక్కడ.
3: సార్, నేను అడిగిన ప్రశ్న అర్థమైనట్లుగా లేదు మీకు. 0 నారింజకాయలను 0 మందికి పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి సార్? మీరు చెప్పిన దానిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రావాలి కదా సార్.
2: అంటే నీ ఉద్దేశం ఏమిట్రా?
3: 0ని 0తో భాగిస్తే 1 వస్తుందా అని అడుగుతున్నాను సార్.
2: అదా నీ సందేహం? నిన్ను మెచ్చుకుంటున్నాను.
0: ఉపాధ్యాయుడు ఆ మాట ఎందుకు అన్నాడో పిల్లలకు అర్థం కాలేదు. ఆ ఒక విద్యార్థి ఎవరో కాదు, శ్రీనివాస రామానుజన్. 0 గురించి అలా మాట్లాడుతున్నావు, అసలు 0 గురించి నీకేమి తెలుసునో చెప్పమంటే రామానుజన్ ఏమన్నాడంటే,
1: 0 కూడా ఒక సంఖ్యే. ఈ 0 ఒక అంకె ముందు ఉంటే ఆ 0కు విలువ లేదు. అంకె తరువాత 0 ఉంటే ఆ అంకె విలువ పెరుగుతుంది. అందువల్ల 0 స్థానాన్ని బట్టి దాని విలువ మారుతుంది.
0: 0 మరొక అంకెను నాశనం చేసేస్తుంది. ఆ అంకెను 0తో గుణిస్తే వచ్చేది 0. ఉదాహరణకు 452 × 0 = 0.
1: కూడిక తీసివేతల్లో 0 పాత్ర ఏమీ ఉండదు. ఉదాహరణకు 12 + 0 = 12, లేదా 12 - 0 = 12.
0: భాగాహారాల దగ్గరకు వచ్చేసరికి ఏ సంఖ్యను 0తో భాగించినా వచ్చే జవాబు అనంతం, అంటే ఇన్ఫినిటీ. తరగతి గదిలోని పిల్లలంతా చప్పట్లు కొట్టారు.
1: కొన్ని శతాబ్దాల పాటు జవాబు తెలియని ప్రశ్నగా ఉండిపోయిన ఈ ప్రశ్నను రామానుజన్ అడిగినందుకు ఉపాధ్యాయుడు ఎంతో సంతోషించాడు.
2: నువ్వు ఆలోచించినంత లోతుగా నేను ఆలోచించలేకపోయాను. బాగుందిరా.
0: రామానుజన్ హైస్కూల్లో చదువుతున్నప్పుడు ఆ స్కూల్లో 1500 మంది విద్యార్థులు, 30 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. గణిత ఉపాధ్యాయుడు సుబియార్ పాఠశాల టైం టేబుల్ తయారు చేయాల్సి వచ్చింది.
4: సుబియార్ సార్, మీరు వేసిన టైం టేబుల్ నాకేమీ నచ్చలేదు. కొన్ని ఆఖరి పీరియడ్లో వేశారు, మరికొన్ని చోట్ల ఒకే పీరియడ్లో 2 క్లాసులు వేశారు.
5: మాస్టరు, మీరు గణితంలో దిట్టా అని పెద్ద పేరు, కనీసం స్కూల్ టైం టేబుల్ కూడా సరిగా తయారు చేయలేకపోయారు. జాగ్రఫీ క్లాసు ఒకే తరగతికి 2 వరుస పీరియడ్లు ఎలా వేస్తారు? అసలు ఆ పిల్లలు అంతసేపు జాగ్రఫీ వినగలరా?
6: అదేమిటి సుబ్బయ్యార్ సార్, ఫస్ట్ పీరియడే నా వ్యాయామ తరగతి వేసేశారు.
4: ఓహో, నేను తయారు చేసిన ఈ టైం టేబుల్ మీకెవ్వరికీ నచ్చలేదంటు

0: ఉన్నారు. అయితే ఒక పని చేద్దామండి, మీకు ఎవరెవరికి ఏ ఏ క్లాసులు కావాలో నాకు చిన్న పేపర్ మీద రాసివ్వండి మహానుభావ, ఆ ప్రకారం టైం టేబుల్ తయారు చేస్తాను.
1: అలాగే మాస్టరు, నేను ఈ 30 మంది ఉపాధ్యాయులకు ఈ సంగతి చెప్పి వారికి ఏమేం క్లాసులు కావాలో రాసి మీకు ఇస్తాను, ఆ ప్రకారం టైం టేబుల్ వేద్దురుగాని.
0: ఆ పుణ్యం కొట్టుకోండి, 2 రోజుల్లో అందరికీ కావలసిన విధంగా ఆ టైం టేబుల్ తయారు చేస్తాను. ఓకే?
1: అలాగే సార్, సాయంత్రానికల్లా మీకు ఆ వివరాలు ఇస్తాను. సుబ్బియార్ సార్, అబ్బబ్బబ్బా, మీరు చాలా గ్రేట్ అండి. అందరికీ నచ్చే విధంగా టైం టేబుల్ తయారు చేయడం చాలా కష్టం, కానీ మీరు ఆ పని చాలా సులువుగా చేయగలిగారు.
0: సార్, ఆ ఘనత నాది కాదు. 9వ తరగతి చదువుతున్న శ్రీనివాస రామానుజన్ అనే విద్యార్థి ఉన్నాడు చూశారు, వాడు కేవలం 1/2 గంట సమయంలోనే ఈ టైం టేబుల్ తయారు చేశాడండి. అదే మీకిచ్చాను. అందుచేత మీ అభినందనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ విద్యార్థికే వెళ్తాయి.
1: శ్రీనివాస రామానుజన్న, ఇంతకీ మీ దృష్టికి ఆ విద్యార్థి ఎలా వచ్చాడు? వాడి చేత టైం టేబుల్ వేయించాలనే ఆలోచన మీకెలా వచ్చింది సార్?
0: నేను ఆ క్లాసులో గణితం చెబుతున్న సమయంలో ఈ రామానుజం ఉన్నాడు చూడండి, వాడు పాఠం వినడం మానేసి ఏదో రాసేసుకుంటున్నాడు. వాడు ఏమి రాస్తున్నాడోనని వెళ్ళి చూశానండి.
1: ఏం రాస్తున్నాడు మాస్టరు?
0: ఈ బిఏ తరగతిలో బోధించే లోని రాసిన త్రికోణమితి గణిత శాస్త్రంలోని లెక్కలు ఎవరి సహాయం లేకుండా సాధించేస్తున్నాడు. ఇది చాలా అపూర్వమైన విషయం కదండి, అందుకే వాడి సహాయం కోరాను.
1: ఆహా, అలాంటి విద్యార్థి మన దగ్గర చదువుకుంటున్నాడు అని తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది మాస్టర్.
0: నిజమేనండి.
2: శ్రీనివాస రామానుజన్ 1903లో మెట్రిక్యులేషన్ పాస్ అయ్యాడు. అతను తన 13వ ఏటనే గ్రంథాలయంలో త్రికోణమితి పుస్తకాన్ని చూసి దానిపైన తను స్వంతంగా కృషి చేశాడు. దీనిలోని లెక్కలన్నింటినీ సాధించడమే కాకుండా ఆ పుస్తకంలోని ఎన్నో సిద్ధాంతాలను సూత్రాలను ఆవేశలోనే కనిపెట్టాడు. అయితే వాటిని అంత క్రితమే కొంతమంది మహానుభావులు కనిపెట్టారు. ఆ విషయం అప్పట్లో అతనికి తెలియదు.
3: రామానుజన్ చదివే తరగతి కన్నా పెద్ద తరగతులు చదువుతున్న విద్యార్థులు సైతం అతని దగ్గరకు వచ్చి వారికి అర్థం కాని లెక్కలు చెప్పించుకునేవారు. ఉపాధ్యాయులు కూడా తమకు సంక్లిష్టంగా కనిపించే లెక్కలు రామానుజన్ చేత చెప్పించుకునేవారు. రామానుజన్కు 17 ఏళ్ల వయసులో పై తరగతి చదివే అతని స్నేహితులు జార్జ్ షూ బ్రిడ్జికార్ అనే గణిత శాస్త్రవేత్త రచించిన సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకాన్ని అతడికి ఇచ్చారు.
2: నిజానికి ఆ పుస్తకం అతడిలోని అసలైన గణిత శాస్త్రవేత్తను నిద్రలేపింది. కార్ రచించిన పుస్తకంలో బీజగణితం, త్రికోణమితి, కాలిక్యులస్, ఎనలిటికల్ జామెట్రీలపై 6000 సిద్ధాంతాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఎంతో సులభంగా చేయగలిగాడు. ఆ పైన కొన్ని కొత్త సిద్ధాంతాలను ఇతడు స్వతంత్రంగా తయారు చేశాడు.
3: లెక్కలంటే ఎంతో ఇష్టపడే రామానుజన్ మిగిలిన సబ్జెక్టులన్నింటినీ నిర్లక్ష్యం చేశాడు. దానివల్ల అతను చదువుతున్న ఎఫ్ఏ పరీక్ష అంటే ఇప్పటి ఇంటర్మీడియట్ తప్పాడు. 1903వ సంవత్సరంలో సంపాదించుకున్న స్కాలర్షిప్ ఈ పరీక్ష ఫెయిల్ కావటంతో రద్దయింది. ఎఫ్ఏ పాస్ కాలేకపోయాడు. తల్లిదండ్రులు రామానుజన్ గురించి బెంగ పెట్టుకున్నారు. అతను లెక్కలు తదేకంగా చేస్తూ ఉంటే తల్లిదండ్రులు మందలించటం మొదలుపెట్టారు. అందువల్ల రామానుజన్ వారికి తెలియకుండా మంచం కింద కూర్చుని లెక్కలు చేసుకునేవాడు. అతను పలక మీద తన సిద్ధాంతాలకు సంబంధించిన లెక్కలను చేసి వచ్చిన ఫలితాలను పుస్తకంలో రాసుకుని మధ్యలో ఉన్న స్టెప్స్ అన్నీ చెరిపేసేవాడు. ఇప్పటి గణిత శాస్త్రవేత్తలకు ఆ మధ్యలో ఉన్న స్టెప్స్లేమిటో అంతుపట్టడం లేదు.
2: రామానుజన్ ఎఫ్ఏ పరీక్ష 2 సార్లు తప్పడంతో తండ్రికి దిగులు మొదలయ్యింది. కొడుకును దారిలో పెట్టాలంటే అతడికి పెళ్లి చేయడం ఒక్కటే మంచి మార్గమని భావించాడు తండ్రి. తండ్రి మాటను కాదనలేక రామానుజన్ పెళ్లికి ఒప్పుకున్నాడు. రామానుజన్కు జానకితో 1909లో వివాహం జరిగింది. ఆమె వయసు అప్పటికి 8 సంవత్సరాలు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఆచారం. భార్యను పోషించాల్సిన బాధ్యత మీద పడటంతో రామానుజన్ ఉద్యోగ వేటలో పడ్డాడు.

0: అతని అర్హత కేవలం మెట్రిక్యులేషన్.
1: రామానుజన్ లెక్కలు చేసుకునేందుకు నెలకు చాలా తెల్ల కాగితాలు కావలసి వచ్చేవి. తను లెక్కలు ఎక్కించుకుని జవాబులు రాసుకున్న పుస్తకాలు 3 ఉన్నాయి. వాటిని రామానుజన్ యొక్క ఫేడ్ నోట్బుక్స్ అంటారు. అతని వాడకానికి పుస్తకపు అంచులు నలిగిపోయి పాతబడిపోయాయి, అందుకే వాటిని ఫేడ్ నోట్బుక్స్ అంటారు.
0: మాసిన బట్టలు, పెరిగిన గడ్డం, చేతిలో పాత నోట్ పుస్తకాలు చూసి ఆ పుస్తకంలోని లెక్కలు అర్థం కాక అతనికి ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. తనకు లెక్కలు తెలుసునని, గుమాస్తా ఉద్యోగం ఇప్పించమని అడిగినా అతడి మాటలు ఎవరూ మన్నించలేదు.
1: ఉద్యోగాన్వేషణలో తిరుగుతూ అతను రోడ్డుపై కనిపించిన కాగితాలను ఏరుకుని వాటిపై లెక్కలు చేసేవాడు. ఒక్కొక్కసారి నీలం సిరాతో రాసిన కాగితాలపై ఎర్ర సిరాతో లెక్కలు చేసేవాడు.
0: 1910లో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ వ్యవస్థాపకుడైన వి. రామస్వామి అయ్యర్ను, దాని అధ్యక్షుడు రామచంద్రరావును కలిశాడు. తన నోట్బుక్స్ ను వారికి చూపించాడు.
2: నీ పేరేంటి?
3: శ్రీనివాస రామానుజన్ సార్.
2: ఇదిగో ఈ పుస్తకంలో రాసావు కదా లెక్కలు, దేని నుండి ఎక్కించావు?
3: దేని నుండి ఎక్కించలేదు సార్, నేను సొంతంగా సాధించిన జవాబులు కొన్ని, మరికొన్ని కొత్తగా నేనే ప్రతిపాదించిన సిద్ధాంతాలు.
2: ఓహో,
4: ఇంత తెలివిగా గణితం చేస్తున్నావు కదా, నువ్వు 2 సార్లు ఎఫ్ఏ ఎందుకు తప్పావు?
3: సార్, నాకు కేవలం లెక్కలంటేనే ఇష్టం అండి. మిగిలిన చరిత్ర, ఫిజియాలజీ, ఇంగ్లీషు ఈ సబ్జెక్టులు చదవాలనిపించట్లేదండి. దొరికిన సమయం అంతా ఎప్పుడూ లెక్కలు చేస్తూ ఉండడం వల్ల ఎఫ్ఏ 2 సార్లు తప్పానండి. ఇక చదువును చదవను సార్, నాకు ఒక ఉద్యోగం కావాలండి.
2: నువ్వు చేసిన లెక్కలు అద్భుతం, వీటిని ఎంత గొప్ప గణిత శాస్త్రవేత్త చేయలేడు. నీ మేధాశక్తికి నేను ఆశ్చర్యపోతున్నాను. నీకు ఉద్యోగం వచ్చేందుకు ప్రయత్నిస్తాను.
4: రామానుజన్
3: సార్,
4: నీ వంటి మేధావికి తగ్గ ఉద్యోగం ఇప్పించలేం, కానీ నీకిష్టమైతే మద్రాసులోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఏదో చిన్న ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తామయ్యా.
3: అలాగే సార్, ఏ ఉద్యోగమైనా చేస్తాను సార్.
1: వారి ప్రయత్నం ఫలితంగా 1911 మద్రాస్ ఏజీ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత 1912 మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ లో గుమాస్తాగా ఉద్యోగం వచ్చింది. నెలకు 20 రూపాయల జీతం.
0: 1911లో సొసైటీ జర్నల్లో రామానుజన్ రాసిన లెక్కలు కొన్ని ముద్రించింది ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ. పోర్ట్ ట్రస్ట్ అధికారి సర్ ఫ్రాన్సిస్ స్ప్రింగ్ కు రామానుజన్ గురించి తెలిసి అతడు పోర్టులో గుమాస్తాగా ఉన్నాడని ఎంతో ఆశ్చర్యపోయాడు. పోర్టుకు తరచూ వచ్చే వాతావరణ శాస్త్రవేత్త గిల్బర్ట్ వాకర్ కు రామానుజన్ నోట్బుక్స్ ను పోర్టు అధికారి స్ప్రింగ్ చూపించాడు.
5: రామానుజన్, ఈయన వాతావరణ శాస్త్రవేత్త గిల్బర్ట్ వాకర్. నువ్వు రాసిన లెక్కల పుస్తకం చూశారు, ఆయన నీతో ఏదో మాట్లాడతారట.
3: నమస్కారం సార్, నా పేరు రామానుజన్.
6: నువ్వు ప్రతిపాదించిన కొత్త సిద్ధాంతాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి. ట్రినిటీ కాలేజ్ సభ్యుడైన జిహెచ్ హార్డీకి, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర అధ్యాపకుడు క్యారీకి నువ్వు ప్రతిపాదించిన కొత్త సిద్ధాంతాలు తెలియజేస్తూ ఉత్తరాలు రాయి.
1: రామానుజన్ వారిరువురికి ఉత్తరాలు రాస్తూ వాటితో పాటు తాను కొత్తగా ప్రతిపాదిస్తున్న 120 సిద్ధాంతాలు, మరికొన్ని గణిత సూత్రాలు రాసి పంపాడు. కొద్ది రోజుల్లోనే మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి నెలకు 75 రూపాయలు స్కాలర్షిప్ మంజూరయ్యింది.
0: రామానుజన్ ఉన్నత గణిత శాస్త్రంపై తన దృష్టిని కేంద్రీకరించాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రామానుజన్ చదువు కొనసాగించేందుకు హార్దీ తగిన ఏర్పాట్లు చేశాడు. అంతేకాదు, అతని ఉన్నత విద్యకు ట్రినిటీ కాలేజ్ స్కాలర్షిప్ను అందించేందుకు సరైన ఏర్పాట్లు చేశాడు. మొత్తానికి మద్రాసు విశ్వవిద్యాలయం సంవత్సరానికి $250, ట్రినిటీ కాలేజీ సంవత్సరానికి $60 స్కాలర్షిప్గా ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.
1: హార్దీకి రామానుజన్పై అంత శ్రద్ధ కలగటానికి ఒక కారణం ఉంది. రామానుజన్ హార్దీకి పంపిన సిద్ధాంతం

0: పాయింట్లలో రీమన్ సిరీస్ కు చెందిన కొన్ని మాడ్యులార్ సమీకరణాలున్నాయి. అయితే జర్మన్ గణిత శాస్త్రవేత్త రీమన్ గురించి గాని అతడు చేసిన సిరీస్ గురించి గాని రామానుజన్ కి ఏమీ తెలియదని హార్దీకి తెలుసు. రామానుజన్ కూడా రీమన్ చేసిన సిద్ధాంతాల్ని సొంతంగా ప్రతిపాదించాడు. ఈ విషయాన్ని గ్రహించిన హార్దీ అతని సహ ఉద్యోగి అయిన లిటిల్వుడ్ రామానుజన్ పై అత్యంత శ్రద్ధను కనపరిచారు.
1: 1914 మార్చి 17న రామానుజన్ బ్రిటన్ కు ప్రయాణం అయ్యాడు. అక్కడి వాతావరణం చాలా ఇబ్బంది పెట్టింది. ఆ చలిని భరించడం రామానుజన్ కు కష్టమైంది. సద్బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడుగా శాఖాహారిగా తన వంటను తానే చేసుకునేవాడు. కష్టాలు ఎన్ని ఎదురైనా పడి గణితంలో పరిశోధనలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. హార్దీ, లిటిల్వుడ్ తమ సంపూర్తి సహకారాన్ని రామానుజన్కు అందించేవారు. దాంతో అతడు తన కష్టాలను మరిచిపోయేవాడు.
0: రామానుజన్కు ప్రాథమిక విద్య అంతగా లేకపోవడం వల్ల కొన్ని ప్రాథమిక సూత్రాలు, విషయాలు తెలిసేవి కావు. పైథాగరస్ సిద్ధాంతం గురించి చక్కగా చెప్పేవాడు. సాదృశ్య త్రికోణం గురించి చెప్పలేకపోయేవాడు. అతనిలోని మేధాశక్తి అతనికి అనేక గణిత సత్యాలను తెలియజేసేలా చేసింది. అయితే వాటిని నిరూపించాలని ఏనాడూ ప్రయత్నించలేదు. అతని తర్వాత వచ్చిన వారు అతను చెప్పిన గణిత సూత్రాల సత్యాసత్యాలను నిరూపించాల్సి వచ్చేది.
2: హడిసర్, నేను మీకు విషయం చూపిస్తాను. 5 అనే దాన్ని 2 లేదా అంతకన్నా ఎక్కువ అంకెలుగా ఎలా విడదీసి కూడుకు చేయవచ్చో చూడండి. 5 = 4+1, 5 = 3+2, 5 = 3+1+1, 5 = 2+2+1, ఇంకా 5 = 2+1+1+1, 5 = 1+1+1+1+1, అలాగే 5 = 5+0, అంటే 7 రకాలుగా రాయొచ్చు. దీన్నే గణితాత్మకంగా P(5) = 7 అని రాస్తాం.
3: ఎస్ రామానుజన్, నిజమే. ఇందులో అంకె విలువ పెరిగే కొద్దీ దాన్ని రాసే విధానాలు కూడా పెరుగుతాయి. ఈ పెరుగుదల చాలా ఆశ్చర్యం ఉంటుంది. ఉదాహరణకు P(20) = 6×9 అంటే 20 సంఖ్యను 629 రకాలుగా రాయగలం.
2: ఎస్ ఎస్. అలాగే P(100) ని 19 crores 5 lakhs 69,292.
3: ఎస్ రామాంజన్. ఇంకా చెప్పాలంటే P(300) = 9253082932673605, ఇలా ఇన్ని రకాలుగా రాయొచ్చు.
2: అవును.
1: నిజానికి ఇటువంటి దాని గురించి మొదట ఆలోచించింది యూలర్. అయితే దీనికి భాష్యం చెప్పే సమీకరణం 150 సంవత్సరాల తరువాత రామానుజన్, హార్దీ కలిపి రూపొందించారు. హార్దీ సహకారంతో రామానుజన్ రీమన్ సిరీస్, ఎలిప్టికల్ ఇంటెగ్రల్స్, హైపర్ జామెట్రీ సిరీస్, జీటా ఫంక్షన్, ఫంక్షనల్ ఈక్వేషన్, డైవర్జెన్స్ సిరీస్ మీద, పార్టిషన్ ఆఫ్ నంబర్స్ వంటి వాటి మీద కృషి చేశాడు.
0: కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సంఖ్యాశాస్త్రంలో హార్దీ, రామానుజన్, లిటిల్వుడ్, సర్కిల్ మెథడ్స్, రోజర్ రామానుజన్స్ ఐడెంటిటీస్ ఇన్ పార్టిషన్ ఆఫ్ ఇంటీజర్స్, ఎలాంగ్ లిస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ కాంపోజిట్ నెంబర్స్, ది నెంబర్ థియరీ, ది ఆల్జీబ్రా ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ వంటివి రామానుజన్ సాధించిన విజయాలు. బీజగణితంలో రామానుజన్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ పై చేసిన కృషి లియోనార్డ్ యూలర్, జాకోబీ వంటి గణిత శాస్త్రవేత్తల కృషితో సమానంగా ప్రాముఖ్యతను సంపాదించింది.
1: రామానుజన్ ఎవరినీ నమ్మేవాడు కాదు. తన సిద్ధాంతాలకు సంబంధించిన ఉపపత్తి ఏది ఎవరికీ అందుబాటులో ఉండేది కాదు. వారు తన పరిశోధనలను దొంగిలించి వారి పేరు పెట్టుకుంటారని భయపడేవాడు. ఇందులో హార్దీకి కూడా మినహాయింపు లేదు.
0: 1918 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన రామానుజన్ లండన్ లోని రాయల్ సొసైటీ సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. ఆ తరువాత అక్టోబర్లో ట్రినిటీ

కాలేజీలో సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. ఇంగ్లాండ్లో ఉండగాని అతనికి క్షయవ్యాధి అంటే టీబీ సోకింది. 1919 సంవత్సరంలో రామానుజన్ భారతదేశానికి తిరిగి వచ్చాడు. రామన్ కృషికి సంబంధించిన వ్యాసాలు అప్పటి యూరోపియన్ జర్నల్స్లో ప్రచురించబడ్డాయి.

0: Ramanujan? Mr. Ramanujan.
1: Oh, Ardi. Come.
0: నేను వచ్చిన టాక్సీ నంబర్ 1729. ఇది చాలా డల్ నంబర్ కదా?
1: కాదు, ఇది చాలా ప్రత్యేకమైన నంబర్. రెండు సంఖ్యల ఘనాలను రెండు విధాల కలిపితే వచ్చే కనిష్ట సంఖ్య ఇది.
0: అర్థం కాలేదు రామాన్యం.
1: 1729 is equal to 12 to the power of 3 plus 1 to the power of 3 is equal to 10 to the power of 3 plus 9 to the power of 3.
0: Oh, అద్భుతం, wonderful. ఇకపై ఈ సంఖ్య రామానుజన్ సంఖ్య అవుతుంది. ఎస్ ఎస్ రామానుజన్.
2: 1920 ఏప్రిల్ 20వ తేదీన అంటే 33 ఏళ్ల వయసులో రామానుజన్ మరణించాడు.
3: రామానుజన్ భార్య జానకి భర్త వియోగంతో బాధపడుతూ 1994 వరకు, అంటే తన 85 ఏళ్ల వయసు వరకు జీవించింది. 1979 జేహెచ్ విటాకర్ రామానుజన్ సిద్ధాంతాలు ఉండవలసినది ట్రినిటీ కాలేజీలోనే కాని భారతదేశంలో కాదని వ్యాఖ్యానించాడు.
2: 1987 భారత ప్రభుత్వం అతని గుర్తుగా 15 పైసల స్టాంపు విడుదల చేసింది. 1986 ఫిబ్రవరి 7వ తేదీన రామానుజన్ భార్య జానకి అమ్మాళ్లకు నెలకు 200 రూపాయల పెన్షన్ భారత ప్రభుత్వం ఇవ్వడం మొదలుపెట్టింది.
3: ప్రస్తుతం రామానుజన్ స్వయంగా ప్రతిపాదించిన కొన్ని సిద్ధాంతాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

మీరింతవరకు అసాధారణ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, సహకారం తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, ఇందులో రాజన్ మాస్టర్ నవరసమూర్తి, గణేశన్ మాస్టర్ కె శివరాం ప్రసాద్, సుబ్బియార్ సార్ డాక్టర్ పోలా ఉమామహేశ్వరరావు, పీటీ సార్ నానేపల్లి చాణక్య, సైన్స్ సార్ ధన్వాడ ధర్మారావు, జియోగ్రఫీ సార్ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, టీచర్ డాక్టర్ కెజి వేణు, విద్యార్థులు సుధారాణి మనోహరి, చిన్నప్పటి రామానుజన్, శ్రీమతి తిరుమలశెట్టి స్వాతి రామస్వామి, పివి రామ్గోపాల్, రామచంద్రరావు, ఎన్ సుధాకర్ రెడ్డి, రామానుజన్ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, హార్డీ శ్రీ బి వెంకటేశ్వర్లు, స్ప్రింగ్ పిఎస్ఎస్ఎల్ సుందరం, వాకర్ డాక్టర్ శిరీష, వ్యాఖ్యానం శ్రీ వారణాసి ఉదయభాస్కర్ మూర్తి, శ్రీమతి వాడవల్లి కృష్ణకుమారి.

శ్రోతలింతవరకు అసాధారణ గణిత మేధావి శ్రీనివాస రామానుజం రూపక విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేతారామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖ కేంద్ర సౌజన్యంతో ప్రసారమైంది.

సిసి కొత్తకోట గ్రామం నుండి కోరుతున్న శ్రోత ఆర్ భాస్కర్ రెడ్డి. వీరు కోరుతున్న పాట వెలుగు నీడల చిత్రం కోసం ఘంటసాల పాడిన శ్రీశ్రీ గీతం. సంగీతం పెండియాల నాగేశ్వరరావు. వీరి కోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమం తర్వాత ఈ ఉత్తరం అనంతపురం 1వ రోడ్ నుండి కోరుతున్న శ్రోతలు సుజాత, సౌజన్య, మమత, అపర్ణ, రుక్మిణి, రేవతి, దీప్తి, మనస్విని వీరంతా కోరుతున్న పాట సుందరకాండ చిత్రం కోసం చిత్ర పాడిన పాట. వేటూరి గీతానికి సంగీతం MM కీరవాణి. వీరి కోసం ఈ పాట.

0: ముఖాన మొటిమలా
1: సైబాల్,
0: గజ్జా బొబ్బలా
1: సైబాల్,
0: నడుగులో తామరా
1: సైబాల్,
0: బురద పుల్లా
1: సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, వెంగముని వీరంతా కోరుతున్న పాట మంచి మనసు.

అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుంచి కోరుతున్న శ్రోతలు, బుజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, స్నేహకుమారి వీరంతా కోరుతున్న పాట స్టేట్ రౌడీ చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతానికి సంగీతం బపీలహరి. వీరికోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కురుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు అనుమళ నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట శుభలగ్నం చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాడిన పాట. భువనచంద్ర గీతానికి సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛభారత్పై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిచయకర్త కె రాణి. మరికాసేపట్లో

0: తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛభారత్పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శ్రోతలకు నమస్కారం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ కార్యక్రమానికి 2014 అక్టోబర్2 గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నాటి నుండి నేటి వరకు స్వచ్ఛభారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛభారత్ మిషన్ అమలు గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధినేని యామిని శర్మ గారు.
3: నమస్కారం అండి.
2: యామిని గారు, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైనప్పటి నుండి మన దేశంలో ప్రజల ఆలోచన విధానంలో, ముఖ్యంగా పరిశుభ్రత పట్ల ఎలాంటి మార్పులు వచ్చాయని మీరు భావిస్తున్నారు?
3: అందరికీ నమస్కారం. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అదేంటంటే, మన దేశ గమనాన్ని, ప్రజల జీవన విధానాన్ని సంపూర్ణంగా మార్చినటువంటి ఒక గొప్ప ప్రజా ఉద్యమంగా మనం స్వచ్ఛ భారత్ అభియాన్ చెప్పుకోవచ్చు. 2014 అక్టోబర్2 గాంధీ జయంతి సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ప్రజల నుంచి, అంటే కొన్ని సమస్యలు ఉంటాయి, వాటికి ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి. అది వారికి, వారి దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నట్టుగా, అంటే 100% దానికి రిజల్ట్ అనేది వస్తుంది.
2: ప్రభుత్వ సహకారంతో
3: పాటు ప్రజల్లో కూడా మార్పు రావాలి, వారి భాగస్వామ్యం కూడా ఉండాలి.

0: అలాంటి ఒక గొప్ప పిలుపునిచ్చిన తర్వాత నిజంగా ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున ఆశ్చర్యపోతున్నాయి. అంటే మన దాదాపు 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 2014 ముందు వరకు కూడా చూస్తే పారిశుద్ధ్యం కానివ్వండి, లేదంటే ప్రజలకు ఉన్నటువంటి ఈ హైజీన్ ఏదైతే ఉంటుందో అటువంటిది కొంతమందికి కాస్త ప్రతిరోజు అలవాటుగా ఉండేది. లేదంటే ఈ మరుగుదొడ్లు ఉపయోగించుకోవడం అనండి, అప్పట్లో వసతులు లేకంటే మరుగుదొడ్లే లేకుండా
1: అవును
0: బయట బహిరంగంగా వెళ్ళేవారు. అటువంటి పరిస్థితి నుంచి మెల్లిగా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించడము, ఆ తర్వాత దానిపైన ఒక అవగాహన కల్పించడము, దానికి సంబంధించిన నిధులను కూడా ఇవ్వడము,
1: అవును
0: అంటే అన్ని రకాలుగా అన్ని కోణాల్లోనూ ఆలోచన చేసి దీనికి రూపకల్పన చేసి ఈరోజు మనము అద్భుతమైనటువంటి రిజల్ట్స్ను కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది, నేను శుభ్రంగా ఉండాలి, నా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, అలాగే మనం ఉంటున్నటువంటి భూమి ఏదైతే ఉందో అది కలుషితం కాకూడదు,
1: అవును
0: ఆ భూమిలో ఉండేటటువంటి నదులు చెరువులు ఇతరత్ర ఏదైతే నీటి సముదాయాలు ఉంటాయో అవి కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి, దాని నుంచి రోగాలు రాకుండా ఉంటాయి. మనం అంతకుముందు చూసాం డయేరియా కానివ్వండి ఇలాంటివి ఎన్నో చాలా ఎక్కువ రోగాలు నీటి నుంచి ఇలా నీరు కలుషితం అవడం వల్ల వచ్చేవి,
1: అవును
0: గతంలో మనం చిన్నగా ఉన్నప్పుడు చూస్తే కనుక. అటువంటి ఎన్నో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలకి ఎంతో పెద్ద సమస్యలు ఇవన్నీ మాట్లాడుకోవడానికి కేవలం నిజంగా చాలామంది కనిపించవచ్చు మరుగుదొడ్లు అంటే ఎప్పుడైనా సరే మేము ఇన్ని కోట్ల మరుగుదొడ్లు కట్టాము అని చెప్పి చెప్తున్నప్పుడు కొంతమందికి దాని ఇంపాక్ట్ అర్థం కాదు, అసలు దానికి దాని ప్రాముఖ్యత ఏంటి అనేది. సింపుల్గా చూస్తే ఒకటి పరిశుభ్రత ఆరోగ్యం, రెండోది ముఖ్యంగా మహిళలకి వారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది. అది అర్థం చేసుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంట్లో అంటే ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డు కట్టించాలి అన్న నిర్ణయం అయితే తీసుకున్నారు.
1: యామిని గారు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం బహిరంగ విసర్జన రహిత లక్ష్యాలను సాధించడంలో ఈ పథకం ఎంతవరకు విజయవంతమైందంటారు?
0: మనం చూస్తే చాలా విజయాలు ఉన్నాయి స్వచ్ఛ భారత్కి సంబంధించి, కానీ అందులో అతిపెద్ద విజయం ఏంటంటే ఈ ఉద్యమం ద్వారా దేశంలో సాధించిన పెద్ద విజయం బహిరంగ మల విసర్జన రహిత అంటే ODF అంటాము, ఆ ODF దేశంగా మన భారతదేశం మారడం. కోట్ల సంఖ్యలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లకి మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇందా చెప్పుకున్నట్టు మహిళల ఆత్మగౌరవానికి సంబంధించి వారి భద్రతకి సంబంధించి, ఎందుకంటే తెల్లవారుజామున చీకట్లో వెళ్ళాలి, పాములు పుట్రలు ఉంటాయి, లేదంటే ఆకతాయిలు ఉండొచ్చు, రకరకాల ఇబ్బందులుగా ఉంటాయి ఒంటరి మహిళలు అలాగా ఒంటరిగా వెళ్తూ ఉన్నప్పుడు. సో మహిళల భద్రతకి సంబంధించి వారి ఆరోగ్యానికి, ముఖ్యంగా ఇది వారి ఆరోగ్యానికి కూడా ఎంతగానో దోహదపడింది. అలాగే ఇజ్జత్ ఘర్ అంటే దీనికి ఏం పేరు పెట్టారంటే ఇజ్జత్ ఘర్ అంటే ఆత్మగౌరవ గృహాలని కూడా దీనికి పేరు పెట్టి దాంతో నిర్మించినటువంటి మరుగుదొడ్లు గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చేశాయి. అందుకే ఈ రోజున భారతదేశం ODF లాగా మారింది. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ రోగాల బారి పడేటటువంటి వారి సంఖ్య తగ్గిపోయింది, గణనీయంగా తగ్గిపోయింది, వైద్య ఖర్చులు తగ్గాయి. ఎందుకంటే ఇదంతా ఒక చైన్, అంటే ఒక మొత్తం చైన్ లాగా ఉంటుంది. ఇందా చెప్పినట్టుగా ఎప్పుడైతే భూమి కలుషితం అవుతుందో అక్కడ నుంచి నీరు కలుషితం అవుతుంది, నీరు నుంచి అనారోగ్యం పాలవుతుంది, అనారోగ్యం పాలయ్యామంటే మళ్ళీ ఖచ్చితంగా మెడికల్ వైద్యం కోసం అని చెప్పని ఖర్చు చేయాల్సి వస్తుంది. పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారికి ఇలాగా వైద్య ఖర్చులు తగ్గాయి. ఈ కేవలం మరుగుదొడ్లు కట్టడమే కాకుండా ప్రజల ఆలోచన విధానం అంటే బిహేవియర్ చేంజ్ దాన్ని తీసుకురావడం అనేది ఈ పథకం స్వచ్ఛ భారత్ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకోవచ్చు.
1: మేడం, అలాగే పట్టణాల్లో గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్న తడి పొడి వ్యర్థాల నిర్వహణ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ కోసం స్వచ్ఛ భారత్ 2.0 కింద ఎలాంటి ఆధునిక చర్యలు తీసుకుంటున్నారు?
0: స్వచ్ఛ భారత్ మిషన్లో మరుగుదొడ్లు కట్టించడం ఒక ఎత్తు అయితే గనక ఈ చెత్తని ఏదైతే ఉందో అంటే చాలా ఒక అవగాహన లోపం అనుకోవచ్చు, అంటే సహజంగా ప్రజలకి కొన్ని మనము దాన్ని మళ్ళీ దాని నుంచి వేస్ట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, లేదంటే బయోగ్యాస్ని తయారు చేసుకోవచ్చు, కొన్ని ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలు ఉంటాయి వాటిని తెలిసి తెలియకుండా కాల్చి వేసేయడం ఎక్కడ పడితే అక్కడ, దాని ద్వారా విపరీతమైనటువంటి పొల్యూషన్ అంటే ఎయిర్ వాయు కాలుష్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 SBM అర్బన్ అలానే SBM జి అంటే గ్రామీణ ఫేజ్ 2లో ఉన్నామన్నమాట, అంటే ఆ దిశగా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కేవలం మన లక్ష్యం ఇప్పుడు ODF మాత్రమే కాకుండా ODF ప్లస్ అంటే మరుగుదొడ్లు ఒక లెవెల్ అయిపోయింది, ఒక ఫేజ్ అయిపోయింది, దాని నెక్స్ట్ ఫేజ్ ఏంటి ODF ప్లస్ అని పెట్టుకున్నాం, అలాగే ODF

0: ప్లస్ ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్న అంటే ఏంటంటే దాని లక్ష్యం ఏంటంటే తడి చెత్త పొడి చెత్త వర్గీకరణ, అలానే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, సపరేట్గా మనం ప్లాస్టిక్ని ఎలా ప్రాసెస్ చేస్తాము అనేది, మరియు మురుగునీటి శుద్ధి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి నగరాలు ఉంటుంది, మనకి మురుగునీరు ఉంటుంది, దాన్ని కూడా క్లీనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేసిన తర్వాత నగరాలని మనకి గార్బేజ్ ఫ్రీ సిటీస్, చెత్తరహిత నగరాల్లాగా తయారు చేసుకోవడం అనే దానిపైన ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం మోదీ గారు దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఒకటి అసలు చెత్తను తగ్గించడం, ఆ రెండవది వచ్చిన దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం, పునరుపయోగించుకోవడం, దాని నుంచి ఎలా చేసుకోవడం అనేది. అంటే దీన్ని కొన్ని ఇంగ్లీష్ పదాల్లో చెప్తాను మామూలుగా, రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, 3R అంటాం దీన్ని. 3R అంటే 3R ఉన్నట్టుగా, మొదటి ఆర్ వచ్చేసి రెడ్యూస్, రెండోది రీయూస్, ఒకటి తగ్గించడము, రెండోది రీయూస్ చేసుకోవడం, మూడోది రీసైకిల్, దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసుకొని ఇంకొకసారి వాడుకునే విధంగా అన్నమాట. అలా చేసే సూత్రం ఆధారంగా ఈ రోజున మన సంపద సృష్టి అంటున్నాం, అంటే చెత్త నుంచి కూడా సంపదని సృష్టించడము అనేది ఈ రోజు జరుగుతుంది. అంటే వేస్ట్ టు వెల్త్ అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఉంది. ఇది వ్యర్థాల నుండి విద్యుత్ ఏమేమి చేయొచ్చు అంటే, ఈ వ్యర్థాల నుంచి బేసిక్గా అంటే విద్యుత్ కరెంటుని ప్రొడ్యూస్ చేయడము, అలా కాంపోస్ట్ ఎరువులు, ఇది మన అందరికీ సహజంగా తెలుసు, చెత్త నుంచి కాంపోస్ట్ ఎరువులను తయారు చేయడం వంటి ప్రాజెక్ట్స్ కొన్ని వేల సంఖ్యలో ఈ రోజున మన దేశంలో జరుగుతున్నాయి.
1: మేడం, అలాగే రాబోయే రోజుల్లో మన పరిసరాలను పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి ప్రజలు ఎలాంటి బాధ్యత వహించాలంటారు?
0: నేను ప్రజలకి చెప్పేటటువంటి పిలుపు కూడా మన జీవన శైలిలో మార్పు రావాలి, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అది రానంత వరకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నా, ఎంత అవగాహన దానిపైన కల్పిస్తున్నప్పటికీ కూడా మనిషి మారాలి. అతని ఆలోచన మారితే అది మనం ఇంట్లో ఉన్నామా, ఇంటిని శుభ్రంగా పెట్టుకున్నామా. చాలామంది ఆలోచన అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉదాహరణకి నేను దాదాపు 40 దేశాల పైన తిరిగొచ్చాను, ఎందుకు అక్కడ అంటే ప్రభుత్వం ఉన్నటువంటి చట్టాలను చూసి భయపడతారా అని చెప్పనంటే, అది కూడా ఒకటి, వేరే విదేశాల్లో బహిరంగంగా ఉమ్మకూడదు, ఉమ్మితే ఫైన్, అలాగే చెత్త వేయకూడదు. ఎందుకు అట్లాంటిదేనంటే, ఒకటి చట్టం చేసిన దాన్ని ఫైన్ కట్టాలి అని ఒక భయం, రెండోది ఆ చట్టాల పైన గౌరవం. ఆ గౌరవం ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మనిషి తను రియలైజ్ అయినప్పుడు వస్తుంది. నేను ఉండేది చాలా క్లీన్గా ఉండాలి, నేను క్లీన్గా ఉండాలి, ముందు ఫస్ట్ నేను చాలా శుభ్రంగా ఉండాలి, లోపల బయట అంటే మనిషి లోపల కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, బయట కూడా నేను శుభ్రంగా శుచిగా స్నానాలు చేసుకోవడం, ఉతికిన బట్టలు, అంటే ఇటువంటి బేసిక్ హైజీన్ మనం పాటించాలి. నా ఇంటి చుట్టూ దోమలు ఉన్నాయి లేదంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది అని అనుకోవడం కాదు, సమస్య ఉంది అని అనుకోవడం ఒకటి, ఆ సమస్యకి మనం ఏమైనా పరిష్కారం చూపించగలుగుతామా అనేది అనుకోవడం రెండు, లేదు దానికోసం పోరాటం చేయడం మూడు. మన ఇంట్లో అయినా బయటనే డస్ట్బిన్స్, లేదా బయటకు వచ్చినప్పుడు డస్ట్బిన్లోనే వెయ్యాలి, ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదు, ఇలాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ చేయకుండా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన చట్టాల పైన గౌరవం భయం ఉండడం ఒకటి అయితే, అది మనిషి యొక్క ఆలోచన ధోరణిలో మార్పు వస్తే గనక ఖచ్చితంగా ప్రభుత్వాల లక్ష్యం అనేది నెరవేరుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, స్వచ్ఛ భారత్ అనేది కేవలం ఒక పథకం కాదు, అది మన జీవన శైలిలాగా మనం మార్చుకోవాలి. ఎక్కడున్నా సరే ఈ విషయమే కాదండి, ఏ విషయమైనా సరే మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి. నేను మారాను, నేను మారాలి, నా నుంచి నా కుటుంబంలో మార్పు తీసుకురావాలి, నా కుటుంబం నుంచి నా వీధి, నా సమాజము, నా రాష్ట్రము, నా దేశము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన దేశం కూడా శుభ్రంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి మనం స్నానం చేసినప్పుడు ఫ్రెష్గా ఫీల్ అవుతాం ఎవరైనా యూజువల్గా, ఎందుకు మనకు తెలియని ఒక కొత్త ఉత్సాహం అన్నట్టుగా, అంటే కొంచెం బడలిక్కపోయి ఎందుకు ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది, నేను చాలా ఫ్రెష్గా ఉన్నాను అంటే ఒక మోటివేషన్ వస్తుంది. అలాగే మన పరిసరాలు కూడా ఇటువంటి వ్యర్థాలు లేకుండా ఉంచుకున్నప్పుడు, ఇంట్లో లేవగానే ఇంటి చుట్టూ బెడ్ చుట్టూ మనకే అనుకోండి పడక దిగగానే చెత్త చెత్తగా ఉంటే ఒక మైండ్ డిస్టర్బెన్స్, ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలా ఇంటి బయటకి వెళ్ళాం అనుకుంటే అదే నెగిటివ్ ఎనర్జీ కంటిన్యూ అవుతుంది. ఇంకా రోడ్లపై నడుస్తుంటే చెప్పక్కర్లా, ఎక్కడైనా వాసన వస్తూ ఉంటుంది, చెత్త ఉంటే వాసన వస్తుంది, ముక్కులు మూసుకుంటాం, కానీ కనీసం ప్రభుత్వం వాళ్ళకి ఫోన్ అయినా చేయము, నాకెందుకులే, వాడు వచ్చినప్పుడు తీసుకుని వాళ్ళు వెళ్తారులే అన్న ఆలోచన మనుషులు మార్చుకుంటూ మన దేశాన్ని కూడా. ఇంకొకటి చాలా కీలకమైన అంశం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ని కంప్లీట్గా అంటే పూర్తిగా మనం నిషేధిస్తాం.

0: పాటించాలి. అది దానికి మనకి మనము ప్రమాణం చేసుకోవాలి. ఎందుకంటే సింగిల్ యూజ్ ఇప్పుడు చాలా సన్న సన్న ప్లాస్టిక్ కవర్లు, లేదంటే గనక చాలా సన్నగా ప్రతి దానికి ప్లాస్టిక్ అయిపోయింది,
1: అవి మట్టిలో కలవు,
0: అవి కలవు. అది మనం కాలిస్తే గనక మనం చూస్తే ఒక మొత్తం రబ్బర్ కదా, రబ్బర్ ఇలా నల్లగా అయిపోయి విపరీతమైన పొగొచ్చి అది ఎంత చిన్న ఒక కవర్ గురించి ఇంత వాసన మనకు వచ్చి ఇబ్బందిగా అనిపిస్తే, ప్రతిరోజు ఇన్ని కోట్ల మంది, 140 కోట్ల మంది, ఎన్ని కోటాను కోట్లు అసలు సముద్రంలో ఎన్ని నీటి చుక్కలు ఉన్నాయో లెక్క పెట్టడం ఎలా కష్టమో అలాగనే అన్ని కోట్ల ప్లాస్టిక్ కవర్లు వస్తున్నాయి, అంటే సింగిల్ యూజ్ వల్ల, లేదా నీళ్లు తాగే గ్లాసులు. ఎందుకు అలాగా? మనం మంచినీళ్ళ సీసం మనం తీసుకుని వెళ్తే తప్పేంటి? ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్లకు వెళ్ళండి, లేదంటే బయటికి వెళ్ళండి, ఇలాంటి అంటే చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద రిజల్ట్స్ని ఇస్తాయి. అందరం కూడా, అందరు తెలియని విషయాలేం కాదు ఇవన్నీ కూడా, మనం ఇప్పుడు చర్చించుకుంటుంది ఎవరికి తెలియనివి కాదు. సింగిల్ యూజ్ అనేది పూర్తిగా దాన్ని వాడడం అనేది నిషేధిద్దాము. అలాగే స్వచ్ఛత అనేది ఒక నినాదం కూడా కాదు. ఇప్పుడు నేను స్లోగన్ ఇచ్చినంత మాత్రాన స్వచ్ఛత అయిపోదు, జరిగిపోదు, దానికి మనం పూనుకొని చెయ్యాలి. అంటే అది ఒక క్రియ. నేను స్లోగన్ ఇచ్చినంత నోట్లోంచి మాట చెప్పగానే అక్కడ క్లీన్ అయిపోదు. దాన్ని మనం ఆచరణలో చేసేటటువంటి ఒక నిరంతర ప్రక్రియ ఆచరణలో పెట్టుకోవాలి. మనం ప్రతి సెకండ్ కూడా మన దృష్టిలో ముఖ్యంగా పర్యావరణం పట్ల అంతే జాగ్రత్తగా మనం మెలగలేదనుకోండి, నష్టం ఇప్పుడు మన తరాల వారికి, వచ్చే తరాల వాళ్ళకి కూడా. ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా ఎయిర్ పొల్యూషన్ అంటున్నాము, వాటర్ పొల్యూషన్ అంటున్నాము, ఫుడ్ పొల్యూషన్ అని, లేకపోతే ఇంకా ఒకటేమిటి, అన్నీ పొల్యూషనే, అన్నీ పొల్యూషనే. ఇంకా ఇప్పుడే ఇలా బతుకుతూ ఉంటే రేపొద్దున మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు ఎలాంటి సమాజంలో బతకాలి? మనం ఇవ్వాల్సిన ఆస్తులు కాదు కదా పిల్లలకి, చిన్నపిల్లలకి. మనం నేర్చుకుని నేర్పించాల్సింది శుభ్రంగా ఉండడము, పరిశుభ్రంగా పరిసరాలు ఉంచడము, అలానే పర్యావరణాన్ని కాపాడాలి, ప్రేమించాలి. ఈ రోజున ఒక మొక్క ఉండదండి హైవేల పైన, మనం అంటే ఇప్పుడుండే హైవేలు కడుతున్నారు, బాగా కడుతున్నారు, మొక్కలన్నీ పెడుతున్నారు. సహజంగా చాలా మటుకు రోడ్లు చూడండి, ఎండ మండిపోతూ ఉంటుంది, అలసిపోతుంటాం నడిచే వాళ్ళు, బండి మీద వెళ్ళేవాళ్ళు. ఆగుదామంటే ఎక్కడ ఒక్క చెట్టు కూడా కనిపించట్లేదు. నిజంగా పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి కూడా లేకుండా కొనుక్కోవాల్సి వస్తుంది. అంతేగా పోయినసారి మరి కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది, ఆక్సిజన్ కొనుక్కున్నాము. వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు అటువంటి పరిస్థితి వస్తుంది అంటే పర్యావరణాన్ని మనం విస్మరించి దాన్ని ఎక్స్ప్లోయిట్ చేస్తున్నాం. ఎక్స్ప్లోయిట్ అంటే దాన్ని పూర్తిగా స్వార్థంతో లాగేసుకుంటున్నాం, అవసరానికి మించి లాగేసుకుంటున్నాం. అలానే ఇప్పుడు వ్యర్థము బడి ముబ్బడిగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వచ్చేస్తున్నాయి. అది ఫోన్ల ద్వారా అనుకోండి, కంప్యూటర్స్ ద్వారా అనుకోండి, వెహికల్స్ ద్వారా అనుకోండి, ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా పాడైందనంటే వ్యర్థాలు వచ్చేస్తుంటాయి. ఉదాహరణకి పండ్ల తొక్కలు ఉంటాయి, అవి చెట్లలో వేయచ్చు కదా, కాదు వేయము, తీసుకుని వెళ్ళి ప్లాస్టిక్ కవర్, దానికి ఒక కవర్ కట్టి మళ్ళీ కవర్ని తీసుకుని వెళ్ళేస్తాం. ఇదో అడిషనల్ చెత్త అంటే అది ఇంకొకటి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ చెప్పినంత చిన్న అనిపిస్తాయి, కానీ చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. సో ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ తీసుకుందాము. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలానే కొన్ని స్టాట్స్ అనుకున్నాం కదా ఇందాకంటే, దీనికి సంబంధించి అంటే మార్పుకి కొంత కావాలి, గణాంకాలు కావాలి. ఇప్పుడు బాగుంది మరుగుదొడ్లు కట్టించామని అన్నాము, లేదా ఓడిఎఫ్ అయిపోయినాయని చెప్పని అన్నాము, దాన్ని ఏ బేసిస్ పైన ఈ మాట చెప్తున్నాం. మార్పు ఏంటేనంటే, ఈ రోజున దేశవ్యాప్తంగా ఎప్పుడైతే ఈ పథకం 2014 అక్టోబర్ 2 మొదలు పెట్టారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 11.70 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడం జరిగింది మోదీ ప్రభుత్వం. అలానే దీనివల్ల ఇంకొకటి ఏంటంటే, 6 లక్షలకి పైగా గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత ఓడిఎఫ్గా మారాయి. గ్రామాల్లో సామూహికంగా అంటే సామాన్య ప్రజలు కూడా వెళ్ళడానికి వీలుగా మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. సామూహిక మరుగుదొడ్లు ఇంట్లోనూ నిర్మిస్తున్నారు, ఇళ్ల దగ్గర, అలానే సామూహికంగా కూడా నిర్మించడం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇదివరకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అలా జరిగేవి, ఇప్పుడు విబీజీ రామ్జీ పథకం ద్వారా కూడా ఇలాంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మూడోది ఏంటంటే, ఎస్బీఎం ఇందాక చెప్పినట్టుగా SBM 2.0 ద్వారా 85% కంటే ఎక్కువ గ్రామాలు ఈరోజు ఓడిఎఫ్ ప్లస్. ఓడిఎఫ్ అంటే మరుగుదొడ్లు. ఓడిఎఫ్ ప్లస్ అంటే ఏంటంటే తడి పొడి చెత్తని సెగ్రిగేట్ చేయడం. సో ఎస్బీఎం ఓడిఎఫ్ ప్లస్ ద్వారా చెత్త మురుగునీటి నిర్మాణం అంటే దాన్ని ప్రాసెస్ చేసేటటువంటి ఏవైతే ప్లాన్స్ ఉంటాయో వాటి నిర్మాణం కూడా ఈ రోజున చాలా 85% జరిగిందండి దేశంలో. అంటే 85% మనకి నగరాల్లో ఇవి నిర్మాణం జరిగింది, ఇంకొక 15% ఉంది, అవి కూడా జియోగ్రఫికల్లీ కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్కి మనం చూస్తే గనక, ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛతలో సాధించినటువంటి విజయాలు పూర్తి స్థాయిలో

0: 100% ఓడిఎఫ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షలకి పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు మన రాష్ట్రంలో నిర్మించబడ్డాయి కేంద్ర నిధులతోటి. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా మనకి 10,000లకి పైగా సంపద సృష్టి, వేస్ట్ టు ఇందాక వెళ్తా అనుకున్నాం కదా, మన రాష్ట్రంలో 10,000కి పైగా ఇలాంటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఈ కేంద్రాల్లో తడి పొడి చెత్తని వేరువేరు చేసి దాన్ని వర్మీ కాంపోస్ట్ లాగా తయారు చేసి మళ్ళీ రైతులకి తక్కువ ధరకి విక్రయిస్తున్నారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్ అనమాట. అలానే మనకి మోడల్ నగరాలు ఉన్నాయి. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ అని మనం చూసే ఉంటాం విజయవాడలో కానీ చాలా నగరాల్లో నగరపాలక సంస్థలు రాస్తూ ఉంటాయి స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగం కాండి అలా అని చెప్పి చూస్తాం. అవార్డ్స్ కూడా వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో విశాఖపట్నం వచ్చింది, విజయవాడ వచ్చింది, తిరుపతి నగరాలు దేశంలోనే టాప్10లో ఉన్నాయి. సో నాకు చాలా గర్వకారణంగా ఉంది, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాను కాబట్టి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మొదటి నుంచి కూడా శుభ్రత ఎక్కువ అండి, ఏదైనా సరే. అంటే ఎడ్యుకేషన్ ఎక్కువే. ఎడ్యుకేషన్ అంటే పిహెచ్డీలు ఉండడం అని కాదు, బేసిక్ అవేర్నెస్, అవగాహన అనేది జీవితం, జీవనం ఎలా ఉండాలి. మన దగ్గర చూస్తే కనుక చాలా శుభ్రంగా పెట్టుకుంటాము, బట్టలు కూడా చక్కగా శుభ్రంగా ఉతుక్కొని వేసుకుంటాం. మిగతా రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, పేర్లు చెప్పదలుచుకోలేదు, ఆ కొన్ని రాష్ట్రాల్లో వారికి ఈ మాత్రం బేసిక్ ఇది కూడా ఉండదు. అరే మనం శుభ్రంగా ఉండాలి, ఉంచుకోవాలి, ఉతికిన వేసుకోవాలని ఉండదు వాళ్ళకి. కానీ మన రాష్ట్రంలో ప్రజలకు మొదటి నుంచి కూడా శుభ్రతకు ఎక్కువనే ఇస్తారు. ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా ప్రజలు చక్కగా ఆలోచన చేసి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు కూడా. అలానే టాప్10 పరిశుభ్రమైన నగరాలుగా మరియు 5-స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీస్గా కూడా ఈ మూడు ఇందాక చెప్పుకున్నటువంటి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కూడా 5-స్టార్ నగరాలు. ఇవన్నీ ఆ కేటగిరీలో కూడా మనం ముందుకు వెళ్ళాము.
1: యామిని గారు, స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సాధనేని యామిని శర్మ గారు.
0: థ్యాంక్ యూ.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆ రోజు
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
6: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
7: Conquer the world, baby, you and me, singing out loud, come and break in the wall, come on.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఈ రోజు వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ హృదయ దినోత్సవం. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 29న ఈ వరల్డ్ హార్ట్ డేని మనం జరుపుకుంటున్నాం.

0: మరి ఈ రోజు ఈ సందర్భంగా మనతో ఎవరున్నారో తెలుసా? డాక్టర్ తుమ్మల కార్తిక్ గారు, ఎండిడిఎం కార్డియాలజిస్ట్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్. మరి వారిని అడిగి బోలెడన్ని సందేహాలు మనం క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే మనిషికి గుండె అనేది చాలా ఇంపార్టెంట్. మనకున్న అవయవాల్లో మెయిన్ చెప్పుకునేది బ్రెయిన్ అండ్ హార్ట్ కదా. నమస్తే డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్, మరి ఈ రోజు వరల్డ్ హార్ట్ డే, మనం ఎందుకు జరుపుకుంటాం? అసలు ఈ రోజుని మనం స్పెషల్గా ఎందుకు జరుపుకుంటాం? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి డాక్టర్ గారు?
1: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రజల్లో ఈ యొక్క అవగాహన, గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఏం చేయాలి, నివారణకు తీసుకోవాల్సిన చర్యలేంటి అనేది తెలుసుకోవటం కోసం ప్రజలు ఎక్కువగా ఎడ్యుకేట్ చేసి వారి యొక్క గుండెని పదిలంగా ఉంచుకోవటానికి మన వరల్డ్ హార్ట్ ఫెడరేషన్, దీంతోపాటు కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా కూడా తోడై ప్రజలందరికీ వారి యొక్క గుండె జబ్బుల గురించి అవగాహన పెంచడానికి మనం తీసుకునే యొక్క దినోత్సవం ఈ సంవత్సరం. డోంట్ మిస్ ఎ బీట్.
0: ఎస్, ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్, ఈ సంవత్సరం థీమ్ వచ్చి డోంట్ మిస్ ఎ బీట్.
1: అంటే ప్రతి నిమిషానికి 72 సార్లు మన గుండె కొట్టుకుంటుంది.
0: ఓకే.
1: రోజుకి సుమారుగా 100,000 సార్లు కొట్టుకుంటుంది.
0: 100,000 సార్లు
1: అంటే ఈ యొక్క కొట్టుకునే ప్రక్రియని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేది తెలియచేయటం ఈ యొక్క సంవత్సరం యొక్క థీమ్.
0: ఓకే సార్. సార్, మరి ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే మనం ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. లైక్ అంటే స్కూల్ పిల్లలు కూడా సడన్ గా ఉండి వాళ్ళల్లో కార్డియాక్ అరెస్ట్ అవ్వడం అంటే సోషల్ మీడియాలో చాలా చూసాం. యాక్చువల్గా ఇంతకు ముందు ఎలా ఉండేదంటే 40 తర్వాత ఎవరికైనా సరే, లైక్ అంటే మన చిన్నప్పుడు విషయానికి వస్తే 60s లో అనుకోండి, బట్ తర్వాత రాను అది 40కి పడిపోయింది. బట్ ఈ రోజుల్లో నవేడేస్ చూస్తే ఏంటంటే స్కూల్ పిల్లల్లో కూడా ఉన్నట్టుండి సడన్ గా పడిపోతున్నారు. అదేంటి అంటే కార్డియాక్ అరెస్ట్. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది?
1: మనం ఈ హార్ట్లో ఉండే సర్క్యులేషన్, ఈ సర్క్యులేషన్ ఎందుకు జరుగుతుంది, వీటన్నిటికీ కూడా లోపల గుండెకెళ్ళే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం, దీంతోపాటు కొలెస్ట్రాల్ గడ్డగట్టడం, దీనివల్ల హార్ట్ సడన్గా ఆగిపోవటం సుమారుగా 80% జరుగుతుంది. మిగతా 20 మందికి హార్ట్ లోపల కరెంటు కూడా అవసరం. కరెంటు సర్క్యులేషన్ కరెక్ట్గా జరుపుకోకుండా వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, మిగతా ఎరిథ్మియాస్ వచ్చినప్పుడు సడన్గా గుండె ఆగిపోతుంది. సో 2-3 కారణాలు ఉంటాయి. ముందుగానే ప్రతి ఒక్కరూ ముందుగా షుగరు, కొలెస్ట్రాల్, వారి యొక్క బీపీ ఎట్లా ఉంది, బరువు ఎట్లా ఉన్నారు. మీరు అడుగుతున్నది చిన్న వయసులోనే ఎందుకు వస్తుంది. చిన్న వయసులోనే ఇప్పుడు ఊబకాయం, ఒబెసిటీ అనేది చూస్తున్నాం. వారికి ఫ్యాట్ సెల్స్, అంటే ఈ యొక్క ఫ్యాట్ సెల్స్ డిస్ఫంక్షన్ అనేది మొదలైంది. దీనివల్ల హార్ట్ అటాక్స్, రక్తం బాగా చిక్కబడి రక్తం గడ్డగట్టడం వల్ల హార్ట్ అటాక్స్ చిన్న వయసులోనే 20లు 30లోనే చూస్తున్నాం. ప్రపంచ యుద్ధంలో 20 ఏళ్ళు వయసు ఉన్న వారికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు 20 ఏళ్ళు వయసులోనే అప్పుడు బ్లాక్స్ స్టార్ట్ అయినాయని నిర్ధారణ చేయడం జరిగింది. సో మనం ముందుగా అనుకున్న 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేటప్పటికీ ఈ చిన్నగా మొదలైన బ్లాక్స్ 20 ఏళ్ళు మొదలైన 50 ఏళ్ళకి మనకు హార్ట్ అటాక్స్ తయారు చేసేది. కనుక మనకు జరుగుతున్న వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల తీసుకునే ఆహార అలవాట్ల మార్పుల్లో ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటాం, దీనివల్ల మనకి 30 ఏళ్ళు 20 ఏళ్ళల్లోనే మనకు ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేది చూడటం జరుగుతుంది. సో ప్రధాన 5 సూత్రాలు ప్రజలు ఫాలో అవ్వాల్సిందే మెరుగైన ఆరోగ్యానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, మంచి ఆహార నియమాలు పాటించటం, మూడోది అలవాట్లు మన స్మోకింగ్కి, ఆల్కహాల్కి దూరంగా ఉండటం, ఐదోది ప్రతి సంవత్సరం ఒకసారి వారి యొక్క షుగర్ ఎట్లా ఉంది, కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, బీపీ ఎట్లా ఉంది, బరువు ఎట్లా ఉన్నారు, మీ యొక్క హైట్కి బరువు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి. ఐదోది

0: మంచి ఫ్యామిలీ వర్క్ ప్లేస్ ఉంచుకోవటం. ఈ 5 సూత్రాలు పాటిస్తే హార్ట్అటాక్స్ నుంచి 60-70% మనం దూరంగా ఉండొచ్చు.
1: అంటే ఇప్పుడు చిన్నపిల్లల విషయం వచ్చేటప్పుడు, అంటే స్కూల్ పిల్లల్లో కూడా సడన్ గా ఒక్కొక్కసారి మన వాళ్ళు చాలా లీన్ గా ఉంటారు, ఒబెసిటీ కూడా కనిపించట్లేదు, చూడ్డానికి లావుగా అలా ఏం కనిపించట్లేదు, చాలా సన్నగా ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి క్లాస్ లో క్లాస్ జరుగుతుండగా నుంచున్న వాళ్ళు నుంచున్నట్టుగానే కుప్పగూలిపోవటం అది చూస్తున్నాం మనం.
0: యా, సో ఇందాక మీరు అడిగారు, స్వల్పంగా చెప్పాను. ఈ పర్టిక్యులర్ గ్రూప్, ఈ వీళ్ళల్లో కరెంట్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ కావదు.
1: ఓకే,
0: కరెంట్ అంటే లోపల గుండెకి రెండు బ్లడ్ కావాలి, కరెంటు కావాలి. ఎప్పుడైతే మనం నార్మల్గా ఒక ఇంట్లో ఉండే మోటార్ లాగా మోటార్కి కరెంటు కావాలి, నీళ్లు కావాలి, అప్పుడే కరెక్ట్గా పనిచేస్తుంది మోటార్. గుండెకి మోటార్ ఏది? అదే, మనిషికి మోటార్ ఏది? హార్ట్.
1: హార్ట్.
0: సో హార్ట్కి కరెంటు కావాలి, రక్తము కావాలి. సో గుండె లోపలే కరెంటు
1: పంపింగ్ సిస్టమ్ అంతా కూడా కరెక్ట్గా
0: అవుతుంది. సో ఈ యొక్క కరెంటు మన పుట్టినప్పుడే మనకింత కరెంట్ అనేది లోపల ఒక నోడ్స్ ద్వారా ఒక కణాల లోపల నిక్షిప్తమై ఉంటుంది. ఆ కణాల్లో ఎప్పుడైతే ఈ కరెంటు లయ మార్చి వస్తుందో అప్పుడు వెంట్రిక్యులర్ టెకికార్డియాస్, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్స్ అనేది వస్తాయి.
1: ఓకే,
0: అవి వచ్చినప్పుడు చిన్న వయసులోనే, అంటే దాంట్లో ఛానలోపతీస్ అంటాం, అంటే హెరిడిటరీగా రావచ్చు లేదా జన్యపరంగా కొన్ని లోపల SCN5A మ్యుటేషన్స్ అంటాం, వేరే జన్యపరంగా వచ్చిన మార్పుల వల్ల వీరికి సడన్ కార్డియక్ డెత్స్ ఈ చిన్న అంటే స్కూల్ గోయింగ్లో వచ్చే అవకాశం. కొంతమందిలో లాంగ్ క్యూటీ, షార్ట్ క్యూటీ సిండ్రోమ్స్ అంటాం, అంటే గట్టిగా శబ్దం విన్నప్పుడు, ఏదైనా పెద్ద లౌడ్ స్పీకర్లో వచ్చినప్పుడు వారు సడన్గా చనిపోతారు, సడన్గా ఉలిక్కి పడినప్పుడు గుండె వేగంగా కొట్టుకుని ఆగిపోతుంది. సో వీరిలో జన్యపరంగా మార్పులు రావటం వల్ల, సడన్ గా ఛానలోపతీస్ వల్ల, సడన్ గా గుండె చిన్నపిల్లల్లో సడన్ గా గుండె ఆగిపోయే అవకాశాలు
1: ఉంటాయి. సార్, ఇందాక మీరు చెప్పినట్టు తీసుకునే ఆహారపు అలవాట్లు కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ అన్నారు. అంటే ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఏ ఫుడ్ మనం తీసుకోవాలి? లైక్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలనేది ఓకే, బట్ ఇంకా స్పెషల్గా ఏమైనా హార్ట్ హెల్దీగా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన,
0: సో చాలామంది పూర్వం రెడ్ వైన్ తాగితే హార్ట్ బాగుంటుంది కదా అని అడిగేవారు. సో రెడ్ వైన్లో రెస్వెట్రాల్ అనే ఒక పదార్థాన్ని కనుక్కోవటం జరిగింది. మొత్తం వైన్ తాగి ఆల్కహాల్ తాగితే మంచి బాగుంటారని కాదు, ఇట్ ఈస్ అబౌట్ వన్ స్మాల్ పాలిఫినాల్ విచ్ కాజెస్ గుడ్ బెనిఫిట్స్, రెస్వెట్రాల్ అనేది. అట్లా మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వీటి వల్ల మనకి పౌష్టిక ఆహారాలు పెరుగుతాయి. పౌష్టిక ఆహారాలు చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు, ఎక్కువగా పీసు పదార్థాలు అంటే ఫైబర్ డైట్ తీసుకోవాలి. ఆయిల్స్కి వస్తే చాలామంది ప్రధానంగా అడిగేది ఏ ఆయిల్ తీసుకోవాలండి అనేది. మనకున్న సైన్స్ ప్రకారంగా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఆయిల్. ఇది మెడిటరేనియన్ డైట్లో వాడటం జరిగింది. మెడిటరేనియన్ డైట్ కొట్టి చూడొచ్చు, ఎక్కువగా ఉడకబెట్టిన ఆలివ్స్, ఎక్కువగా ఆయిల్ తక్కువ వాడేది, అంటే ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఐటమ్స్ కాకోకుండా కనుక తీసుకుంటే డెఫినెట్గా వారికి మెరుగైన ఆరోగ్యం ఉంటుంది.
1: తర్వాత సార్, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మందిలో అది అపోహ అయి ఉండొచ్చు, మేబీ నిజం అయి ఉండొచ్చు, అంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మాకు చాలా మందికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మా ఇంట్లో, వ్యాక్సిన్ మాకు పడలేదు, ఇలాంటివి కూడా వింటున్నాం. అంటే అసలు ఆ కోవిడ్ వ్యాక్సిన్కి కానీ, కోవిడ్ వచ్చిన తర్వాత పరిస్థితులకు కానీ, మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూస్తున్న వాటికి కానీ ఏమైనా సంబంధం ఉందా?

0: చాలా మందిలో అది అపోహ అయ్యుండొచ్చు, మేబీ నిజం అయ్యుండొచ్చు. అంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మాకు చాలా మందికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మా ఇంట్లో, వ్యాక్సిన్ మాకు పడలేదు, ఇలాంటివి కూడా వింటున్నాం. అంటే అసలు ఆ కోవిడ్ వ్యాక్సిన్కి కానీ కోవిడ్ వచ్చిన తర్వాత పరిస్థితులకు కానీ మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూస్తున్న వాటికి కానీ ఏమైనా సంబంధం ఉందా?
1: సో మనకి కోవిడ్ అనేది ఒక వైరస్, వైరస్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ డెత్స్ అనేది ఉన్నాయి, న్యూమరికల్గా ఎక్కువ ఉంటాయనేది ఎప్పటి నుంచో, ఇప్పుడు ఒక 4 దశాబ్దాలుగా మేము చదువుకున్నది, మేము చూస్తుంది కూడా ఉంది. అది వరకు వైరల్ వ్యాక్సిన్స్ అంటే చాలా తక్కువ వాడేవాళ్ళు, అంటే సంవత్సరానికి ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్, ఇట్లా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తక్కువ మందికి వేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఈ వైరస్ వ్యాక్సిన్ పాపులేషన్ మొత్తానికి వేయటం జరిగింది. అంటే అప్పట్లో వేలల్లో వేసేవాళ్ళం, ఇప్పుడు కోట్లలో
0: వేసే.
1: సో ఎప్పుడైతే ఈ కోట్లలో వేశామో నెంబర్ ఎక్కువగా ఉంది. అంటే ఈ వైరల్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి 0.02%, అంటే లక్షలో ఒక ఇద్దరికి ఎక్స్ట్రాగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది మనకు ముందుగానే తెలుసు. సో అది వరకు వేలల్లో వేసుకున్నప్పుడు తక్కువ మంది గురించేది, తక్కువ మంది చూసేవాళ్ళం. ఇప్పుడు కోట్లలో వేసాం కాబట్టి నెంబర్ ఎక్కువగా ఉంటుంది. సో వైరల్ వ్యాక్సిన్స్ వల్ల కొంత మార్పు గుండెలో జరుగుతుంది, ఇది నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు కాదు, నీ కోవిడ్కి సంబంధించిందే కాదు, ఎనీ వైరల్ వ్యాక్సిన్ అది జరుగుతుంది. కాకపోతే మనకి ఈ యొక్క వ్యాక్సిన్ ఇంపార్టెంట్, అంటే ఆ టైంలో మనం కనుక చూసుకుంటే అసలు మనం బయట తిరిగే పరిస్థితి లేదు, మనకు అసలు ఇమ్యూనిటీ లేదు. ఈ మొత్తం పాపులేషన్కి ఇమ్యూనిటీ పెంచితే మరణాల సంఖ్య తగ్గించవచ్చు, కాబట్టి అది అప్పుడు చేయటం జరిగింది, అది అవసరం అప్పుడు. అందుకని వ్యాక్సిన్ వల్ల మంచి మనం ఆల్రెడీ పొందాం. వ్యాక్సిన్ వల్ల సుమారుగా వస్తే ఇబ్బందులు వచ్చిన మొదటి 6 నెలల నుంచి సంవత్సరంన్నర వరకే వస్తాయి. అంతేగాని ఎప్పుడో 6 సంవత్సరాలు ముందేసుకున్నాం అనేది దాని యొక్క ఎఫెక్ట్ అంత ఉండదు. సో మార్పులు వస్తే ముందుగానే జరిగే అవకాశాలు ఉంటాయి.
0: చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మా లిజనర్స్కి మీరు అందిస్తున్నారు సార్. మరిన్ని విషయాలు మిమ్మల్ని అడిగి నేను తెలుసుకుంటాను. బిఫోర్ దట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మా లిజనర్స్ కోసం, మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. మన్మధుడి చిత్రం నుంచి వేణు సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విందాం. విన్న తర్వాత మళ్ళీ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: పొదుపు చేయడం నాన్నగారు నేర్పిందే.
1: ఆయన ఆలోచనలు ఎప్పుడూ మా గురించే ఉండేవి. నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
0: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
1: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలు నింపి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
0: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक. तो देर किस बात की, आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: विंटनारो विविध भारती FM 101.3.
4: వెల్కమ్ బ్యాక్. ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఈ రోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా, ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ డాక్టర్ తుమ్మల కార్తిక్, MDDM కార్డియాలజీ చైర్మన్, AP ఎథిక్స్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సార్ మనతో ఉన్నారు. సో మనం హార్ట్ కి సంబంధించినటువంటి బోల్డన్ని సందేహాలను అయితే తీర్చుకుంటున్నాం, బోల్డన్ని ప్రశ్నలకి ఆన్సర్స్ మనకిస్తున్నారు సార్. తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ, అంటే ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే హార్ట్కి ఎలాంటి సమస్య రాదు అన్నారు. బీపీ కానీ, షుగర్ కానీ, దీనికి సంబంధించి, దీనికి నడకకి ఏమన్నా సంబంధం ఉందా? అంటే వాకింగ్,
5: సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే డెస్క్ జాబ్ ఉన్న వారికి హార్ట్ అటాక్స్ ఎక్కువగా రావటం, వీరిలో ఫ్యాట్ సెల్ డిస్ఫంక్షన్ ఎక్కువగా ఉండటం, వీరిలో షుగరు బీపీ ఎక్కువగా రావటం అనేది కనిపిస్తుంది. అంటే మనకి ఒక 70 కిలోలు ఉన్న వారికి సుమారుగా ఒక 2,300-2,400 కిలో క్యాలరీస్ అనేది అవసరపడుతుంది నార్మల్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవారికి. అది వరకు మనం ఎక్కువగా వ్యాయామం చేయటం లేకపోతే పొలంలో పనిచేయటం ఎక్కువగా మనకి శ్రమ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది చేయకోకుండా మనం ఎక్కువగా డస్ట్ జాబ్కి అలవాటు పడుతున్నాం. అప్పుడు మనకి ఎనర్జీ లెవెల్స్ ఎంతైతే కావాలో దానికంటే ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ మనం లోపలికి

0: ఇష్టం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మనం ఎక్కువ తింటామో దీన్ని మన లివరే కొలెస్ట్రాల్గా మార్చి దాన్ని స్టోరేజ్ కింద చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి హార్ట్ డిసీజెస్, దీంతోపాటు కొలెస్ట్రాల్ పెరగటం, బీపీ పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా వీటి అన్నిటి వల్ల ఎథెరోస్క్లెరోసిస్ అంటే రక్తనాళాలు గట్టిపడటం, రక్తనాళాల్లో గడ్డగట్టడం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ గడ్డగట్టి హార్ట్ అటాక్స్ రావటం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం అనేది జరుగుతుంది. ఇది ముందుగా చిన్న వయసులోనే అంటే 20లు 30లు వయసులోనే మొదలయ్యి మనకి 40లు 50ల్లో మనకి బయటపడుతుంది. సో డిసీజ్ అనేది మనం ముందుగానే మొదలవుతుంది, మనకు కనిపించేటప్పటికి టైం పడుతుంది. సో ముందుగానే మనం గనక ఈ యొక్క సూత్రాలను అన్ని పాటిస్తే మెరుగైన ఆరోగ్యం ఉంటుంది. అంటే 40లు 50ల్లో కూడా మనకి మెరుగైన ఆరోగ్యం అనేది ఉంటుంది.
1: అంటే నడక ఇప్పుడు రోజుకి ఎంత వరకు నడవచ్చు సార్? అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏమైనా సెపరేట్ గా ఉందా? లేకపోతే అంటే మెనోపాజ్ ట్రాన్సిషన్ టైంలో లేడీస్ లో ఎక్కువ చూస్తున్నాం మనం ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి. సో వాళ్ళకి వీళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే రోజుకి 1/2 గంట నడవాలి ఇట్లా ఉంటుంది కదా మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి.
0: సో సైన్స్ ప్రకారంగా సుమారుగా 350 నిమిషాలు వారానికి నడిస్తే, అంటే డివైడెడ్ గా చేసుకోవచ్చు లేదా ఒక 5 రోజులు వారంలో రోజు ఒక 30 నిమిషాల పాటు ఒక 3 నుంచి 4 కిలోమీటర్లు నడవటం అనేది చేయాలి. సో వీటిని చూసుకుంటే సుమారుగా ఒక 7,000 అడుగుల నుంచి 8,000 అడుగుల వరకు యావరేజ్ గా నడవాలి అనేది నిర్ధారణ చేయటం జరిగింది. ఎవరైతే ఎక్కువ నడుస్తారో మంచిది, కాకపోతే మరీ ఎక్కువ నడిచిన వారిలో కూడా ఒక జే కర్వ్ అనేది చూడటం జరిగింది. అంటే ఇప్పుడు అథ్లెట్స్ లో బాగా ఎక్కువ ట్రైనింగ్ అయ్యి బాగా ఎక్కువ శ్రమించిన వారిలో కూడా సడన్ కార్డియాక్ డెత్స్ అనేది చూడటం జరుగుతుంది. అంటే ఎక్కువగా నడవటం కూడా మంచిది కాదు. సుమారుగా 8,000 నుంచి 14,000-15,000 వరకు కూడా వారు తీసుకునే ఆహారం బట్టి, వారు తీసుకునే వారి యొక్క జీవన శైలి బట్టి, అంటే కొంతమంది ఎక్కువగా పనిచేసేవారు ఉంటారు, కొంతమంది తక్కువ పనిచేసే ఉంటారు, ఎక్కువగా ఎనర్జీ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్వీట్ చూస్తే ఆపుకోలేని వారు ఉంటారు. సో వీటిలందరిలో కూడా వారు తీసుకునే ఆహారం బట్టి, కిలో క్యాలరీస్ ఎంత ఉందనే దాన్ని బట్టి వారు ఎక్సర్సైజ్ అనేది పాటించాలి. అందరికీ ఒకటి అనేది చెప్పలేం. తర్వాత ఆడవారికి మగవారికి, ఆడవారికి కొద్దిగా ఇంట్లో పని ఎక్కువ ఉండేది, కొద్దిగా ఎక్కువ శ్రమ చేసేవారు. ఇప్పుడు కొద్దిగా అది వారు కూడా ఉద్యోగాలకు రావటం, కొద్దిగా శ్రమించడం కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు. వారు కూడా ఒక ప్రోటోకాల్, అంటే రోజుకు 1 అరగంట నుంచి 45 నిమిషాల పాటు ఒక ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ చెయ్యాలి. 8,000 అడుగులు నడిస్తే వారికి కూడా మెరుగైన ఆరోగ్యం ఉంటుంది. తర్వాత ఆడవారిలో ఈ నెల్సర్ల వల్ల 45 ఏళ్ళు 46 ఏళ్ళు వరకు వారికి ప్రొటెక్షన్, ప్రొజెస్ట్రాన్ వల్ల ఈ హార్మోనల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది హార్ట్ డిసీజెస్ కి. కానీ ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుందో వారిలో ఈ హార్ట్ అటాక్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి మగవారితో కంపేర్. సో వారు ముందుగానే జాగ్రత్తలు తీసుకుని వారు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, దీంతోపాటు వారు వాకింగ్ ఎంత చేయాలి, వారు బరువు వారి యొక్క హైట్ బట్టి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. వీటినన్నిటినీ గనక మనం కరెక్ట్గా లిమిట్స్లో కనుక ఉంచుకుంటే డెఫినెట్గా ఆడవారికి మగవారికి సరసమానంగానే మనకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
1: ఓకే సార్. తర్వాత రోజుకి ఎంతసేపు అనే దానిలో చాలా క్లియర్గా చెప్పారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి వచ్చే డిఫరెన్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. తర్వాత వీళ్ళు తీసుకునే ఆహారం గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఫైనల్గా సార్, మన ఆకాశవాణి లిజనర్స్కి హార్ట్ని హెల్దీగా ఉంచుకోవడానికి మీరిచ్చే సలహాలు?
0: ఈ సంవత్సరం డోంట్ మిస్ ఏ బీట్ అనేది ఒక ప్రధాన నినాదంగా వరల్డ్ హార్ట్ డే అని మన ఆంధ్రప్రదేశ్ కార్డియాలజీ సొసైటీ నుంచి, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ నుంచి ప్రజలందరికీ అవగాహన పెంచడానికి జరుపుకుంటున్నాం. 5 సూత్రాలు దీనికి చెప్తున్నాం. మొదటి సూత్రం మెరుగైన ఆరోగ్యం కోసం మొదటిగా హెల్తీ డైట్, మంచి ఆహార నియమాలు పాటించండి. రెండోది అవాయిడ్ సెడెంటరీ హ్యాబిట్స్, అంటే ఎక్కువగా కూర్చోవద్దు, వ్యాయామం చేయండి, రోజుకి ఒక 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. మూడోది మీ యొక్క షుగరు, కొలెస్ట్రాల్, బీపీ ఎట్లా ఉంది, బరువు ఎట్లా ఉన్నారు అనేది ప్రతి సంవత్సరం కూడా ఒకసారి పరీక్ష చేయించుకోండి. నాలుగోది అలవాట్లు, మంచి అలవాట్లు ఉంచుకోండి. చెడు అలవాట్లు, స్మోకింగ్కి, ఆల్కహాల్కి దూరంగా ఉండండి. ఐదోది మంచి వర్క్ అట్మాస్ఫియర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ బాగా ఉండేటట్టు చూసుకోండి, ఆహ్లాదకరంగా ఉండండి. ఎక్కువ స్ట్రెస్కి లోనైతే మీకు హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.
1: డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా శ్రోతలకు మంచి సందేశం ఇచ్చినందుకు ఆకాశవాణి విజయవాడ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
1: సో మరి విన్నారు కదా, డాక్టర్ గారు ఎంత క్లియర్గా చెప్పారో ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా చాలా విషయాలు అయితే మనం తెలుసుకున్నాం.

డాక్టర్ తుమ్మల కార్తిక్ గారు ఎండీడీఎం కార్డియాలజీ చైర్మన్ ఏపీ ఎథిక్స్ కమిటీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్. వీరు మనకి ఎన్నో సందేహాలను నివృత్తి చేశారు. రైట్ నో మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. మ్యాడ్ మూవీ నుంచి కపిల్ కపిల్ అని పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం ఇది. భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: FM 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సముద్రం కేవలం నీటి విస్తీర్ణం కాదు, కోట్లాది జలచరాలకు ఆవాసం, మత్స్యకారుల జీవనం.

0: నాధారం. తీరప్రాంత ప్రజల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వాతావరణ సమతుల్యతలోనూ సముద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం, ఇతర కాలుష్య కారకాలు సముద్రాల్లోకి చేరుతుండడంతో సముద్ర పర్యావరణానికి పెనుమూపు ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సముద్రాలను పరిశుభ్రంగా ఉంచడం, తీరప్రాంతాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దడం, ప్రజల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని సముద్ర తీర ప్రాంతంలో విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రజలు, విద్యార్థులు, మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారుల భాగస్వామ్యంతో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమం నిర్వహిస్తోంది. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం క్రమంగా ఒక సాధారణ బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నుంచి ప్రజల భాగస్వామ్యంతో సాగే పర్యావరణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన సుదీర్ఘ తీర ప్రాంతంలో ప్రజలు, విద్యార్థులు, మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది కలిసి సముద్ర తీరాలను శుభ్రం చేయడం ద్వారా సముద్ర పరిరక్షణ మనందరి బాధ్యత అనే సందేశాన్ని బలంగా చాటుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని సుమారు 11,098 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని నిర్వహించింది. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానంగా తీర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను తొలగించడం, సముద్ర కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం, భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన సముద్ర పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యతను గుర్తు చేయడం వంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సముద్ర పరిరక్షణపై ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని కూడా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సూచించింది. అంటే కేవలం బీచ్ను శుభ్రం చేయడం మాత్రమే కాకుండా సముద్ర పర్యావరణాన్ని కాపాడటాన్ని ప్రజల రోజువారీ బాధ్యతగా మార్చడమే కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. రాష్ట్రంలోని 14 తీర ప్రాంతాల్లో బీచ్ క్లీనింగ్ అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో పాటు మత్స్యకారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ, జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మత్స్యకారులు, అధికారులు కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. తీర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు విద్యార్థులు, ప్రజలను ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వల్ల పర్యావరణ బాధ్యత పెరుగుతుందని ఇన్కాయిస్ శాస్త్రవేత్త కె. వెంకటేశ్వరరావు తెలిపారు.
1: ఇక్కడ తూపులపాలెం బీచ్ తిరుపతి జిల్లాలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా సాగర్ తీర ప్రాంతాలు మరియు సముద్రంలో జరిగే కాలుష్యం గురించి ప్రజల్లో మరియు విద్యార్థుల్లో అవగాహన కల్పించి సాగర తీర ప్రాంతాలు శుభ్రం చేయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాగర తీర ప్రాంతాలు ఎలా కాలుష్యం అవుతున్నాయి, ప్లాస్టిక్ నిరోధన వినియోగం తగ్గించడం కానీ సాగర తీర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుని మరియు సముద్ర నీటిని కూడా శుభ్రంగా ఉంచుకునే దాని మీద అవగాహన కల్పించి ప్రజలకి, విద్యార్థులకి, అందరికి అవగాహన కల్పించడం జరుగుతుంది.
0: విద్యార్థులను ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణపై చిన్న వయసు నుంచే బాధ్యత పెరుగుతుంది. బీచ్పై కనిపించే ఒక ప్లాస్టిక్ కవర్ వెనుక సముద్ర జీవులపై పడే ప్రభావాన్ని వారికి ప్రత్యక్షంగా అర్థమయ్యేలా చేయడం ద్వారా అవగాహన మరింత బలపడుతుంది. కృష్ణాజిల్లా ఒర్లగొంది తిప్ప గ్రామంలో కూడా స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ నినాదంతో సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇన్కాయిస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, విద్యార్థులు, మత్స్యకారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఇన్కాయిస్ ప్రతినిధి ఎం. మహేందర్, రాష్ట్ర మత్స్య సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శి వీర వెంకట సత్యనారాయణ తదితరుల సమక్షంలో తీర ప్రాంతంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను తొలగించారు. సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా సముద్ర జీవరాశులను రక్షించవచ్చని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.
2: స్వచ్ఛ సాగర్ కార్యక్రమం 2026 భాగంగా ఈ ఒర్లగొంది తిప్పలో బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ ఇన్కాయిస్ అండ్ ఎంఎస్ఎస్ కోఆర్డినేషన్ తో సో నిర్వహిస్తున్నాము. ఎస్పెషల్ గా కోస్టల్ ఏరియా క్లీనింగ్ తర్వాత పరిసరాలు శుభ్రంగా, తర్వాత ఈ మన ఊరుపక్కల బీచ్ లో ఎలాంటి ప్లాస్టిక్ గానీ సీసాలు గానీ వేయకుండా ఒక అవగాహన కార్యక్రమం ఈ బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాము. యాక్చువల్ గా బీచ్ క్లీన్ గా ఉంటేనే పక్కల గానీ అందరూ బాగుంది, పొల్యూట్ కాకుండా, ప్లాస్టిక్ వ్యర్థాలు అందులో పడేయకుండా ఒక అవగాహన కార్యక్రమం చేపడుతున్నాము.
0: సముద్ర పరిరక్షణతో పాటు సముద్రంపై ఆధారపడే ప్రజల భద్రతకు కూడా జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ కీలకమైన సేవలు అందిస్తోంది. మత్స్యకారులకు చేపలు అధికంగా లభించే ప్రాంతాలపై సమాచారం, సముద్ర అలల హెచ్చరికలు, సునామీ ముందస్తు సూచనలు, తుఫానులు, సముద్ర పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని అందించడం ద్వారా తీర ప్రాంత ప్రజల భద్రతకు సంస్థ తోడ్పడుతోంది. మత్స్యకారుల జీవనోపాధి సముద్రంతో నేరుగా ముడిపడి ఉన్నందున సముద్ర పర్యావరణ పరిరక్షణ కూడా వారి జీవన భద్రతలో ఒక ముఖ్యమైన భాగమే. అందుకే ఇన్కాయిస్ అందించే శాస్త్రీయ సమాచార సేవలతో పాటు సముద్ర పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపాలెం తీరంలో మత్స్యశాఖ ఇతర శాఖల భాగస్వామ్యంతో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు టి సుమలత మాట్లాడుతూ, తీర ప్రాంతాల పరిశుభ్రత పరిరక్షణతోనే మత్స్య సంపదతో పాటు పర్యావరణ భద్రత సాధ్యమవుతుందని తెలిపారు. కాలుష్యరహిత తీర ప్రాంతాల నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోస్టల్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మత్స్యశాఖ సిబ్బంది, సాగరమిత్రులు పాల్గొన్నారు. బీచ్ పరిసరాల్లోని చెత్తా చెదారాన్ని స్వచ్ఛంగా తొలగించడంతో పాటు సముద్ర పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఒకే వేదికపైకి రావడం వల్ల సముద్ర పరిరక్షణ సామాజిక బాధ్యతగా మారుతుంది. బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో నిజాంపట్నం తీర రక్షణ దళం, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, కోస్టల్ గార్డ్ కమాండెంట్ సంకేత్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పౌరుల భాగస్వామ్యంతో సాగే తీరప్రాంత స్వచ్ఛత కార్యక్రమాల్లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం ప్రాధాన్యమైందని వారు పేర్కొన్నారు. సముద్ర కాలుష్యాన్ని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
3: రెండు టీంని మనం పెట్టాం, దానికోసం రెండు ఎలక్ట్రిక్ ఆటో కూడా జిల్లాకి కేటాయించబడినాయి. ఇప్పుడు దాన్ని డిప్లాయ్ కూడా చేశాం. ఒక డ్రైవర్, ఇద్దరు శానిటేషన్ వర్కర్ ఆ వెహికల్లో ఉంటారు. సో ఆరుగురు, ఇక్కడ నుంచి ఒక టీం బయలుదేరితే అక్కడి నుంచి ఇంకొక టీం బయలుదేరాలి. సో కంటిన్యూస్గా మీ పనినే కంటిన్యూస్గా స్లోగా మూవ్ అయ్యి ఎక్కడెక్కడ చెత్త వేస్తున్నారు దాన్ని క్లియర్ చేసి అక్కడ పెట్టాలి. ఇది క్లీనింగ్ యాక్టివిటీ. అదే దువ్వెన లాంటిది ఒక రేక్స్ కూడా వస్తాయి, అవి కూడా పర్చేస్ చేసి మనం ఇద్దాం. ఇంకా కావాలంటే ఇంకా మనం చేసేద్దాం. అది ఈ ఎండ్ ఈ కాంపౌండ్ నుంచి మళ్ళా ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, గ్రీన్ అంబాసిడర్స్ క్లీనింగ్ అన్నప్పుడు నీళ్లు తడిగి ఎక్కడుంది, ఇసుక అక్కడ దాకా క్లీన్ చేస్తున్నారు, అక్కడి నుంచి ఈ గోడ దాకా కూడా క్లీన్ అవ్వాలి.
0: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్లోని వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కనకరాజు మాట్లాడుతూ, తీర ప్రాంతాలు పర్యావరణానికి ఎంతో కీలకమైనవని, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. సముద్రంలో నివసించే కోట్లాది జీవరాశుల సంరక్షణకు పరిశుభ్రమైన సముద్ర పర్యావరణం అవసరమని పేర్కొంటూ బీచ్ క్లీనింగ్లో పాల్గొన్న వారిని అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సూరసేన యానం బీచ్లో కూడా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా బీచ్లోని వ్యర్థాలు, ప్లాస్టిక్ సామాగ్రిని తొలగించారు. ఇన్కాయిస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఎస్ యానాం గ్రామానికి చెందిన మహిళలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బీచ్ను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై సామాజిక బాధ్యత మరింత విస్తరిస్తుందని తెలిపారు.
4: సువిశాల సముద్ర తీరం ఉన్న భారతదేశంలో అందమైనటువంటి ఆంధ్ర గోవా కోకో బీచ్ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ చేశాము. ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాలని, ఇతర పదార్థాలు ఉంటాయో అవన్నీ ఈరోజు అన్ని బీచ్ల్లో దేశవ్యాప్తంగా క్లీన్ చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కావలసినటువంటి పనులు చేశాము.
0: ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండల పరిధిలోని మడనూరు పెద్దపట్టపు పాలెం తీర ప్రాంతంలో ఇన్కాయిస్ మత్స్యకార సంక్షేమ సమితి, మత్స్యశాఖ, పర్యాటక శాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని తీర ప్రాంతంలోని ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తా చెదారాన్ని తొలగించారు.

0: ఉంచారు. ఈ సందర్భంగా ఇన్కాయ్ శాస్త్రవేత్త వివేకానంద స్వామి మాట్లాడుతూ, తీర ప్రాంత పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఇన్కాయ్స్ పనిచేస్తోందని, సముద్ర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల సమాజానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
1: ఈ వీక్ ఇంటర్నేషనల్ బీచ్ క్లీనింగ్ డేగా సెలబ్రేట్ చేస్తామండి. మేము ముఖ్యంగా ఇన్కాయ్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి 10 చోట్ల చేస్తామండి. ఒక్క ఎంప్లాయ్కి 2 బీచ్లు ఇవ్వడం జరిగింది. ఒకటేమో వర్క్ షాప్, ఇంకోటేమో మామూలు బీచ్ క్లీనింగ్ అండి. మా మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్లాస్టిక్ వ్యతిరేకంగా జనాల్లో చైతన్యం తీసుకురావడము, బీచ్లు పరిశుద్ధంగా ఉంచుకొని మన రాబోయే తరాలకు ఒక మంచి సురక్షితమైన సముద్రము, సురక్షితమైన బీచ్ ఇవ్వాలనేదే మా కోరిక అండి.
0: సముద్ర కాలుష్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలు అత్యంత ఆందోళన కలిగించే అంశాల్లో ఒకటి. ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులు కాలువలు, నదులు, వర్షపు నీటి ప్రవాహాల ద్వారా చివరకు సముద్రాల్లోకి చేరే అవకాశముంది. సముద్రంలోకి చేరిన ప్లాస్టిక్ పూర్తిగా కనుమరుగవ్వకుండా చిన్న చిన్న ముక్కలుగా మారి సూక్ష్మ ప్లాస్టిక్గా పరిణమించే ప్రమాదముంది. ఇవి సముద్ర జీవరాశుల ఆహార గొలుసులోకి ప్రవేశించే అవకాశముంది. ప్లాస్టిక్ సంచులు, సీసాలు, ప్యాకేజింగ్ వ్యర్థాలు, తాబేళ్లు, చేపలు, సముద్ర పక్షులు వంటి జీవులకు ప్రమాదకరంగా మారవచ్చు. అందువల్ల బీచ్ క్లీనింగ్ కార్యక్రమం అంటే కేవలం బీచ్పై కనిపించే చెత్తను తొలగించడం మాత్రమే కాదు, ప్లాస్టిక్ను ఉపయోగించే విధానం, వ్యర్థాలను పారవేసే విధానం సముద్ర పర్యావరణంపై మన జీవన శైలి చూపించే ప్రభావం గురించి ఆలోచించేలా చేయడం కూడా దాని ముఖ్య ఉద్దేశమే. తీరాన్ని ఒకరోజు శుభ్రం చేసి మరుసటి రోజు మళ్లీ ప్లాస్టిక్ వ్యర్థాలను పడేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. అందుకే స్వచ్ఛసాగర్, సురక్షిత సాగర్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో నిరంతర అవగాహనను పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పునర్వినియోగ వస్తువులను ఉపయోగించడం, చెత్తను వేరుచేసి పారివేయడం, బీచ్లలో వ్యర్థాలను పడవేయకపోవడం, సముద్రంలోకి చెత్త చేరకుండా నిరోధించడం వంటి చిన్న చిన్న చర్యలు సమిష్టిగా పెద్ద మార్పును తీసుకురాగలవు. సముద్రం స్వచ్ఛంగా ఉంటేనే తీరప్రాంతం సురక్షితంగా ఉంటుంది. తీరప్రాంతం సురక్షితంగా ఉంటేనే సముద్రంపై ఆధారపడిన జీవన వ్యవస్థలు భద్రంగా ఉంటాయి. మత్స్యకారుల జీవనోపాధి నుంచి సముద్ర జీవరాశుల మనుగడ వరకు, పర్యావరణ సమతుల్యత నుంచి భవిష్యత్తు తరాల ఆరోగ్యకరమైన జీవనానికి వరకు సముద్రాల పరిరక్షణ ప్రభావం ఉంటుంది. స్వచ్ఛసాగర్, సురక్షిత సాగర్ 5.0లో ఆంధ్రప్రదేశ్లోని తూపిలపాలెం నుంచి ఒళ్లిగొంద తిప్ప వరకు, కొత్తపాలెం నుంచి సూర్యలంక వరకు, మైపాడు నుంచి సూరసేన యానం, మడనూరు పెద్దపట్టపు పాలెం వరకు జరిగిన కార్యక్రమాలు ఒకే సందేశాన్ని అందిస్తున్నాయి. సముద్ర పరిరక్షణ ప్రభుత్వాల ఒక్కరి బాధ్యత కాదు, అది సమాజం మొత్తం బాధ్యత. బీచ్లో పడి ఉన్న ఒక ప్లాస్టిక్ సీసాను తొలగించడం చిన్న చర్యగా కనిపించవచ్చు, కానీ అదే బాధ్యతను లక్షలాది మంది స్వీకరిస్తే అది ఒక పెద్ద పర్యావరణ ఉద్యమంగా మారుతుంది. విద్యార్థుల చేతుల్లో, చీపుళ్లు మత్స్యకారుల చేతుల్లో అవగాహనా సందేశాలు, అధికారుల పర్యవేక్షణ, స్వచ్ఛంద సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యం ఇవన్నీ కలిసినప్పుడే పరిశుభ్రమైన తీరాలు సాధ్యమవుతాయి. సముద్రాన్ని మనం కాపాడితే సముద్రం మన భవిష్యత్తును కాపాడుతుంది. అందుకే ప్లాస్టిక్ను సముద్రంలోకి చేరనివ్వకుండా అడ్డుకోవడం, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, సముద్ర జీవరాశులను సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యతగా మారాలి. ఆ దిశగా స్వచ్ఛసాగర్, సురక్షిత సాగర్ ఒక కార్యక్రమం దోహదం చేస్తోందని చెప్పవచ్చు. స్వచ్ఛసాగర్, సురక్షిత సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన అల్లు మురళి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: చాలా మంది మెసేజెస్ చేశారనమాట. సో ఎనీవే, తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈరోజు మనం సినిమా కబుర్లో ఒక మంచి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. సో 1993లో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారు, సౌందర్య గారు కలిసి నటించిన సినిమా. స్టోరీ అంతా కూడా ఒక ఏనుగు చుట్టూ ఇరుగుతుంది. ఫారెస్ట్ ఆఫీసర్ ప్రేమగా పెంచుకునే ఏనుగు తన యజమానిని కొందరు స్మగ్లర్స్ హత్య చేస్తారు. మరి వాళ్లను ఆ ఏనుగు చూస్తుంది కానీ పట్టుకోలేకపోతుంది, పాపం అనాథగా మిగిలిపోతుంది. నిరుద్యోగి అయిన రాజేంద్ర దగ్గరికి లక్ష్మీదేవిలాగా అది చేరుకోవడం, అతని హెల్ప్తో ఆ విలన్స్ ను చట్టానికి పట్టివ్వడం, ఇది కదా కథాంశం. సో ఎంతైనా పాత సినిమాలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుంటాయి. సూపర్ కామెడీ అండ్ సెంటిమెంట్తో పాటు లవ్ కలగలిసిన రాజేంద్రుడు, గజేంద్రుడు ఈ సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం.

మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఏప్రిల్ 1 విడుదల చిత్రానికి మనోజ్ చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. కోట శ్రీనివాసరావు గారు, గుండు హనుమంతరావు గారు, శ్రీలక్ష్మి, బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరి కామెడీ ఎంత బాగుంటుందంటే ఇప్పుడు చూసినా కూడా అదే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. అసలు సినిమాలో ఎక్కడా కూడా బోర్ అనిపించదు. ఇంటి ఓనర్కి రెంట్ కూడా కట్టలేని హీరో, అంతటితో ఆకుండా ఆ హౌస్ ఓనర్ని మెంటల్ హాస్పిటల్కి పంపించడం. హౌస్ ఓనర్కి ఒక అందమైన కూతురు, బ్యూటిఫుల్ సౌందర్య గారు, ఆవిడతో ప్రేమలో పడటం, ఇవన్నీ ఒక ఎత్తైతే ఎలిఫెంట్ పాలతో పేడతో బిజినెస్ అనే ఐడియా. అసలు ఆ డైరెక్ట్ చేసిన విధానం ఎక్కడా కూడా పాజ్ అనిపించదు. పిచ్చ కామెడీతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా పిక్చరైజ్ చేశారు కృష్ణారెడ్డి గారు. ఇందులో కొన్ని సీన్స్ గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ. మీకోసం అప్పులప్పారావు చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ ఈ పాటను పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: బృందావనం మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన లవ్లీ ట్రాక్ విన్న తర్వాత 11:31:51 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. రాజేంద్రుడు గజేంద్రుడు ఈ సినిమా గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. ఏనుక్కి అంత బాగా ట్రైనింగ్ ఇచ్చి గజేంద్రుడితో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ని బయటికి తీశారు. ఎంటైర్ టీమ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నవడేస్ వచ్చేటువంటి కామెడీతో మనం గనక కంపేర్ చేస్తే అసలు ఎక్కడ కూడా కంపారిజనే లేదు, ఎక్కడ కూడా పోటీ పడలేవు ఇప్పటి సినిమాలు. అప్పట్లోనే అంత చక్కటి కామెడీని అందించారు. చాలా మంది యాక్టర్స్ ని మనం మిస్ అయ్యాం. భౌతికంగా వాళ్లు దూరమైనా కూడా వాళ్ల నటనతో మనకి పంచిన ఆనందాన్ని మనం మర్చిపోలేం. తలుచుకుంటే నిజంగా కళ్ళు చెమ్మగిలుతాయి కదా. సౌందర్య గారు, గుండు హనుమంతరావు గారు, ఇంకా ఈ సినిమాలో లేని వాళ్ళు కూడా చాలామంది అండి. మన వేణుమాధవ్ గారు కానీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఎంతమందిని మనం మిస్ అయ్యామో. ఏవిఎస్ గారు కానీ ఎస్. మరి సినిమా కబుర్ల విషయానికి వస్తే లక్కీ డ్రాలో రాజేంద్రుడికి గజేంద్రుడు బంపర్ ప్రైజ్గా వస్తే ప్రస్తుతం నాకు ఎలుకను పెంచుకునే స్తోమత కూడా లేదు అనటం. లక్ష్మీదేవి బిజీగా ఉండి ముందుగా పైలట్ లాగా ఏనుగుని పంపించింది గురు అనడం. ఇలాంటి కామెడీ డైలాగ్స్ ఒకటి రెండు కాదండి, 2.5 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ కి ఎక్కడా బ్రేక్ ఉండదు. మాట్లాడుకుందాం ఇంకా, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన భువన చంద్ర గీతం వస్తోంది ఎస్వి కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో.
1: 4.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లో రాజేంద్రుడు గజేంద్రుడు. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, బాబు మోహన్ గారి అగరబత్తీలు మీ ఇంట్లో వెలిగిస్తే పక్కింట్లోకి వాసన వస్తుంది అంటే, అయితే పక్కింట్లో అమ్ము వాళ్ళు వెలిగిస్తే నేను వాసన చూస్తా అంటారు రాజేంద్ర ప్రసాద్. సో రెండు ప్యాకెట్లు కొంటే ఒక బ్లేడ్ ఫ్రీ అన్నప్పుడు, రెండు ప్యాకెట్లు కొంటేనే క్షవరం, మళ్ళీ దానికోసం ఒక బ్లేడా? అండ్ అలీ కామెడీ మద్రాసులో ఉన్నప్పుడు మలయాళం మూవీస్ చూసి అందులో చేట అనే పదం పట్టుకొచ్చి పిచ్చి భాష మాట్లాడేవారట. సో మలయాళంలో చేట అంటే అన్న అని అర్థం. వైజాగ్లో జంబలకడి పంబ సినిమా షూటింగ్ టైంలో అది విన్న మాటల రచయిత దివాకర్ బాబు కృష్ణారెడ్డి గారి చెవిలో వేసేశారట ఈ చేట అన్న పదాన్ని. ఆయన దాన్ని బేస్ చేసుకుని ఆలీ చేట పాత్రని సృష్టించేశారు. సో ఆలీకి ఈ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది, ముత్యమంత ముద్దు ఈ చిత్రం నుంచి. వింటూ స్టేజ్ వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

FM 101.3. రాజేంద్రుడు ఆకలితో బాధపడుతుంటే చూడలేక గజేంద్రుడు మార్కెట్ లో తనకు గిఫ్ట్ గా ఇచ్చిన అరటిపళ్లు తీసుకురావడం, అది దొంగతనం చేసుంటుందని రాజేంద్రుడు తనని అవమానించడం, ఇంతలో మార్కెట్ వ్యాపారులు వచ్చి జరిగిన విషయం చెప్పడం. సెంటిమెంట్ సూపర్ గా పండింది కదా. సౌందర్యాను ఏనుగు కాపాడడం, అక్కడ మనుషులు ఎవ్వరూ హెల్ప్ చేయరు, కదిలించేస్తాయండి ఈ సన్నివేశాలన్నీ కూడా. అండ్ షూటింగ్ టైంలో ఏనుక్కి ప్రత్యేకమైన ఫుడ్, రకరకాల ఆహారాలు తినిపించేవాళ్ళట తమకు ఎలాంటి ఇబ్బంది రాకుండా. ఇంకా హీరో హీరోయిన్ మధ్య ఉండేటువంటి సీన్స్ విషయానికి వస్తే కామెడీ కానీ లవ్ సీన్స్ కానీ సూపర్గా ఉంటాయన్నమాట. పేస్ట్ ప్లేస్లో ఫెవికాల్ పెట్టడం, నువ్వు చిలిపి కృష్ణుడు అనుకుంటున్నావా బాబు అంటే నువ్వు గోపిక అవుదావు అనుకుంటున్నావా అంటాడు. ఎంత పొగరు అంటే అబ్బా ఎంత జిగురు అని, జిగురేంటి జిగురు అంటే ప్రాస కోసం వాడానులే అంటారు. అండ్ దోశల సీన్ ఒకటి ఉంటుంది, వేసుకున్న వాడిదే దోశ, అక్కడ ఆ ఎలిఫెంట్ ఆ దోశలు తీసుకొని తినడం కానీ ప్లేట్లో నుంచి, తర్వాత సౌందర్య దోశల కోసం వెతుక్కోవడం, అండ్ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు వేసే దోశలు కూడా మాయమైపోతూ ఉంటాయి కదా, అప్పుడు ఆయన వచ్చి సౌందర్య గారిని వేసుకున్న వాడిదే దోశ అని తీసేసుకుంటారు అనమాట. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఫుల్ స్టాపే ఉండదు కామెడీకి. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ రామ్ బంటు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన వేటూరు సుందరరామూర్తి గీతం వస్తుంది. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి 11:50 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు. రాజేంద్రుడు గజేంద్రుడు ఒక బ్యూటిఫుల్ సినిమా గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి బ్రహ్మానందం గారి బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్, బాబుమోహన్ గారి సేల్స్ మ్యాన్ క్యారెక్టర్, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ల వాళ్ల పాత్రలతో సినిమా సక్సెస్ కి కారణమయ్యారు. సెంటిమెంట్ సీన్స్ లో అయితే చిన్నప్పుడు టీవీలో ఈ సినిమా చూస్తుంటే గజేంద్రుడు యాక్టింగ్ కి కళ్లల్లో అలా నీళ్లు వచ్చేసాయి. ఏనుగుతో అలాంటి పర్ఫార్మెన్స్ రాబట్టడం అసలు మామూలు విషయమా చెప్పండి. అండ్ ఫైనల్ గా గజేంద్రుడు తన పాత యజమానిని ఎవరి వల్ల కోల్పోతుందో సేమ్ అదే విలన్స్ రాజేంద్రుడికి కూడా హాని తలపెడితే రాజేంద్రుడు గజేంద్రుడు ఇద్దరూ కలిసి వాళ్లని అంతం చేయడం, సినిమా అంతా కూడా ఎంత చక్కగా పిక్చరైజ్ చేసి మనకు అందించారు కదా. ఇక పాటల విషయానికి వస్తే కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ ఈ సినిమాకు మరొక ప్లస్ పాయింట్. రైట్ నో మీకోసం రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గీతం వస్తోంది. ఎస్వి కృష్ణారెడ్డి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి

0: ఈశ్వర్ చిత్రానికి రాజేష్, ఉషా పాడినటువంటి శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివి భారతి ఎఫ్ఎం
1: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి వరల్డ్ హార్ట్ డే గురించి కూడా మాట్లాడదాం అన్నాను కదా. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం, వరల్డ్ హార్ట్ డే, ఇది జరుపుకుంటున్నాం మనం. ఆల్రెడీ మార్నింగ్ ఇంటర్వ్యూలో కూడా డాక్టర్ గారు బోలెడ్ అన్ని విషయాలు అయితే మనకి తెలియజేశారు. ప్రస్తుత కాలంలో పెద్దవాళ్లలోనే కాకుండా యువతలో కూడా గుండె జబ్బుల ప్రమాదం చాలా స్పీడ్గా పెరిగిపోతుంది. మరి దీనికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితం ప్రధాన కారణాలుగా చెప్తున్నారు కదా ఎక్స్పర్ట్స్ అయితే. మరి వరల్డ్ హార్ట్ డే ఈరోజు గుండె జబ్బుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తారు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లయితే ఖచ్చితంగా పాటించాలి. అవేంటో కూడా తెలుసుకుందాం ఈనాటి మీకు తెలుసాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, భువన చంద్ర గీతం ఫ్రమ్ ద మూవీ ప్రేమించుకుందాం డ్రా.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2వ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి

చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. దీంతో మన దేశం నుంచి జాబితాలో చేరిన ప్రదేశాల సంఖ్య మొత్తం 78కి పెరిగిందన్నారు. కొత్తగా చేర్చిన ప్రదేశాల్లో బాగ్ గుహ చిత్రాల బౌద్ధ చిత్రకళలు, చంబళ్లోయ దేవాలయాల సమూహం, గుప్తకాలపు ఉదయగిరి గుహలు, గిన్నోర్ఘడ్ గిరిజన వారసత్వం, సత్యాగ్రహ ప్రదేశాలు ఉన్నాయని, ఇవి భారత వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. భారత నాగరికత వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ పురోగతి ప్రతిబింబిస్తుందని షెకావత్ పేర్కొన్నారు.

0: భారత వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. భారత నాగరికత వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ పురోగతి ప్రతిబింబిస్తుందని షెకావత్ పేర్కొన్నారు. దేశం యొక్క చారిత్రక సాంస్కృతిక సంపద అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పడంలో ఈ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందని, ఈ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం ద్వారా భవిష్యత్తులో ప్రపంచ వారసత్వ హోదా లభించే అవకాశం మరింత మెరుగవుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, సకాలంలో వైద్యం పొందడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్టాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన రెండు రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్టాల్లో నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కూడా కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్ట కూడా ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: రాజ్య సర్కారోనే మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే బీ బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యం కే సాత్ డట్ కే ఖడీ రహేగి. కర్ణాటక మే బీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రి జీ సే బాత్ హుయీ హై తో భావి హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం బీ ఉన్ రాజ్యో మే జాకే స్థితి దేఖుంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాత్ రాజ్య సర్కారో కే సాత్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్నే కే.
0: వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ధి, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్ట్రంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, పనిచేసే సామర్థ్యం, జ్ఞానం, పరాక్రమం, ఈ 6 గుణాలు ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఒక సంస్కృత సూక్తిని పంచుకుంటూ, ఈ గుణాలు ఉన్నవారికి దైవిక సహాయం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్రాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపై సమీక్షిస్తున్నారు. దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ 2014 నుంచి ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 61% పెరిగి 91,000 కిలోమీటర్ల నుంచి 146,000 కిలోమీటర్లు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. భారతదేశ జాతీయ రహదారుల నెట్వర్క్ పచ్చదనం పెంపుదలకు 2015లో తీసుకొచ్చిన గ్రీన్ హైవేస్ పాలసీ జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటేందుకు ఒక విధానం రూపొందించేందుకు, వాయు కాలుష్యం, ధూళి ప్రభావం తగ్గించేందుకు, అదే సమయంలో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఈ విధానం రూపకల్పన చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పారాదీప్ తీరంలో జరిగిన రసాయన నౌక ప్రమాదంలో వేగంగా రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టం నివారించిన పోర్టు సిబ్బందిని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అభినందించారు. మన దేశంలో పోర్టులు, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా సోనోవాల్ తెలిపారు. ఆ నౌకలో 23 మంది సిబ్బందితో పాటు దాదాపు 9,000 మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాన ఇంజిన్ వైఫల్యం, బాలస్ట్ ట్యాంక్ వేగంగా నీటిలో నిండిపోవడంతో ఆ నౌక ప్రమాదకర కోణంలో వంగిపోయిందని, దీంతో ఆ నౌక ఆదివారం ఉదయం అత్యవసర సహాయం కోసం పిలుపునిచ్చిందని తెలిపింది. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన 2వ ఎడ్జ్ సదస్సుకు ఈరోజు నుంచి గురువారం వరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటుగా భారత సముద్ర ప్రయోజనాలు పరిరక్షించడంలో నావికాదళం పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. ఆరో తరగతి విద్యార్థులకు

మూడు భాషల విధానం నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీబీఎస్ఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏడో తరగతి విద్యార్థులు కల్పించిన ఈ మినహాయింపును ఆరో తరగతి విద్యార్థులు కూడా వర్తింపచేయాలని కోర్టు సూచించింది. జాతీయ విద్యా విధానం 2020 పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2023కు అనుగుణంగా సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యార్థులు మూడు భాషలు అభ్యసించాలి. అయితే ప్రస్తుతం ఆరో తరగతి బ్యాచ్పై ఈ నిబంధన ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపలేదు. దాదాపుగా 99% పాఠశాలలు మూడో భాష విధానం అమలు చేస్తున్నాయని, 1.2% పాఠశాలల్లో మాత్రమే అమల్లో ఇబ్బందులు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థకు ప్రమాణ్ ధృవీకరణ పత్రాలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు అందజేశారు. సర్టిఫైడ్ అడవులు, అటవీ ఆధారిత వ్యవసాయోత్పత్తులకు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం పెంపొందించే లక్ష్యంతో అడవులు, కలప, ఇతర అటవీ సర్టిఫికేషన్ కోసం రూపొందించిన జాతీయ ఆమోదం కలిగిన వ్యవస్థే ప్రమాణ్ అని, ఈ సర్టిఫికేషన్ బాధ్యతాయుతమైన అటవీ నరికివేతలని కలప సేకరణ, జీవనోపాధి కల్పన కోసం ఉద్దేశించిన, అభివృద్ది చెందుతున్న ప్రపంచ అవసరాలు తీర్చేందుకు ఒక కీలక సాధనంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రమాణ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ నిర్వహించింది. E20 పెట్రోల్ దిగుమతులను తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు పరిష్కారాలపై చర్చించేందుకు IEW ఒక వేదికని వెల్లడించారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యజమానులకు ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోర్టు జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలు ఒకేసారి రుసుము చెల్లించి 1 సంవత్సరంతో లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకన్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు ఆమె ఆషిమా అహ్లావత్, మనీషా కీర్లతో కలిసి మహిళల టీం విభాగంలో భారత్కు రజత పతకం అందించారు. చైనా 346 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా 325 పాయింట్లతో కువైట్ కామ్సింగ్ గెలుచుకుంది. ఇక అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల జావలిన్ త్రోలో భారత్ డబుల్ పొడియం సాధించింది. యశ్వీర్ సింగ్ రజతం గెలుచుకోగా రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. వారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్రపతి ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2వ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

కుదమసింహం చిత్రానికి మనం చిత్రపాండ్యుడు వేటూరి సుందరరాముటి గీతం విన్నారు. 12:45 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నా సో మరి గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే కొన్ని అలవాట్లు పాటించాలి అని చెప్పాను కదా. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణం. ప్రతిరోజు 30 నిమిషాల పాటు వాకింగ్ కానీ జాగింగ్

వాకింగ్ కానీ లేదంటే సైక్లింగ్ కానీ చేయటం వల్ల హార్ట్ హెల్దీగా ఉంటుందట. మరి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. దీనివల్ల ఒబెసిటీ బారిన పడకుండా ఉండొచ్చు. బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటాయి. హార్ట్ హెల్దీగా ఉండాలంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. జంక్ ఫుడ్, షుగర్, షుగరీ ఫుడ్స్ ఉంటాయి కదా, ఇవి కానీ హై క్యాలరీ ఫుడ్ కానీ అవాయిడ్ చేయండి. మీరు తీసుకునే ఆహారంలో బాదాం, వాల్నట్స్, అవకాడోస్, క్యారెట్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చుకోండి. ఇవి హార్ట్ ఆర్టరీస్ని హెల్దీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, పెద్ది మూవీ నుంచి. రక్షిత సురేష్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

12:52:09 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం ఎక్కువసేపు మెలకుగా ఉండటం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల హార్ట్ మీద నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి తగ్గించడానికి యోగా ధ్యానం చేయండి, మీ లైఫ్ స్టైల్ ని ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే హెల్దీ హ్యాబిట్స్ లైక్ న్యూట్రిషన్, తగినంత నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఇలాంటి హెల్దీ హ్యాబిట్స్ను అడాప్ట్ చేసుకోండి. దీంతో మీరు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపచ్చు. దీంతోపాటు సకాలంలో గుండె సంబంధిత సమస్యలను గుర్తించడం, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి హార్ట్ చెక్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటూ డాక్టర్ సలహాని పాటించండి. ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, నువ్వు నేను చిత్రానికి సందీప్ ఉషా పాడినటువంటి కులశేఖర్ గీతం. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ಸ್ಟಾರು ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: ರಾಮ್, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
4: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాండి. ప్రభుత్వోద్యోగుల్లో సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఈరోజు మిషన్ కర్మయోగి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అంబేద్కర్ కళావేదికలో మిషన్ కర్మయోగి కార్యక్రమంపై ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్షాప్ను ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోవడంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు వాతావరణ పరిస్థితులను బట్టి వర్షం తీవ్రతలో మార్పు ఉండవచ్చునని అధికారులు సూచిస్తున్నారు. ఆసియా క్రీడల్లో భారత షూటర్ నీరు ధందా గోల్డ్ మెడల్ సాధించారు. మహిళల ట్రాప్ ఇండివిజువల్ ఈవెంట్లో ఈ పథకం గెలిచారు. ఈ విభాగంలో

ఆసియా క్రీడల చరిత్రలో భారత్కు ఇదే తొలి స్వర్ణం. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు మొత్తం 47 పతకాలు రాగా, పతకాల పట్టికలో భారత్ 11వ స్థానంలో నిలిచింది. 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని సుఖీభావ హాస్పిటల్స్ వాయిస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్నవారు, బాధితులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు ఆరోగ్య పరీక్షల కోసం ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవులు పర్యటించనున్నారు. వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో జరిగే పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా వివిధ గ్రామీణ ప్రాంతాల్లో 11,085 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారు. అనంతరం జరిగే ప్రజావేదికలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొండచర్యలు విరిగిపడి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ మార్గంలో ఏపీకి చెందిన పర్యాటకులతో పాటు మరికొందరు యాత్రికులు చిక్కుకుపోగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

పెళ్లి పుస్తకం చిత్రం నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్నారు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు కలిసి పాడినటువంటి ఆరుద్ర గీతం ఇది. 1 hour 7 minutes 9 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ కూడా, ముఖ్యంగా మహిళల్లో అన్నమాట, కొన్ని ఇంట్రెస్ట్లు తగ్గిపోతూ ఉంటాయని సొసైటీలో ఒక అపోహ ఉంటుంది. సో దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట ఈరోజు. అంటే 40s లోకి అడుగు పెట్టగానే మహిళలు అనుకుంటూ ఉంటారు, ఇంకేముంది లైఫ్ అంతా అయిపోయినట్లే అని. కానీ ఇది ఒకప్పుడు, కానీ ఇప్పుడైతే అది చెరిగిపోతుంది. 20s లో చదువులు, కెరియర్, 30s కి వచ్చేటప్పటికి రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ నెరవేరాక 40s లో ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు మహిళలు అని ప్రూవ్ చేస్తున్నాయి రీసెంట్ స్టడీస్. మాట్లాడుకుందాం ఇందుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం నువ్వు లేక నేను లేను ఈ చిత్రానికి చిత్రగారు అద్భుతంగా పాడినటువంటి పాట వస్తుంది ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో అయితే ఉన్నాం. మరి ఈ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, యుక్త వయసులో ఫ్యామిలీ, పిల్లలు, జాబ్, సమాజంలో తమకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవడంలో అమ్మాయిలు బిజీ బిజీగా ఉంటారు. ఆ తర్వాతే తనకేం కావాలి, తన సంతోషం ఎక్కడా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకటాన్ని మొదలు పెడుతున్నారట. ఎందుకంటే యుక్త వయసుతో పోలిస్తే 40 ఏళ్ల వయసు వచ్చేసరికి మహిళల్లో వాళ్ల శరీరం కానీ వ్యక్తిత్వం పట్ల కానీ పూర్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు తమ ఇష్టాయిష్టాల గురించి బహిరంగంగా స్వేచ్ఛగా మాట్లాడేందుకు, తన పార్ట్నర్తో తన కోరికలను పంచుకునేందుకు ఈ ఏజ్లో ఏమాత్రం సంకోచం లేకుండా ఎక్స్ప్రెస్ చేస్తారట. ఇది నిజంగానే నిజం. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది పెళ్లి చిత్రం నుంచి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలోని మచిలీపట్నం, కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. వార్తల వివరాలు. మిషన్ కర్మయోగిలో భాగంగా సాధన శృంఖల పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో

0: నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని అన్నారు. ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశ ప్రజల ఆలోచన విధానాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా విధానాలను రూపొందించడంతో పాటు వాటిని నిబద్దతతో అమలు చేయడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: India is capable of becoming developed nation. That is where one is after economic reforms, thinking process has been changed. All IT companies are leading by Indian origin. That is where we adopted technology mid-90s. Biggest advantage for India, demographic dividend. This is where youngsters are emerging in a big way. Aspirations also is increasing. I am requesting all of us, if you create policy, that policy has to be executed with a true spirit.
0: అంతకుముందు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడంతో పాటు సేవాభావం అనే స్ఫూర్తితో ప్రతి పౌరుడికి సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించిన నాగరిక్ దేవోభవ సూత్రాన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆచరించాలని తెలియజేస్తూ,
2: Mission Karmyogi aims to transform every karmchari who views his duties as a job to be performed into a karmyogi who keenly performs his responsibilities as part of contributing to the building of this nation and serves every citizen in the true spirit of seva bhav. The Honorable Prime Minister of India, when he addressed us, gave us the mool mantra of Mission Karmyogi, where he said, Nagarik Devo Bhava, citizen at the center in all that we do.
0: కాగా ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్యాన్ని పెంచడం, ఉద్యోగులు అధికారుల్లో నైపుణ్యాలను అభివృద్ది చేయడం వంటి అంశాలపై సదస్సులో చర్చిస్తున్నారు. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధికారులు ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా సామర్థ్యాల పెంపు కోసం ఐగాట్ మిషన్ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్వర్క్ భాగస్వామ్యంతో ముసాయిదా రూపొందించే అంశంపై కూడా సదస్సులో చర్చిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్కు మంత్రి కె అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది కానిస్టేబుళ్లను అభినందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదని, సమాజ సేవలో ఎంతో బాధ్యతతో కూడిన వృత్తి అని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ, దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు మరింతగా వినియోగించుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యత, లభ్యతను మరింత మెరుగుపరిచి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్కు చెందిన ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, హర్యానా, తమిళనాడు, నార్త్ ఈస్ట్ వన్ సర్కిల్ పనితీరుపై సమీక్ష నిర్వహించినట్లు సామాజిక మాధ్యమ ఎక్స్ వేదికగా తెలిపారు. టవర్ల లభ్యత విషయంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు వెల్లడించారు. సీనియర్ అధికారులు మరింత విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్వయంగా విక్రయ కార్యక్రమాలకు నాయకత్వం వహించాలని, ప్రతి సైట్లో సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో చిరుధాన్యాల కోసం అమలు చేస్తున్న శ్రీ అన్న కార్యక్రమాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో చిరుధాన్యాల ప్రాధాన్యతను తెలియజేసేందుకు శ్రీ అన్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలను భారతదేశంలో శతాబ్దాలుగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పోషక విలువ, పర్యావరణ అనుకూలత కారణంగా చిరుధాన్యాల ప్రాధాన్యత పెరుగుతోంది. శ్రీ అన్న కార్యక్రమం ద్వారా చిరుధాన్యాల

0: ఉత్పత్తికి ప్రోత్సాహం అందించడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ, పాఠశాల భోజన కార్యక్రమాల్లో వీటిని చేర్చడం, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడుతున్నారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అతి తక్కువ నీటితోనే దిగుబడిని ఇచ్చే భారతీయ చిరుధాన్యాలకు శ్రీ అన్న పేరుతో దేశీయంగా అంతర్జాతీయంగా మరింత ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: భారత్ మిలెట్స్ కా దునియా కా సబ్సే బడా ప్రొడ్యూసర్ జిన్హే దునియా సూపర్ ఫుడ్ కహతీ హై ఔర్ ఉసే హమ్నే శ్రీ అన్న కీ పెహచాన్ దీ. యే మినిమం వాటర్ మాక్సిమం ప్రొడక్షన్ కే సిద్ధాంత్ పర్ చల్తే భారత్ కే అలగ్ అలగ్ సూపర్ ఫుడ్స్ గ్లోబల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ కో అడ్రెస్ కర్నే మే బడీ భూమికా నిభా సక్తే. భారత్ అప్నే సూపర్ ఫుడ్ కే ఇస్ బాస్కెట్ కో దునియా కే సాథ్ సాజా కర్నా చాహతా.
0: వ్యాధులను ప్రారంభ దశలను గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేవలం అనారోగ్యంతో బాధపడుతున్న వారు మాత్రమే కాకుండా 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని, గిరిజన ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని మంత్రి కోరారు. మచిలీపట్నం కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా వారానికి 3 రోజుల పాటు నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలు సేవకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు మచిలీపట్నం నుంచి కర్నూలుకు సోమ బుధ శనివారాల్లో, కర్నూలు నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు మంగళ గురు ఆదివారాల్లో నడుస్తుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వెనుకొండ, దొనకొండ మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సింగపూర్ న్యాయశాఖ మంత్రి షణ్ముగం మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుప్రభాతం, తోమాల, అర్చన సేవల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి షణ్ముగం మాట్లాడుతూ, భక్తుల కోసం టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నప్పటికీ టీటీడీ నిర్వహణ తీరు అభినందనీయంగా ఉందని షణ్ముగం పేర్కొన్నారు. గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించి వాటిని అధిగమించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలోని మచిలీపట్నం, కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1 hour 31 minutes 27 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరా ప్రోగ్రామ్ లో అయితే ఉన్నాం. సో మరి అమ్మాయిలకి జీవితం మీద ఒక స్పష్టత, మానసిక పరిపక్వత రావటం వల్ల లైఫ్ ని బాగా ఆస్వాదించగలుగుతారట. ఇది ఈ 40s లో. మరి 40s లో కెరియర్

ఉండాలి అనే విషయాలపై దృష్టి పెట్టే అవకాశం వీళ్ళకి ఇక్కడ దొరుకుతాయన్నమాట. సో ఈ మార్పులో సోషల్ మీడియా అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందట. ఎలా అంటే, మిడిల్ ఏజ్లో ఉన్న మహిళల అనుభవాలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత విషయాలు, జీవిత పాఠాలు ఇప్పుడు బహిరంగ చర్చలో భాగమైపోతున్నాయి కదా. ఒకప్పుడు సీక్రెట్గా పరిమితమైనటువంటి ఈ విషయాలు ఇప్పుడు సాధారణ అంటే జనరల్ కాన్వర్జేషన్లో చోటు దక్కించుకుంటున్నాయి. దీనివల్ల చాలా మంది మహిళలకు తాము ఒంటరిగా లేమనే భావన కలుగుతుందట. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను. లక్కీ భాస్కర్ చిత్రానికి విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సతమానం భవతి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మిక్కీ జయ్యర్ మ్యూజిక్ కంపోజిషన్ లో రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతంగా రాసినటువంటి పాట, అంతే అద్భుతంగా పాడారు మన ఎస్పీబీ గారు. వన్ అవర్ 40 మినిట్స్ 2 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం కదా. సో 40s వచ్చినప్పుడు అమ్మాయిల అంటే మహిళల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాటి గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. అంటే కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే అందుకు ముఖ్య కారణం ఆ ఇంట్లో మహిళలే కదా. మరి ఇంటి సభ్యుల క్షేమం కోసం శ్రమిస్తారు, ఇంటి సభ్యుల గురించి పట్టించుకునే మహిళలు తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారన్నమాట. దీనివల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది, రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది, అనేక అనారోగ్య సమస్యలు అటాక్ చేస్తాయి. కాబట్టి 40 ఏళ్ళు వచ్చాయంటే మహిళలు హెల్త్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి, హెల్తీ డైట్ తీసుకోవాలి, తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, ప్రతిరోజు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. హెల్తీగా ఉంటేనే కదా ఏమైనా చేయగలం. సో ముందు ఇంపార్టెన్స్ అనేది హెల్త్ మీద అనమాట. అంటే సో ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి, ఆ తర్వాతే ఏవైనా సరే. సో మాట్లాడుకుందాం ఇంకా బోల్డైన విషయాలు. బిఫోర్ దట్ హుషారు చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విస్సా ప్రగడ గీతం వస్తుంది రాధన్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

నాయనన్న మూవీ నుంచి చిన్మయి, ధృవిక్రమ్, శృతి హాసన్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం విన్నారు. అబ్దుల్ వహబ్ హేషం మ్యూజిక్ కంపోజిషన్ లో 1 hour 47 minutes 44 seconds లో ఉంది విబి క్లాక్. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి మన కలలు నెరవేర్చుకోవాలన్నా, ఉన్నతి సాధించాలన్నా శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా, దృఢంగా ఉండడం అనేది చాలా అవసరం కదా. ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యంతోనే మనం దేనిలో అయినా సక్సెస్ సాధించగలుగుతాం. అయితే ఇది సాధ్యం కావాలంటే కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా దృఢంగా ఉండాలన్నమాట. దానికోసం చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలి. అలాగే ఏ వయసులో ఉన్నవాళ్ళు ఆ వయసుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. యవ్వనం మాత్రమే అందం కాదు, అనుభవం, పరిపక్వత, ఆత్మవిశ్వాసం కూడా అందమైనవే అని అర్థం చేసుకోవాలని స్టడీస్ చెప్తున్నాయి. సో మరి అర్థమైంది కదా, 40s నుంచే మీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే 20s 30s అంతా కూడా ఎడ్యుకేషన్, కెరీర్, పిల్లలు, ఫ్యామిలీ ఇవన్నీ కూడా చక్కగా సక్సెస్ఫుల్గా మీరు సాధించి వచ్చేస్తారు. బట్ మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, మిమ్మల్ని మీరు ఆస్వాదించాలి అంటే 40s ఇస్ ద కరెక్ట్ ఏజ్ అని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అమ్మాయిలు మరి ఓకేనా? ఇది ఈనాటి ధీరా. రైట్ నౌ మీకోసం ఓజీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. శృతి రంజని పాడినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గీతం, తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

మంది ఫేస్ వాష్లు వాడటానికి ఇష్టపడరు. వారికి సౌందర్యపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వారికి చక్కటి పరిష్కారం ఏంటంటే, అందరి ఇళ్లల్లో తప్పకుండా ఉండేటటువంటి కొబ్బరి నూనె. కొబ్బరి నూనె కొవ్వుతో పాటు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. ముఖంపై మొటిమలు వచ్చినప్పుడు నూనె ఆధారిత ఉత్పత్తులు రాయకూడదు అంటారు. కానీ కొబ్బరి నూనె కొవ్వు యాంటీబ్యాక్టీరియల్ గుణాలతో నిండి ఉంటుంది కనుక ఈ నూనెను ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం పరిశుభ్రంగా, తేమగా, తాజాగా ఉంటుంది.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
3: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

యస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరే సందడి ప్రోగ్రాంలోకి వచ్చేసాం. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా, మరి ముఖ్యంగా పాజిటివ్గా ఆన్సర్ చేయడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారు కదా.

సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యాజ్ యూజువల్ గా మనకి సినిమాకి సంబంధించిన ప్రశ్న. ఒక సినిమా డైలాగ్ నేను చెప్తాను. ఒక హీరో చెప్పారనమాట, చాలా ఇమోషన్ తోటి అందరినీ కంట తడి పెట్టించేసిన డైలాగ్ ఒకటి ఉంటుంది. సో అది నేను చెప్తాను, ఏ సినిమా ఏంటి అనేది మీరు గెస్ చేసి రైట్ ఆన్సర్ని, మీ పేరుని 8662488114 ఈ నంబర్కి ఆన్సర్ పంపించేసేయండి. జీవితంలో ప్రతి సమస్య మనిషికి రెండు దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, మరొకటి ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు రెండో దారి సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడత్తా. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వు ఎందుకు రావో అర్థం కాదు. కంటికి కనపడని శత్రువుతో బయటికి కనపడని యుద్ధం చేసేవాడినత్త. సో అందరూ ఆన్సర్స్ అయితే పంపించేస్తున్నారని నాకు అర్థమైపోయింది. ఇంకొకసారి రిపీట్ కూడా చేయక్కర్లేదు, అంత పవర్ఫుల్ డైలాగ్ కదా. సో రైట్ ఆన్సర్ని గెస్ చేయండి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. అలా వైకుంఠపురంలో ఈ చిత్రం నుంచి అర్మాన్ మలిక్ పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

ಸುನಾರು ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3. సినిమాకి సంబంధించిన ప్రశ్న, ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దామా. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, మూవీ అండ్ అలాగే హీరోని కూడా కరెక్ట్ గా గెస్ చేసి. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మధు ఫ్రమ్ కోవెలకుంట్ల, క్వశ్చన్ కి ఆన్సర్ పంపించలేదు. వేటపాలెం నుండి రామానగర్ బాపట్ల జిల్లా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు, ధీరాలో మహిళల గురించి శ్రోతలకు చాలా బాగా చెప్పారు. మీరన్నట్టుగా గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది, అందుకనే మన పెద్దలు ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు అని. థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కగా ఫాలో అవుతున్నారు. అండ్ రైట్ ఆన్సర్ని పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు, మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి. గుడ్ ఆఫ్టర్నూన్, యా వెల్కమ్ టు సండే సందరి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కృష్ణా జిల్లా కాజ నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి, మూసాపేట మహబూబానగర్ డిస్టిక్ నుండి నరేష్, ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేయండి ప్లీజ్ లిజనర్స్, అర్థం చేసుకోండి, ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేయండి. విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. అండ్ నెక్స్ట్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి, అలాగే గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి. బట్ ఆన్సర్స్ ఎవరు పంపించలేదండి. సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే యా ఎండలు మళ్ళీ మళ్ళీ అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట, అంటే వర్షాలు పడినట్టే పడి మళ్ళీ మామూలు అయిపోయింది. సో రెండు వాన పాటలు కావాలి అంటారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, అంటే మన వివిధ భారతిలో వచ్చే పాటలకి ఆ భానుడు కూడా కూల్గా అయిపోవాలన్నమాట. సో మల్లీశ్వరి ఫణీంద్ర ఫ్రమ్ మార్కాపురం రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కానూరు నుంచి తాతరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు, కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వన్స్ అగైన్ యూ రేఖ మీరు కేక జో అంటూ మెసేజ్ చేశారు, ట్రైనీగా వచ్చి మెరుపులా మాయం అయ్యింది అంటున్నారు, ఏంటండి అది? ఓకే, మంచి పాట అంటూ పాట లిరిక్స్ అయితే సూపర్గా పంపించారు. అండ్ కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి, ఎస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ మై నేమ్ ఈజ్ మసూమ్ బాబా ఒజియా. ఓకే, పేరే వెరైటీగా ఉంది, అంటే నాకు అర్థం కాలేదు, అంతేనా? కరెక్ట్గానే చదివాను, మసూమ్ బాబా ఓజీ. ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్టిక్ కొల్లాపూర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, కొత్త లిజనర్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఫణి సత్యశ్రీ తెనాల్ నుండి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మహాలక్ష్మి రైట్ ఆన్సర్, విదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ సూపర్ సాంగ్ క్వశ్చన్ అనంతరం జోజీ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, మా తిరుపతిలో కాసేపు ఉరుములు ఉరిమై సన్నగా వర్షం పడుతోంది, వరుణు కరణించాడు. చూసారా, ఇక్కడ నుంచి అందరూ కూడా మీకు పంపించారనమాట ఆ వర్షాన్ని, సో ఇక్కడ తగ్గి మీకు కొంచెం మీకు చల్లబడుతుంది. ఎనీవే, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ హాయ్ జ్యోతి గారు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి. అండ్ క్వశ్చన్ వినలేదు, ఇంకోసారి రిపీట్ చేయమంటున్నారు, సెకండ్ క్వశ్చన్కి వెయిట్ చేయండి, ఓకేనా? అండ్ మీ పేరు పంపించడం మర్చిపోకండి. ఎంఎస్ దుర్గారావు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుండి బాలరంగ అంజలి కూడా రైట్ ఆన్సర్.

సంబంధించిన పంపించారు రాజశేఖర్ రెడ్డి, ఆదోని మండలం. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వాయిస్ గురించి మాట్లాడినందుకు. రైట్ ఆన్సర్. అండ్ విజయ్ పరమేష్ గుంతకల్, రైట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగాది అమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుండి, రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు. ఆన్సర్ ఆన్సరా, ఓకే ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. సుమని పెడన నుంచి, ఓకే. అండ్ ఛత్రపతిల ప్రభాసట కానే కాదు, చంద్రశేఖరరావు విడవలూరా, ఓకే, నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్. హాయ్ అంటూ భాస్కర్ మీనాక్షి గందిపేట్ విలేజ్ కామారెడ్డి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజుపాలెం నెల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. వన్ టైలరా, ఏ వన్ టైలరా, ఓకే. మీ పేరు రాజుపాలెం అన్నారు, ఓకే. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్, భాస్కర్రావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. యా, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, మార్నింగ్ హార్ట్ గురించి డాక్టర్ గారు మంచి విషయాలు తెలిపారు, ప్రోగ్రామ్ చాలా బాగుంది, ధన్యవాదాలు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు ఆశా శ్రీనివాస్, బెంగళూరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచెర్ల, రైట్ ఆన్సర్. అండ్ కూసింది కోయిలమ్మ వచ్చింది జ్యోతి, ఈరోజు ప్రోగ్రామ్ కేక ఉంటదమ్మా, ఓకే. సందరేసందరికి స్వాగతం సుస్వాగతం అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా అబ్దుల్ మనన్, ముబీన్ బేగం, డాక్టర్ దీప్తి, డ్రైవర్ నవీన్ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. సెగా ఏమిటండి అది, రాంగ్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజ నుండి తిరువేదుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఆ తర్వాత మెసేజ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్ నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నాన్నకు ప్రేమతో కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. రాజోలి నుండి రాజోలి మండలం కేదారి వీరేష్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హాయ్ జోజి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుండి, నరసింహ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి, ఓకే. వేర్ ఇస్ ద ఆన్సర్, మీరు ఆన్సర్ పంపించలేదు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి. అండ్ రాజోలి నుండి జయన్న మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, అవునా, నేను మాట్లాడిన ఒక్కసారి మాట్లాడిన మాట రెండు సార్లు వస్తుంది, ఎక్కడో ఏదో తేడా ఉంది చూడండి మేడం అంట. నేనైతే కరెక్ట్గానే మాట్లాడుతున్నానండి, మరి ప్రస్తుతానికి సెట్ ఎలా ఉంది ఏంటనేది తెలీదు, చూద్దాం డెఫినెట్గా. థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ గుడుమంగు, ఏంటది అర్థం కాలేదండి అస్సలు, ఓకే. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి రాజశేఖరా, ఎవ్రీథింగ్ ఏంటోనండి నాకు అర్థం కాలేదు, బట్ మూవీ అయితే మీరు కరెక్ట్గానే గెస్ట్ చేశారు, తర్వాత ఏంటనేది నాకు అర్థం కాలేదు. అండ్ గుడ్ నూన్ అక్క అంటూ తిరుపతి నుండి పూజారి రామ్మోహన్, కావ్య, బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు, క్షేమమేనా, సందరికి స్వాగతం అంటూ మొహమ్మద్ దినైతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే మాధవి ఆంజనేయులు, నేను ఆల్రెడీ చాలా పెద్ద మెసేజ్ చదివాను, ఓకే. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధనరావు ఇంద్రాబాయి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ యా ఇప్పుడే చెప్పారండి, మాటలు రెండు సార్లుగా వినపడుతున్నాయి అంటే మరి అది ఎందుకు ఏంటి అనేది నాకు చెప్తాను, నేను డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కొల్లిపర నుండి మౌలాలి, రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్, రోజా ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి ఇది, ఓకే. ఎనీవే నేను అడిగింది ఏంటి అంటే ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న అడిగాను కదా నేను, యాక్చువల్గా జీవితంలో ప్రతి సమస్య మనిషికి రెండు దారులు ఇస్తుంది, ఒకటి ప్రేమతో ఉన్నది, మరొకటి ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు రెండో దారి సెలెక్ట్ చేసుకున్నావు, ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడత్తా,
చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో

తెలీదు, నువ్వు ఎందుకు రావో అర్థం కాదు. కంటికి కనపడిన శత్రువుతో బయటికి కనపడిన యుద్ధం చేసేవాడిన అత్త అని ఒక హీరో చెప్పిన ఎమోషనల్ డైలాగ్. సో అత్తారింటికి దారేది మూవీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి డైలాగ్ ఇది. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

సో ఫస్ట్ క్వశ్చన్కి ఇంకా మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే జస్ట్ ట్యూన్ చేశామంటూ నాగేంద్ర కుమార్ గుంటూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు స్పందన టైలర్ కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. సో మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. సో ఇది ఒక ఇంగ్లీష్ పదం అండి, LISTEN, లిజన్. లిజన్ అంటే తెలుసు కదా, వినడం. LISTEN, ఈ లిజన్ అనే వర్డ్లో దాగున్నటువంటి మరొక పదం గెస్ చేయండి. అంటే యాక్చువల్గా అవే లెటర్స్, LISTEN, ఈ లెటర్స్తోనే ఆ వర్డ్ ఫామ్ అవుతుంది. వేరే బయట నుంచి ఏ అక్షరము పెట్టకూడదు, ఇందులో అక్షరం ఏది తీసేయకూడదు. సో మొత్తం ఆరు అక్షరాలు ఉండాలి అందులో, ఆరు లెటర్స్ కూడా అందులోనే ఉండాలి. బట్ ఆ ప్లేస్ అటు ఇటు మారుతుందనమాట. మీకు క్లూ కావాలంటే చెప్తాను, మనం అలా ఉంటేనే వినగలం. ఓకేనా? లిజన్లో దాగి ఉన్న మరొక పదం, LISTEN, ఈ లిజన్లో దాగి ఉన్నటువంటి మరొక పదం ఏంటి గెస్ చేయండి. మనం అలా ఉంటేనే వినగలం, క్లూ కూడా ఇచ్చేసాను కదా. సో రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి లవ్లీ ట్రాక్. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా సాధన శృంఖల పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ మిషన్ చైర్పర్సన్ రాధాచౌహన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడంతో పాటు సేవాభావం అనే స్ఫూర్తితో ప్రతి పౌరుడికి సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన నాగరిక్ దేవోభవ సూత్రాన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆచరించాలని ఆమె తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్కు మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యాధులను ప్రారంభ దశలను గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. రాష్టంలోని మచిలీపట్నం కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా వారానికి 3 రోజుల పాటు నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలు సేవకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు మచిలీపట్నం నుంచి కర్నూలుకు సోమ బుధ శనివారాల్లో, కర్నూలు నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు మంగళ గురు ఆదివారాల్లో నడుస్తుంది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్దారులకు 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచే పింఛన్లను ఇంటి వద్ద పంపిణీ చేయనున్నట్లు పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

లిజన్ అనే ఇంగ్లీష్ పదంలో దాగి ఉన్నటువంటి మరొక పదం అన్నాను, మనం అలా ఉంటేనే వినగలం అని కూడా చెప్పాను. సో ఎవరెవరు పంపించారు రైట్ ఆన్సర్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఉరవకొండ నుండి ఈశ్వరయ్య ఇందాక ఫస్ట్ క్వశ్చన్కి అథారింటికి దారిది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కేదరి వీరేష్ రాజుల మండలం నుండి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దేవసాయం భీమన్న పుష్పలత్త బిజ్వారం జోగులాంబ గద్వాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అత్తారింటికి దారిది అంటూ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి. భాస్కర్ పెడన్ నుండి సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగనేంద్రో కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. మూసాపేట నుండి లైఫ్ ఇన్సూరెన్స్ అంటూ మెసేజ్ చేశారంటూ, నాకు అర్థం కాలేదు మూసాపేట నుండి నరేష్. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శివప్రియ చంద్రశేఖర్ షణ్ముఖ ప్రణతి గురు మోక్షజ్ఞ కొత్తపేట మంగళగిరి నుండి రైట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వరచారి అయ్యప్ప నగర్ మేడ్చల్ నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు, అయ్యో సింటెక్స్ ఏమిటండి, అది టైపింగ్ మిస్టేకా లేకపోతే మీరు పెట్టాలనుకున్నది రైట్ ఆన్సరే అలా వచ్చిందో మరి. లతా ఫ్రమ్ ముయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామయ్య మెసేజ్ చేశారు. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేయపాలెం నుండి, హియర్ కాదండి. కృష్ణా జిల్లా కాజు నుండి తిరువిదుల సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు. ఆలకించు వారి మాట విను అట, అయ్యో నేను అదే ఇంగ్లీష్ పదాలు అంటే అదే సేమ్ లెటర్స్ తోటి ఇంకొక పదం అని చెప్పాను. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. యాకూబ్ పాషా నూర్జహాన్ రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి మాకు యాప్లో బాగానే వస్తుందండి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ప్రసాద్ పాలకొల్లు నుండి హాయ్ జో జీ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్. ఎనుగంటి నాగేంద్రరావు గుంటూరు రైట్ ఆన్సర్. మీరు నాకు మళ్ళీ అదే పంపించారా అండి, కాదు కదా, నేను వేరొక పదం అని చెప్పాను. హవ్ ఐ యూ అంటూ, యా నేను బాగున్నానండి. బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి 10 అంటున్నారు, కాదు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినిమస్థానరావు దామర్ల పెదమస్థానరావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇట్స్ మీ రంజిత్ రెడ్డి రంగాపురం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గౌతమ్ చౌడేపల్లి తిరిగి వచ్చే ప్రసిద్ధ ఆంగ్ల ప్రథమ్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ జి కళ్యాణ్ యాదవ్ ఫ్రమ్ పొన్నూరు గుంటూరు డిస్టిక్ నుండి రాంగ్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకాల్ నుండి మెసేజ్ చేశారు ఇంకొక పదం అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే ముద్దనూరు నుండి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. ఆచార్య రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. సో ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ అలాగే చిన్న గొల్లపాలెం నుండి మెసేజ్ చేశారు అక్షయ, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. అండ్ అలాగే జాన్సన్ విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ ఎంఎస్ దుర్గారావు హుష్ అంటున్నారు, అందులో ఎక్కడుంది ఆ పదం, లేదు కదా. సో ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. నెక్స్ట్ రైట్ ఆన్సర్ రామల్లకోట నుండి అబ్దుల్ మన్నాన్, దుబాయ్ బాషా, ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే ఆ తర్వాతి మెసేజ్ తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్. ఆ తర్వాతి మెసేజ్ దేవకీదేవి హర్షిత ఫ్రమ్ మదనపల్లె రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ షేక్ ఎసీరా నాజ్ బీవీ నగర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ

అత్తారింటికి దారేది చిత్రానికి డేవిడ్ సైమన్, మాల్గడి శుభ పాడినటువంటి రామజోగ శాస్త్రి గీతం విన్నారు. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో 3 hours 7 minutes 10 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చేసా కదా,

సంతోష్ కూడా రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నమస్తే మేడం అన్నారు, ఆన్సర్ లేదు. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నా అన్నారు, ఆన్సర్ తెలిస్తే పంపించండి. అండ్ మోహన్ రావు లీలావతి హేమప్రియ అమృత కపుల్ దొడ్డి నుండి రైట్ ఆన్సర్. రియాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. నల్లమ్మ పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. సుబ్బారావు కొవ్వూరు నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అనుసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దేవసాయం భీమన్న పుష్పలత బిజ్వారం జోగులాంబ గద్వాల డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, బట్ మీరు ఆన్సర్ పంపించలేదండి. మీ పేరు అయితే పంపిస్తున్నారు కానీ. శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు రైట్ ఆన్సర్. కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జేరుబోతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ కాజీపేట తరాలపల్లి నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రాంగ్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫతిమా కూడా రాంగ్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ చేబ్రోలు సుభాష్ని రామకృష్ణయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు డిస్టిక్ నుండి. గడ్డమంకయ్య బండారుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మై నేమ్ ఈజ్ మసూమ్ బాబా, ఐఎమ్ ఫ్రమ్ టీ నగర్ కర్నూలా, ఓకే నాగర్ కర్నూల్ కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, బట్ టీ అనేది రాంగ్ ఆన్సర్ అండి. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గా సిమయ్య వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, తెలుగులో పంపించారా, ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి ఆల్రెడీ మీరు పంపించారు, మళ్ళీ పంపిస్తున్నారు. నరేష్ గారు, మీరు పద్దాక అలా మెసేజ్ పంపించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికీ ఒక్క క్వశ్చన్కే 5 పంపించారు, బట్ అందులో 4 రాంగ్. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. రేవతి రాజశేఖర్ నెల్లూరు వేడయ్యపాలెం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. సో సెకండ్ క్వశ్చన్ కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం, మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సమంత కాజల్ నిత్యమీనన్ ఈ ముగ్గురు కలిసి నటించినటువంటి సినిమా ఒకటి ఉంది. సమంత కాజల్ నిత్యమీనన్ ఈ ముగ్గురు కలిసి మనకు ఒక సినిమాలో కనిపించారు. ఆ సినిమా పేరేంటనేది మీరు గెస్ చేయండి. మీకోసం ఒక లవ్లీ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. ఘరానా మొగుడు చిత్రం నుంచి మనోజ్ చిత్ర పాడినటువంటి లవ్లీ ట్రాక్ వింటూ స్టేడియం టు విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

ప్రేమ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు అలపించిన బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు. 3 hours 25 minutes 21 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి థర్డ్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను కదా, సమంత కాజల్ నిత్య మీనన్ ఈ ముగ్గురు కలిసి నటించినటువంటి సినిమా అని అడిగాను. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే పెడనే జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ తర్వాతి మెసేజ్ డాక్టర్ రామకృష్ణ సునీత ఫ్రమ్ రాజోలి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ కళ్యాణ్ యాదవ్ పొన్నూరు నుండి మెసేజ్ చేశారు, సూపర్ అసలు రైట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, తెలుగులోనే అడిగాను నేను, ఎనీవే మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాతి మెసేజ్ ఎవరు పంపించారు, కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ నేను తెలుగులో అడిగానండి, సో తెలుగు లాంగ్వేజ్లో, ఓకేనా, మన తెలుగులో. రాజోలి నుండి జయన్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ డోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. బ్యూటిఫుల్ సాంగ్స్ వేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ఎస్ అదిరింది భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి, ఈ మూవీ కూడా ఉంది, ఎస్. అండ్ అలాగే కొల్లిపర్ నుండి మౌలాలి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాక మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు కూడా మెసేజ్ చేశారు. యాక్చువల్గా నేను రైట్ ఆన్సర్ ఏది అని అడిగాను అంటే ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో అనమాట ఇది, సో అది చెప్పగానే అందరూ రైట్ ఆన్సర్ పంపించేస్తారనుకున్నాను, బట్ రెండు మూవీస్ కరెక్ట్గా పంపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ, మంచి పాటలు వినిపిస్తున్నారు.

అంటున్నారు. కృష్ణా జిల్లా కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. యాకూబ్ పాషా కొత్తగూడెం నుండి నూర్జహాన్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్, వలి ఫతిమా రైట్ ఆన్సర్. అండ్ జనతా గ్యారేజ్ అంటూ మంగళగిరి నుండి దామర్ల చినిమస్థాన్ రావు, దామర్ల పెద్దమస్థాన్ రావు మెసేజ్ చేశారు. సో ఈ రెండు మూవీస్ కూడా రైట్ ఆన్సర్ అనమాట, అదిరింది అండ్ జనతా గ్యారేజ్. ఇంకా మనకి 52 మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. శ్రీ చేబ్రోలు సుభాషిణి రామకృష్ణయ్య మెసేజ్ చేశారు, దేవసేన మెసేజ్ చేశారు. సనఫ్ సత్యమూర్తిలో కాజల్ ఎక్కడుందండి, సమంతాను తినుంది కానీ నిత్యమేనం తనలేదుగా, రాంగ్ ఆన్సర్ అది. రామలకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మనాన్ ముని ముబీన్ బేగం రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, ఫణీంద్ర స్వామి కోవూరు నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మసూమ్ బాబా ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్ వెంకటాచలపతి మెసేజ్ చేశారు, తెలుగులోనే నాకు పంపించండి, తెలుగు మూవీస్కి సంబంధించిన ప్రశ్నే ఇది. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్ల గ్రామం నుండి, రైట్ ఆన్సర్. సో నేను ఆన్సర్ ఎలాగో రివీల్ చేసేసాను కాబట్టి ఇంకా ఆపేసేయండి, మెసేజెస్ పంపించడం. ఇప్పుడున్న మెసేజ్ వరకు మనం చూద్దాం, ఇంకా 50 మెసేజెస్ ఉన్నాయి. జనతా గ్యారేజ్ అండ్ అదిరింది, ఓకే, ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడు. పాలింపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి నరసింహస్వామి రైట్ ఆన్సర్. అండ్ అలాగే మస్తాన్ వివి నగర్ నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వరాచారి కూడా మెసేజ్ చేశారు, అయ్యప్ప నగర్ మేడ్చల్ నుండి. అండ్ చిన్న పాల్ గొల్లపాలెం కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి విరాట్ మెసేజ్ చేశారు, తెలుగు మూవీ అండి, నేను అడిగింది అది కాదు. అండ్ నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రాజుపాలెం నుండి ఏవన్ టైలర్ మెసేజ్ చేశారు, సోము శ్రీనివాసులు, రైట్ ఆన్సర్. అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి, బృందావనం కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి, రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మన్విష్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు, రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇట్స్ మీ రంజిత్ రెడ్డి అంటూ రంగాపురం నుండి మెసేజ్ చేశారు. నిజంగానే క్వశ్చన్ కూడా అదిరిందంట. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, జనతా గ్యారేజ్ అండ్ అదిరింది, ఎస్. అండ్ బీవి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, మార్కాపురం నుండి, రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లె టౌన్ అన్నమయ్య జిల్లా నుండి, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నాగమణి రాములు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి స్పందన టైలర్ మెసేజ్ చేశారు, రాజేష్ అంబిక ప్రేమ్సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే రియాజ్ నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. చిలకనారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి, రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తల్లంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు నుండి, రైట్ ఆన్సర్. బంగారాజు ఫ్రమ్ ఆదోని, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కిషోర్ నంద్యాల నుండి, రైట్ ఆన్సర్. సుమని పెడన నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ జరిబోతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మహాలక్ష్మి, రైట్ ఆన్సర్. రెండో ప్రశ్నకి సమాధానం మీరు వినలేదా, యాక్చువల్గా సైలెంట్ అండి, రెండో ప్రశ్నకి సమాధానం సైలెంట్, లిజన్లో ఉన్న దాగి ఉన్నటువంటి మరొక పదం అని చెప్పాను కదా, సైలెంట్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. ఇనమడుకు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి, నేను ఆల్రెడీ చెప్పానండి ఇందాకే మనకి నిశ్శబ్దం సైలెన్స్ అని చెప్పి తెలుగులో కూడా పంపించారు అని చెప్పి నేను ఆన్సర్ని కూడా రివీల్ చేశాను, మీరు వినలేదు. షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బొరల్లి సంధ్య, రైట్ ఆన్సర్. వేదంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, రైట్ ఆన్సర్. హాయ్ అంటూ మునిమ్మ పెద్దపరియ విలేజ్ నుండి తిరుపతి జిల్లా, రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, రైట్ ఆన్సర్. అండ్ శ్రీనివాసులు రేణిగుంట బృందావనం గౌరీ తిరుపతి నుండి మెసేజ్ చేశారు, బట్ బృందావనం మూవీ కాదండి అది. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి, రైట్ ఆన్సర్.
గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్

ఆన్సర్ భాస్కర్ మీనాక్షి గండివేట్ విలేజ్ కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ చిరంజీవి ఫ్రమ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు ఓకే అన్ని పాటలు వేస్తానండి నేను అది ఇది అని ఏం లేదు ముసాపేట నుండి నరేష్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ మాకు తెలిసిన ఆన్సర్ పెడుతున్నాం మేడం తెలియంది అడిగితే మాకు ఎలా తెలుస్తుంది అన్నారు రైట్ అయితే రైట్ అని చెప్పండి రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి మీరు చాలా మీ విషయంలో మీరు అంత క్లియర్గా ఉన్నారు కదా మీ ఆన్సర్ రైటా రాంగా అనేది మీరు కన్ఫర్మ్ చేయకపోయినా నేను కన్ఫర్మ్ చేస్తాను బట్ కానీ మీరు పెట్టిన ప్రతి మెసేజ్ని కూడా తప్పు మెసేజ్ని కూడా పేర్లన్నీ చదవండి అని చెప్పి అడుగుతున్నారు కదా సో దాని గురించి అండ్ సాంగ్స్ బాగున్నాయి అని మెసేజ్ సపరేట్గా పెడతారు తర్వాత ప్రోగ్రామ్ బాగుందని సపరేట్గా పెడతారు ఆన్సర్ మాత్రం చాలా తక్కువ వస్తుంది మీ మెసేజ్లో పర్టికులర్గా అందుకని నేను చెప్పాను సో మీరు మిగతా లిజనర్స్ని కూడా అర్థం చేసుకొని మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండ్ అలాగే నెక్స్ట్ కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ

ప్రోగ్రామ్ బాగుందని సపరేట్గా పెడతారు, ఆన్సర్ మాత్రం చాలా తక్కువ వస్తుంది మీ మెసేజ్లో పర్టికులర్గా, అందుకని నేను చెప్పాను. సో మీరు మిగతా లిజనర్స్ని కూడా అర్థం చేసుకొని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌధామణి వసుంధర ఇనమడుగు నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఓకే, సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవ్వండి. ఆల్మోస్ట్ చాలామంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించారు. సమంత, కాజల్, నిత్య, మీనా, ఈ ముగ్గురిది జనతా గ్యారేజ్ అండ్ అదిరింది మూవీస్ గురించి అనమాట. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. గెట్ రెడీ.

సో సినిమాకి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. ఒక హీరో చెప్పిన డైలాగ్ ఇది, రైటర్ నయ్యుండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు, అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా, ఇట్స్ అ క్రైమ్ అని చెప్పిన హీరో ఎవరు? ఇంకొకసారి చెప్తాను, రైటర్ నయ్యుండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు, అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా, ఇట్స్ అ క్రైమ్ అని చెప్పిన హీరో ఎవరు? ఏంటా సినిమా గెస్ట్ చేయండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, అమ్మాయిలు అబ్బాయిలు చిత్రానికి చక్రి కౌసల్య పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

పొక్కిరి రాజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. 3 hours 44 minutes 45 seconds లో ఉంది వి క్లాక్ అండ్ సందరి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఫైనల్ క్వశ్చన్ అనే అనాలి. రైటర్ నై ఉండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు, అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్ అని చెప్పిన హీరో ఎవరు, ఏంటా సినిమా అని అడిగాను. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే కనకరావు పెడన్ నుండి మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ డాక్టర్ రామకృష్ణ సునీత రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కిషోర్ నంద్యాల నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహాలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ జూనియర్ ఎన్టీఆర్ అన్నారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు సత్యమ్మ. సత్యం అనేది మూవీ పేరా అండి? కాదు కదా. దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వేటపాలెం రామానగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ చిన్నగొల్లపాలెం నుండి కృష్ణా డిస్ట్రిక్ట్ నవ్య పద్మిని మెసేజ్ చేశారు. యాక్చువల్గా నేను హీరో గురించి అడిగాను, ఓకే మూవీ పేరు హీరో పేరు. అండ్ నెక్స్ట్ మెసేజ్ షేక్ ఎస్సీరా నాజ్ బీవీ నగర్ నెల్లూరు నుండి. సో ఒక్కొక్కళ్ళ పేర్లు ఒక్కొక్కసారి పంపిస్తున్నారు చక్కగా. రైట్ ఆన్సర్. అండ్ గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ జులై మూవీ కాదండి, ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు మసూమ్ బాబా, ఓకే రైట్ ఆన్సర్. అండ్ విక్రమ్ కే కుమార్ మెసేజ్ చేశారు ఇనమడుగు, ఓకే ఇక్కడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఈ విక్రమ్ కే కుమార్ ఏంటండి నాకు అర్థం కాలేదు, రెండు ఫార్వర్డెడ్ మెసేజెస్ చక్కగా పంపించారు. బట్ ఒకటైతే మాత్రం రైట్ ఆన్సర్ అండి మీరు పంపించింది, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణ గారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రంజిత్ రెడ్డి రంగాపురం నుండి రైట్ ఆన్సర్. సుహాస్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంఎస్ దుర్గారావు జనతా గ్యారేజ్, ఇది ఇందాకటిది కదా, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, వెంకటాద్రి భార్గవి రవి జ్యోతి అండ్ హేమంత్ ఫ్రమ్ ముసలిమడుగు పలమనీర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అంట, అక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకాల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మునెమ్మ పెద్దపరియ విలేజ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచెర్ల హరికృష్ణ చేతన వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు బట్ ఆన్సర్ అక్కడుందండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. కమతం వెంకట లక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్.

నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి మిరియాలగూడ నుండి మెసేజ్ చేశారు, నవ్వు గురించి వివరించి చెప్పడం చాలా బాగుందా, నీ నవ్వు నవ్వు గురించి వివరించి చెప్పడం. ఓకే, థ్యాంక్ యూ. అంటే మార్నింగ్ మనం రాజేంద్రుడు గజేంద్రుడి గురించి మాట్లాడుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్, రైట్ ఆన్సర్ వచ్చి బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నార్ని నితిన్ కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి మెసేజ్ చేశారు, ఓకే, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, పాలెంపోలియా ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు మెసేజ్ చేశారు, చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రోగ్రామ్ ఫుల్ జోరుగా ఉంది మేడం, మీ వలన స్పెషల్గా మీ వాయిస్ అంట. ఓకే, అల్లు అర్జున్ అయితే కాదండి, మీరు పంపించింది రాంగ్ ఆన్సర్. బంగారాజు ఫ్రమ్ బాదోని మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంచి క్వశ్చన్స్ వేశారు, సూపర్ హిట్ సాంగ్స్ ప్లే చేశారు అంటూ, షో బాగుంది, ప్రోగ్రామ్ సూపర్ ఉంది అంటూ. రామళ్ళకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం కొప్పు మల్లేసు జూకు అతెప్ప అంట, పేరు కరెక్ట్గానే చదివానా అండి, ఎనీవే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మూసాపేట నుండి నరేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, రామ్ చరణ్ రాంగ్ ఆన్సర్ అది. అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు మనం కనీసం ఒక ఎవ్రీ ఒక పాట అనేది షోలో లేకుండా అనేది ఉండదు అసలు. సో మరి మీరు ఆ మెసేజ్ ఎందుకు చేశారో నాకైతే తెలియదు. కనకారావు పెడన్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్ వెంకట చలపతి, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదేపాలెం నుండి వచ్చింది. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని వీళ్ళందరూ కూడా పంపించారు, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి, రైట్ ఆన్సర్. పెడని జోగానందరావు కాలనీ అప్పల రాజు మెసేజ్ చేశారు, ఎప్పటిలానే షో చాలా బాగుంది. అంటే ఒక మెసేజ్కి ఒక 10 సార్లు చెప్తూ ఉంటాను, అంటే ప్రతి క్వశ్చన్కి రిపీట్ చేస్తూ ఉంటాను. పేరుతో పాటు మీ పేరుతో పాటు ఆన్సర్ పంపించండి, ఆన్సర్తో పాటు మీ పేరు పంపించండి, అండ్ ఆన్సర్ తెలిస్తేనే పంపించండి. తెలియకపోతే ఒకసారి ఓకే, మరీ ఒక 4-5 సార్లు అలాగే పంపిస్తూ ఉంటే రిపీటెడ్గా లిజనర్స్కి కూడా ఇబ్బందిగా ఉంటుంది, షో కూడా బాగుండదు. సో అది మ్యాటర్ అనమాట. సో ఫస్ట్ ఒక ట్రై చెయ్యండి, సెకండ్ టైం కూడా రాలేదు అంటే నేను ఆన్సర్ ఎలాగో చెప్తాను, ఓకేనా? అదనమాట, మళ్ళీ నేను సెకండ్ సందడిలో కలుస్తాను డెఫినెట్గా. అండ్ రాజోల్ నుండి బోరెల్లి సంధ్య మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధన్రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి కూడా మెసేజ్ చేశారు. బండూర్లా లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేశారు, మీ మెసేజ్లో ఏదో చెప్పాలనుకున్నారు. సో పోలేరమ్మ జాతర అనేది ఇక్కడ చాలా బాగా చేస్తారు రండి మేడం అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, శ్రీ చేబ్రోలు సుభాష్ని రామకృష్ణయ్య ఎనమడుగు కోవూరు మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మూసాపేట నుండి నరేష్, థ్యాంక్ యూ సో మచ్, షో చాలా బాగుందంటూ మెసేజ్ చేశారు. అండ్ ఫైనల్గా ఇంకొక మెసేజ్ ఉంది, హంపాపురం గ్రామం కొప్పు మల్లేసు, రైట్ ఆన్సర్ అండి. అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుండి FMS సర్దార్ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ బాలకృష్ణ మూవీ కాదండి, జయసింహ. ఈరోజు చాలా చాలా బాగుంది ప్రోగ్రామ్, మంచి సాంగ్స్ వేస్తున్నారు అంటూ భీమన్న వ్యవసాయం జోగులమ్మ జిల్లా నుండి మెసేజ్ చేశారనమాట, థ్యాంక్ యూ సో మచ్. అది మ్యాటర్ అయితే సో సందర్శనం అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. మరి రైటర్ నయ్యుండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు, అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా, ఇట్స్ అ క్రైమ్ అని చెప్తారనమాట. సో ఎవరు అంటే పెన్సిల్, పెన్సిల్ అనగానే మీకు గుర్తొచ్చేస్తుంది కదా, నాని గ్యాంగ్ లీడర్ మూవీలో అనమాట. సో అది మ్యాటర్. నేను గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి అయితే ఒక పాట ప్లే చేస్తున్నాను, ఈ పాట అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, మళ్ళీ వివిధాలో కలుసుకుందాం మనం. ఈ రోజు లిరిసిస్ట్ స్పెషల్గా వేటూరి సుందరరామూర్తి గారు స్వరపరిచినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మీకోసం నేను ప్లే చేస్తాను, వింటూనే ఉండండి వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: టైప్ 2 ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దేశ భవిష్యత్తు కోసం ఉద్యోగులు నైపుణ్యాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రానున్న 20 ఏళ్లలో భారత్ అగ్రస్థానానికి ఎదగాలంటే యువత ఆకాంక్షలకు అనుగుణంగా పాలనా వ్యవస్థలు పనిచేయాలన్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా సాధన శృంఖల పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యత లభ్యతను మరింత మెరుగుపరిచి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్కు చెందిన ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట, ఒడిశా, హర్యానా, తమిళనాడు నార్త్ ఈస్ట్ వన్ సర్కిల్ పనితీరుపై సమీక్ష నిర్వహించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్దారులకు అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచే పింఛన్లను ఇంటి వద్ద పంపిణీ చేయనున్నట్లు పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్టంలో స్థానిక ఎన్నికలపై వస్తున్న వార్తలు నిరాధారమైనవని రాష్ట ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికలు 2 నెలలు ఆలస్యమవుతాయనే ప్రచారం నిజం కాదని పేర్కొంది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మీడియా సమావేశాల ద్వారానే వెల్లడిస్తామని తెలిపింది. నల్లమల సాగర్ తూర్పు ప్రధాన కాలువ ద్వారా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతంలో బత్తాయి తోటలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.0ను నిర్వహించినట్లు చెప్పారు. గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించి వాటిని అధిగమించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 4 hours 3 minutes 33 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రాంలోకి వచ్చేసాం. మరి లిరిసిస్ట్ స్పెషల్గా వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యజ్ఞానికి ఆలపించిన వేటూరి గీతం ఫ్రమ్ ద మూవీ అభిలాష. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

అల్లరి అల్లుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్రాల పిచ్చర వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం. లిరిసిస్ట్ స్పెషల్గా వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదా. మరి వినబోతున్న తర్వాతి పాట అనుబంధం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం.

గజదొంగ చిత్రానికి వేటూరి గారు అద్భుతంగా రాసినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. 4 hours 22 minutes 13 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి వేటూరి సుందరామూర్తి గారు అందించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు. వేటూరి కలం నుంచి చాలువారిన మరొక అందమైన పాట పల్నాటి సింహం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మరణ మృదంగం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం విన్నారు. 4 hours 31 minutes 57 seconds లో ఉంది వీబి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. వేటూరి గారి పాటలు వింటున్నాం కదా. వినబోతున్న తర్వాతి పాట నేటి సిద్ధార్థ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం లక్ష్మీకాంత్ ప్యారలాల్ సంగీతంలో.

రుస రుస వయసులతో ఎడతల దరువులతో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు. పొలం

0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

రాబోయే చందమామ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. మరి ఇప్పుడు మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ అప్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలే తీసుకోకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది గడ్డకట్టిన ఆహారాన్ని అభిరుచితో తీసుకుంటూ ఉంటారు, అయితే ఇది కొంతమందికి తప్పదు. నిల్వ చేసిన ఆహారాన్ని తినడం సులభం, కానీ ఇదే పలు సమస్యలకు దారి తీస్తుందనే విషయం అతి కొద్దిమందికే తెలుసు. మెరుగైన జీవన శైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి, పలు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే బిజీ లైఫ్ కారణంగా చాలామంది ప్రజలు ఇలాంటి వాటిని అనుసరించరు. చాలామంది బిజీ లైఫ్లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచిన లేదా గడ్డ కట్టిన చల్లటి పదార్థాలు శరీరానికి హానికరం అని మీకు తెలుసా? వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఆహారాన్ని కొంతకాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రాంలో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: గడ్డ కట్టిన ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గడ్డ కట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఫ్రోజన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65% పైగా ఉంది. అంతేకాదు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. దేర్ఫోర్ ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. బరువు పెరగడం. సాధారణ ఆహారాలతో పోలిస్తే గడ్డ కట్టిన ఆహారంలో 2 రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. డయాబెటీస్. ఫ్రోజన్ ఫుడ్స్ ఉపయోగించే పదార్థాలు రుచిగా ఉండేలా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం జీర్ణం కాకముందే ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది.

0: అంతేకాదు, దీనివల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన ఆహారపు అలవాట్లపైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలామంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉండాలని మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు వంటివి ఉండాలి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో జాగ్రత్తగా గమనిద్దామా ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.
0: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరణ చేస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జాంపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమాటోస్కుంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునక్కాయలు ఆకలిని పెంచుతాయి. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. కమలా ఫలాలు నిమోనియాకి చక్కని మందు. క్యారెట్స్ నరాల బలహీనత నుండి కాపాడతాయి. యాపిల్స్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. జింజర్ అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ని దరిచేరనివ్వవు. ద్రాక్షలో అధిక పాళ్లల్లో ఉండే బోరాన్ ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. అనాస పళ్లలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ గుండె, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని దరిచేరనివ్వవు. డియర్ ఫ్రెండ్స్, మన కుకింగ్లో, వంటల్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తిన్నవారు చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ మిల్లెట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్స్ తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎవరికైనా ఒక్కసారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బంది. కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమతుల్యం ఉండేలా అన్ని పదార్థాలను చేర్చుకోవాలి. ఏ ఆహార పదార్థం కూడా పూర్తిగా మంచిది కాదు, అదేవిధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం రోజు తినే డైట్ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. మిత ఆహార పదార్థాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుంది. ఎన్ని మంచి మాటలు విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వెన్నెల ప్రోగ్రాంలో. అందుకే రెగ్యులర్గా వింటూ ఉండండి.

0: ఆ వెన్నెలా ప్రోగ్రాం మీ చేతన్తో వచ్చే సెగ్మెంట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. లేపాక్షి.

లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అభిమానం చిత్రం నుండి పాటను వినిపించమని సింగనమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్ మరియు భారతి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. లేపాక్షి కార్యక్రమంలో ముందుగా

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

విన్న పాట రంగూన్ రౌడీ చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం జేవి రాఘవులు.

0: ఈ పాటను వినిపించమని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ మరియు యంగముని వీరందరి కోసం ఈ పాట విన్నాం.
1: నమ్మినా ఫలితముందిరా నానా.

0: విన్న పాట రైతు బిడ్డ చిత్రం కోసం జోషి గానం విన్నాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ హనుమంతరావు. ఈ పాటను వినిపించమని శ్రీ సత్యసాయి జిల్లా కొత్తకోట గ్రామం నుండి భాస్కర్ రెడ్డి, నారాయణ రెడ్డి మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట వినిపించాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: శ్రోతలు, లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాత ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్తీ నుండి భరత్లాల్, పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరందరూ ప్రేమజీవుల చిత్రం కోసం ఈ పాట వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

సమరసింహారెడ్డి చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వెన్నెలకంటి, సంగీతం మణిశర్మ. ఈ పాట వినిపించమని అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న మరియు రేణుకా చౌదరి. వీరందరి కోసం పాటు విన్నాం.

ఓసై రాములమ్మ చిత్రం కోసం వందే మాత్రం శ్రీనివాస్ స్వీయ సంగీత సారథ్యంలో స్వర్ణలతతో కలిసి పాడిన పాట విన్నారు. ఈ పాటకు సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాట వినిపించమని తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం సిద్దుల నాగారం నుండి దొడ్డ దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, దొడ్ల సత్తమ్మ, దుర్గయ్య, జగన్ స్వామి, రాజకోటి, మీనమ్మ, దొడ్ల దుర్గయ్య మరియు లాస్యమ్మ వీరందరి కోసం పాట పిలిచాం. కార్యక్రమంలో చివరిగా

వింటున్న పాట ఇద్దరు మిత్రులు, చిత్రం కోసం పి సుశీల గానం వింటున్నారు. ఈ పాటకు సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను వినిపించమని వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం నుండి లలితమ్మ, మురళీధర్ రెడ్డి, అపర్ణ, యమున, భాస్కర్ రెడ్డి, అనిత, శ్రీనివాసాచారి, అరుణ్, సుబ్బారెడ్డి, నేత్రావతి, హిమబిందు, మేఘ, మౌక్తిక.

0: శ్రోతలు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మీ హాస్యం మా గీతం ఫోన్ఇన్ ప్రత్యక్ష ప్రసారం. శ్రోతలు చేయవలసిన ఫోన్ నంబర్ 2255333 ఎస్టేట్ కోడ్ 08554. ఫోన్ నెంబర్ మరొకసారి 2255333 ఎస్టీడ్ కోడ్ 08554. శ్రోతలు ఎవరు లైన్లో ఉన్నారు వారిని పలకరించేద్దాం. హలో
1: హలో,
0: మీ హాస్య మా గీతానికి స్వాగతం అండి. ఎవరు ఎక్కడి నుండి? హలో, వినిపిస్తోందండి? హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు ఎక్కడి నుండి?
1: నా పేరు గురుమూర్తి సార్. యాడికి నుంచి ఫోన్ చేస్తున్నాను సార్.
0: యాడికి నుండి గురుమూర్తి గారు?
1: అవును
0: సార్. ఓకే ఓకే, చెప్పండి. జోక్ చెప్తారా?
1: చెప్తాను సార్.
0: సరే చెప్పండి
1: సార్. ఇంట్లో భర్త విపరీతంగా తాగుతున్నారు సార్.
0: ఓకే,
1: భార్య అడుగుతుంది సార్, ఎందుకు అంతగా తాగుతున్నారు అనుకుంది సార్. అంటే గంట సేపట్లో తెలుగు సీరియల్ వస్తాయి కదా, అందుకే చూసి తట్టుకోవాలని తాగుతున్నారు అంటారు.
0: చీరలు వస్తాయి. ఓకే ఓకే, సరే, అదొకటేనా? బాగుందండి, కొత్తగా ఉంది. సరే, ఇంకొకటి ఏమైనా జోక్ చెప్తారా?
1: ఇంకొకటి అంటే, ఒక అతను ఇంకోతను అడుగుతారు సార్ ఫ్రెండ్ని, మన పేరు చిరస్థాయిగా ఉండాలంటే ఉండేది ఎక్కడ రా అని అడుగుతారు సార్. అంటే సమాధుల పైన అంటారు సార్.
0: అంతే కదా, ఎప్పటికే ఉంటుంది అక్కడే. సరే, ఏం చేస్తుంటారు
1: సార్? నేను సచివాలయంలో పనిచేస్తాను సార్.
0: ఎక్కడన్నారు?
1: సచివాలయంలో
0: పనిచేస్తారు. సచివాలయంలో పనిచేస్తారా? ఓకే ఓకే, సంతోషం అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకే ఓకే అండి.

0: हेलो।
1: నమస్తే సాయి ప్రసాద్ సార్.
0: నా పేరు మధుసూదన్ రెడ్డి అండి, తాడిపత్రి ఉండండి.
1: తాడిపల్లి రమణాశ్రమం సార్. బాగున్నారు సార్?
0: బాగున్నాను సార్. సార్ చెప్పండి తొందరగా.
1: ఏం లేదు సార్, తాడిపత్రి మండలం శనిగలగూరులో ఒక అమ్మాయి చేయంత చేదబాయి చేరుకుంటుంటుంది సార్. అంతవరకు బాగానే ఉంది.
0: ఏం ఆ ప్రత్యేకంగా ఊరు చెప్పారు ఎందుకు అలాగా?
1: చెప్తా సార్.
0: ఓకే ఓకే.
1: కర్ణాటక నుంచి ఒక ఆయన వచ్చి, ఏమమ్మా ఇంక భూపాల స్వామి మనీగా వెళ్ళమ్మా వెళ్ళమ్మా అంటాడు. అంటే ఆమె చిన్నప్పుడు సార్ ఈమెకు తెలుగు రాదు, కన్నడ రాదు, ఆమె తెలుగు రాదు.
0: ఆయన ఆయన కన్నడలో మాట్లాడతారు.
1: అది సార్ భూపాల స్వామి మనయాగా శనిగలు భూపాల స్వామి మనయాగా వెళ్ళామంటే ఆమెకు అర్థం కాదు. మరి ఉంది ఏనమ్మా మాట్లాడమ్మా మాట్లాడమ్మా అంటారు.
0: ఎవరు
1: మాత్రం నేను మా ఇంటి నుంచి చేయంతా తీసుకొస్తుంటే మీరు మాట్లాడు మాట్లాడంటారు. ఇంకా తలకాయ తెలిసిందా అని ఏనమ్మా మాట్లాడా మాట్లాడమ్మా ఏ బుద్ధి లేదు మాట మాట నేను చేయను. నేను చేయని నుంచి కొత్త కొత్త సార్లు తీసుకొని ఇంట్లో నుంచి తెచ్చినా నువ్వు మాట్లాడంటావా? ఏమే రంగమ్మా వసే మాణిక్యం అంటే మీరే వారం మాట్లాడు మాట్లాడంటారు. మీరు ఏముంది ఏ ఊరు ఎక్కడో వచ్చి ఈమె సార్ మాట్లాడంటావా అంటే అంటే నేను శనిగూరు భూపాల్ సార్ ఇంట్లో నుంచి వచ్చి అమ్మా అమ్మ ఆయన మా బంధువు అమ్మా.

0: తెలుగురాదు
1: ఆయన తెలుగురాదు, మాట్లాడమ్మా అర్థమమ్మా.
0: ఓకే ఓకే,
1: కందములో మాట్లాడమంటే మాట్లాడమ్మా అని అర్థం. ఆయన మాట్లాడమంటే మాట్లాడమ్మా అని అంటున్నారు. అది అర్థం కాక మీరు ఆయన మీదకి లేచినారు స్వామి పొరపాటు అని. అప్పుడు భూపాల స్వామి వచ్చి స్వామి పదాం పని ఆయన ఇంట్లో తీసుకొని పోతారు సార్.
0: ఓకే ఓకే, సంతోషం అండి. ఇది జరిగిన విషయం లాగా అనిపిస్తోంది. ఓకే ఓకే, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు అండి. ఓకే, నమస్తే అండి.

0: సార్.
1: ఓకే ఓకే, సంతోషం అండి. ఇది జరిగిన విషయం లాగా అనిపిస్తోంది.
0: సార్,
1: ఓకే ఓకే
0: సార్.
1: సార్, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
0: నమస్తే సార్.
1: ఓకే, నమస్తే అండి. హలో,
0: నమస్తే సార్.
1: నమస్తే, ఎవరు, ఎక్కడ నుండి?
0: అనంతపూర్ ఆర్డిట్ ఆఫీస్ జబ్బార్ సార్.
1: ఆర్డిట్ ఆఫీస్ జబ్బార్ గారు, బాగున్నారా?
0: బాగున్నాను. మీరు అంతా బాగున్నారు సార్?
1: అందరూ బ్రహ్మాండంగా ఉన్నారండి, చెప్పండి.
0: స్టాప్ అంతా బాగున్నారు కదా సార్?
1: అందరూ బ్రహ్మాండంగా ఉన్నారండి, చెప్పండి. మీ జోక్ చెప్పండి.
0: సరే సార్, చెప్తా సార్. సార్, ఒక టీచరు స్టూడెంట్ సార్. రే బాబుజాన్ వెంకటేశ్వర స్వామి అంటే ఎవరో చెప్పరా లేచి అంటున్నా. అప్పుడు స్టూడెంట్ అనుకో, సరే మేడం చెప్తాను అని చెప్పి, వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ మేడం,
1: సుమన్
0: అన్నమయ్య సినిమాలో ఆయన చూసినాను మేడం సినిమా. నేను దాంట్లో సుమన్ మేడం వెంకటేశ్వర స్వామి
1: అంటారు. చాలా మందికి అంతే కదా, వెంకటేశ్వర స్వామి అంటే సుమన్, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అన్నట్టుగా అనిపిస్తుంది.
0: సుమనే.
1: సరే సరే, సంతోషం అండి.
0: సన్నది ఒకటి చెప్తా.
1: చిన్నది చెప్తారా, చెప్పండి.
0: భార్య భర్తలు ట్రైన్ లో పోతా అంటారు సార్.
1: ఓకే,
0: భార్య భర్త ఇద్దరు పిల్లలు పోతామంటే పైన ఫ్యాన్లు ఉంటాయి కదా సార్, ఫ్యాన్ ఆన్ చేస్తే ఫ్యాన్లు ఆన్ కాలేదు సార్. అప్పుడు విశనకాయలు అమ్ముకుంటే ఒక అబ్బాయి వస్తాడు సార్. వస్తే ఏమంటే, ఒక విశనకాయలు తీసుకొని అని భర్తకు చెప్తున్నాను. సరే అని ఒక విశనకాయలు తీసుకొని ఆమె ఆయన ఆ పిల్లలు వండుకొని అవతల బోగిలోకి వెళ్ళిపోతాడు సార్. వెళ్ళిపోతాను, ఈమె విశనకాయలు తీసుకొని ఊపుకోవాలి కదా సార్, ఇట్లా అని ఇట్లా అని మూడోసారి ఇట్లా అంటే అని విరిగిపోతాడు సార్. అది పోతానే అయ్యో ఏమంటే, ఇప్పుడు కొన్నామా అప్పుడు ఇది ఏంటంటే, మళ్ళా ఉంది ఆ బాబు వస్తాడు అడుగుదాంలే అని. మళ్ళా తిరుక్కొని అబ్బాయి వస్తాడు, వస్తానట్లే, ఏమా ఇప్పుడే కదా తీసుకుని బాబు అప్పుడే విరిగిపోయిందంటే, మా నువ్వు ఎట్లా ఊపుకున్నావమ్మా అంటే, ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా రెండు సార్లు అన్నాను అప్పుడే విరిగిపోయిందంటే, అట్లా కాదమ్మా తిక్క పట్టింది అట్లా కాదు, విశనకాయ ముందర పెట్టుకొని తలకాయ ఊపితే ఎన్ని రోజులైనా ఉంటుంది అని.
1: సరే సరే సరే, బాగుందండి, ఖర్చులేని పని యాక్చువల్గా అంటే. సరే
0: సరే,
1: యాడికి పోదు, ఇంకా అసలుగా ఇంకేమి ఇబ్బంది ఉండదు, ఎన్ని ఏళ్ళు అయినా అట్లానే ఉంటుంది. సరే సరే, సంతోషం అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి. ఓకే,
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
1: మరొక లైన్లో ఉన్నారు, వారిని కూడా పలకరిద్దాం. హలో, మీ హాస్యం మా గీతానికి స్వాగతం అండి. ఎవరు, ఎక్కడ నుండి?
2: హలో సార్, నమస్తే సార్.
1: నమస్తే అండి, ఎవరు, ఎక్కడ నుండి?
2: రుద్రంపేట నారాయణ సార్. బాగున్నారు సార్?
1: అందరు బ్రహ్మాండం. నారాయణ స్వామి గారు బాగున్నారా?
2: బాగున్నాం సార్.
1: ఏం చేస్తుంటారు నారాయణ స్వామి గారు?
2: అది వెజిటబుల్ బిజినెస్ సార్.
1: బిజినెస్ ఇంత ముందు ఒకసారి చేసినట్టున్నారు కదా? ఓకేలేండి, చెప్పండి జోక్ చెప్పండి.
2: తల్లిను కొడుకు తండ్రి ఐస్ క్రీమ్ పోయింటారు సార్.
1: ఐస్ క్రీమ్ పార్లర్ కి పోయింటారు.
2: ఐస్ క్రీమ్ పార్లర్ పోయింటారు. కొడుకు తినేది కూడా ఐస్ క్రీమ్ కింద పడుతుంది. అది తీసుకోపోతాడు కొడుకు, తీసుకోపోతే అరే తీసుకోవద్దురా అంటాడు, వదిలే కింద పడింది అడివి తీసుకోవద్దురా అంటాడు. సరే లేని వదిలేసి పోయినాక కొంత దూరం పోయినాక పాలమ్మ కింద పడుతుంది,
1: తీసుకోవద్దులే అంటాడు.
2: పాలమ్మ కింద పడుతుంది అంటే వాళ్ళ ఆయన ఉండి లేపుతానంట, కాదు నేను కింద పడింది వల్ల లేపబోదు కదా అని కొడుకు అంటాడు సార్.
1: అంతే కదా, ఆ పిల్లల లాజిక్ అయితే కరెక్టేను.
2: నువ్వు నాకు అక్కడ చెప్పిన వాడు నేను చెప్పినా అని వాడు చెప్పినాడు సార్.
1: సరే సరే, బాగుందండి, అంతేనా? ఇంకొక జోక్. ఓకే, సంతోషం అండి. ఓకే, హలో,
3: నమస్తే సార్.
1: నమస్తే సార్, ఎవరు, ఎక్కడ నుండి?
3: హలో
1: హలో, చెప్పండి సార్, ఎక్కడ, ఎవరు, ఎక్కడ నుండి?
3: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా పండులు మండలం కోరవాని పల్లి సార్.
1: మీకు ఈ లైన్ ఎలా దొరుకుతుందో మాకు కూడా అంతు పట్టట్లేదండి.
3: ఎట్లా
1: మీకు ఈ లైన్ ఎలా దొరుకుతుందో చాలా మంది నాతో
3: సహా
1: అందరికి ఒక క్వశ్చన్ మార్కేను సార్, చెప్పండి.
3: లైన్ ఎలా దొరుకుతుందంటే ప్రయత్నం చేసి దొరుకుతుంది.
1: అంతేనంటారా? ప్రయత్నం లోపం మీది ఎక్కువ ఉంది, మా తక్కువ ఉందనే
3: ప్రయత్నం లోపల లోపం ఉండకూడదు.
1: లేదు, చాలా మంది ఇదే

0: చాలా మంది డౌట్ వస్తూ ఉంటుంది అన్నమాట ఆ తాడిపత్రి స్వామి
1: డౌట్
0: గారికి మీకి.
1: రాదు, ప్రయత్నం లోపం ఉంటే లైన్ దొరకదు, ప్రయత్నం లోపం ఉంటే లైన్ దొరుకుతుంది.
0: సరే సరే చెప్పండి, జోక్ చెప్పండి.
1: వర్మ శర్మ, హలో
0: చెప్పండి.
1: వర్మ శర్మ 7వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష రాసి హాల్ నుండి బయటకు వచ్చారు.
0: 7వ తరగతి ఎగ్జామ్ రాసి హాల్ నుంచి బయటకు వచ్చారు.
1: ఇంగ్లీష్ పరీక్ష రాసి హాల్ నుండి బయటకు వచ్చారు. పరీక్ష ఎలా రాసా అడిగాడు శర్మ.
0: ఎలా రాసావని? ఓకే.
1: ఏం రాయలేదు, తెల్ల పేపర్ ఇచ్చేస్తా అన్నాడు వర్మ. అయ్యో నేను కూడా తెల్ల పేపర్ ఇచ్చా, మరి మన ఇద్దరు కాపీలు కొట్టామనుకుంటామేమో అమాయకంగా అన్నాడు శర్మ.
0: అంతే, ఇదే ఇంకొక లాగ్ కూడా చెప్పచ్చు ఏమో. ఇంగ్లీష్ వాళ్ళు తెల్లగా ఉంటారు కదా, అందుకని తెల్ల పేపర్ పెట్టొచ్చాను అని చెప్పారు. అంతే కదా, తెల్ల పేపర్ పెట్టిన అంటే ఇద్దరు కాపీ కొట్టేట్లే. ఓకేనండి, బాగుందండి, సంతోషం అండి కాల్ చేసినందుకు. శ్రోతలు మీ హాస్యం మా కీర్తన్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. ఎవరో లైన్లో ఉన్నారు, వారిని పలకరించి తర్వాత ఒక మంచి గీతం వేద్దాం. హలో.
2: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ హాస్యం మా గీతానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుండి?
2: స్వాగతం, బుకరాయ సముద్ర మండలం దండవారిపల్లి, పూజారి రామకృష్ణ గారు.
0: పూజారి, మీ లెటర్ రాస్తుంటారు కదా?
2: అవును సార్.
0: దండవారిపల్లి నుండి. ఓ చెప్పండి.
2: బాగున్నారు సార్?
0: చాలా అద్భుతంగా ఉన్నామండి, చెప్పండి.
2: ఒక ఇంగ్లీష్ ఆయన నిలబడుకుంటాడు సార్, పోయి రిక్షాదొక్క వాడు గోసి కట్టుకుని రిక్షా దొక్కటాడు. అప్పుడు గోసులే కదా.
0: అవును.
2: రిక్షా దొక్కుతా అంటే మై కమ్ అంటే వచ్చినాడు. ఎవరు గో అంటే వస్తా, గో అంటే ఏం మేడం అని ఏదో వాళ్ళని అడిగితే పోల ముందు పోలంట నువ్వు అని. సర్కిల్ లేదంటే వాళ్ళు ఏం చెప్పలే, నువ్వు పోతాడు ఆయనకు తెలుగు రాదు కదా, ఆయన ఎక్కడ స్టాప్ అంటే అక్కడ నిలబెట్టాడని చెప్తారు.
0: అవును.
2: వీడు పోతా పోతా తగ్గులు మిట్టలు గుంటల్లో రాళ్ళు ఉంటాయి కదా, వీడేం చేసినా మామూలు స్పీడ్ తో తొక్కుంటే పోతాడు. తొక్కుంటే పోతాడు ఏమహా గోసులో గోసులో గోసులో గోసులో అని.
0: ఓకే,
2: అంటే నా గోసులు ఏమన్నా వాడు గోసి
0: గోసులో
2: గోసులు అంటే నా గోసులు ఏముంది మేడం, అది మళ్ళీ కమ్ కమ్ ఉంది, కమ్ కమ్లే.
0: నాకు తెలిసి ఆ కాలంలో రిక్షా లేవనుకుంటా, అంత గుర్రాల పైన ఉండేది అంటే ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో అయితే నాకు తెలిసినంత వరకు.
2: అంటే ఇంగ్లీష్ కాలం కదా సార్, మామూలుగా ఎవరు మన అనంతపురం.
0: ఓకే, అటే ఆ సమయమా. ఓకే ఓకే ఓకే, సంతోషం అండి. చెప్పండి.
2: విశ్వనగర్లు కొన్ని వేల సార్లు చెప్పబడినారు అందరూ.
0: అవును, చాలా రిపీట్ అవుతున్నాయి చాలా మందివి.
2: రిపీట్ కాకూడదు సార్, వేరే జోకు మాట్లాడాలి.
0: అవును అవును అవును. ఇప్పుడు వారికి
2: అనుకోండి,
0: లేదు పర్లేదు పర్లేదు, ఇప్పుడు చెప్పిన వాళ్ళే చెప్తుంటారు, ఇంకొకసారి మనం ఆస్వాదించాల్సిందే తప్పదు. చెప్పిన వాళ్ళే ఇంకొకటి చెప్తే బాగుంటుంది, లేదా ఇంకొకరు అవకాశం ఇస్తే కూడా బాగుంటుంది.
2: అది వినే వాళ్ళకు మాకు
0: బాగుంటుంది. అవునండి, సంతోషం అండి, మంచి జోక్ చెప్పారు. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

0: ఎవరు లైన్లో ఉన్నారు వారిని కూడా పలకరించి వాళ్ళు చెప్పే జోక్ని విందాం, ఆస్వాదిద్దాం. హలో.
1: హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అమ్మా, మీ హాస్యం మా గీతానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుండి?
1: నేను అనంతపూర్ రెవెన్యూ కాలనీ నుండి కాల్ చేస్తున్నా సార్. నా పేరు శైలజ సార్.
0: శైలజ గారు ఏం చేస్తుంటారు?
1: నేను టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ చేస్తుంటా సార్.
0: ఏ డిపార్ట్మెంట్ అమ్మా?
1: డిఐపిఆర్ఓ ఆఫీస్ సార్.
0: డిఐపిఆర్ఓ అంటే ఏమ్మా? ఏ డిపార్ట్మెంట్? అది ఏ దానికి సంబంధించి?
1: జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ.
0: ఓకే, సంతోషం అండి, స్వాగతం మీకు. చెప్పండి, జోక్ చెప్పండి
1: సార్. టీచర్ స్టూడెంట్స్ మధ్య సంభాషణ సార్. టీచర్ అడుగుతుంది, తల్లిపాలు ఎందుకమ్మా శ్రేష్టమైనవి అని అడుగుతుంది సార్. స్టూడెంట్ చెప్తుంది, మేడం తల్లిపాలల్లో నీళ్లు కలపరు కాబట్టి శ్రేష్టమైనవి మేడం అని చెప్తుంది.
0: కలిపి ఉండాలి.
1: టీచర్ చెప్తుంది, తల్లిపాలల్లో నీళ్లు కలపడి కాదమ్మా, తల్లిపాలల్లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తల్లిపాలు శ్రేష్టమైనవి అని చెప్తుంది సార్. పక్కన ఇంకొక స్టూడెంట్ అమ్మాయి తుమ్మినప్పుడంతా అచ్చి మీనా అంటూ మీనా అని తలుచుకుంటూ తుమ్ముతాడు సార్. టీచర్ ఎవరు తుమ్మినప్పుడంతా మీనా తలుచుకుంటున్నారు అని అడుగుతుంది సార్. మేడం మన ఇంట్లో మా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా తుమ్మినప్పుడు అచ్చి చిరంజీవి అచ్చి చిరంజీవి అంటుంటారు కదా, అందుకు నేను మీనా తలుచుకుంటున్నాను మేడం. చిరంజీవి కాదమ్మా, అప్పుడు టీచర్ చెప్తుంది చిరంజీవి కాదమ్మా, చిరంజీవ అంటే చిరుకాలం వర్ధిల్లు అని అర్థం.
0: దీన్ని కూడా చిరంజీవి బాలకృష్ణ కూడా అనేవాళ్ళు చాలా మంది. ఓకే, సంతోషం అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే సార్,
0: ఓకే అమ్మా. హలో,
2: నేను రామచంద్రరావు అండి, అనంతపురం అండి.
0: రామచంద్రరావు అనంతపురం నుండి.
2: గాజీపేట ఒక మీ ఎఫ్ఎం లోనే ఒక జోక్ ఉంది.
0: ఎఫ్ఎం లోనే జోక్ ఉందా?
2: కోటిమఠం ఫైనాన్స్, కోటిమఠం ఫైనాన్స్,
0: కోటిమఠం ఫైనాన్స్. ఓకే, స్పాట్ వస్తూ ఉంటుంది.
2: కోటిమఠం ఫైనాన్స్.
0: సరే సరే, చెప్పండి జోక్ చెప్పండి.
2: కాబట్టి వాళ్ళకు కనీసం నంబర్ ఇవ్వమని చెప్పండి.
0: ఏం నంబర్ వారికా? ఓకే,
2: జోక్.
0: ఓకే చెప్పండి.
2: మేము పనిచేసేటప్పుడు భాష అని ఉన్నవాడు మౌనం, ఆయన ఎప్పుడు మౌనంగా ఉంటాడని, మౌనమైన ఏ భాష అమీర్ భాష అని.
0: ఓకే ఓకే, ఆయన పేరు మౌనంగా ఉంటాడని చెప్పి పేరు భాష మౌనమైన ఈ భాష
2: అమీర్ భాష.
0: అమీర్ భాష
2: ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్తే.
0: సార్ ఏం చేస్తుంటారండి?
2: నేను సన్న రామచంద్రరావు అని, నాకు అన్నమాచార్య కీర్తనలు తెలుసు అండి.
0: అన్నమాచార్య కీర్తన అవును.
2: నాకు నా ఇంటి పేరు సంధ్యావందనం అని.
0: ఓకే, సంధ్యావందనం. ఓకే, అన్నమాచార్య
2: రామచంద్రరావు.
0: ఓకే ఓకే అండి. ఓకే సార్, సంతోషం అండి.
2: మీ పేరండి?
0: నా పేరు మధుసూదన్ రెడ్డి.
2: సంతోషం అండి, మాకు రెడ్లు చాలా కావసం.

0: అన్నారు డిపార్ట్మెంట్లో. రెడ్డి అంటే మాకు చాలా అభిమానం. కులం అని కాదు, ఊరికే చెప్తుంది.
1: లేదు పర్లేదు పర్లేదండి.
0: ఓకే మా చాలా
1: సరే. అవునండి అవునండి. సరే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఆ పాటనా? ఓకే, సంతోషం వేస్తాలేండి. నీ పాట విని కూడా ఒకసారి వర్షం వస్తే కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, సంతోషం అండి. హలో, హలో, హలో,
2: హలో,
1: హలో, ఎవరు, ఎక్కడ నుండి అండి?
2: సార్ నమస్తే సార్.
1: నమస్తే అమ్మ, నార్పల్ నుండే.
2: అవును సార్. ఎలా కలుగుతున్నారు సార్ మీరు?
1: మీ గొంతు వింటేనే గుర్తుపట్టేయచ్చు కాసేపు.
2: అవునా సార్?
1: చెప్పమ్మా.
2: సార్ నార్పల్ నుంచి సార్ నేను భాగ్యమ్మని మాట్లాడుతున్నా, ఉద్యోగం చెప్తాను.
1: ఓకే.
2: జనాభా లెక్కలు రాసుకునే అతను ఒక ఇంటికి వస్తాడు సార్. అక్కడ ఒక ఆమెను అడుగుతాడు, మీకు పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా అంటాడు. అంటే నాకు 8 సంవత్సరాలు అయింది సార్ అంటాడు. అంటుంది ఈ పిల్లానికి, పిల్లోడు ఉన్నారు కదా నీకు, ఆ పిల్లోనికి ఎంత వయసు అమ్మా అంటాడు. పిల్లోనికి 8 నెలలండి అంటుంది. అంటే మీ ఆయన చనిపోయి 8 సంవత్సరాలు అయితే 8 నెలల బాబు ఎట్లమ్మా అంటే, నా భర్త కదండి చనిపోయింది, నేను ఉన్నాను కదండి అంటుంది. అంటుంది
1: సరే సరే, ఇది ఎక్కడ
2: అంటాడు.
1: భాగ్యమ్మ గారు మంచి జోక్ చెప్పారు.
2: సంభాషణ భలే ఉంటుంది సార్.
1: చావిడ బాగుంటుంది.
2: అవును సార్, నేను 7:30కే ఇంకా రేడియో దగ్గరకు వచ్చేస్తాను సార్, పొద్దున్నే ఇంకా.
1: ఓకే, ఇంకా ఏంటంటే ఎటువంటి కంటెంట్లు కావాలో చెప్పినా కూడా దాన్ని ఇంకాస్త అభివృద్ధి చేసి మీకు అందజేస్తామండి.
2: అవును సార్.
1: ఓకే ఓకే, సంతోషం అండి.
2: మీరు సంభాషణ బాగుంటుంది సార్.
1: అవునండి. ఓకే, సంతోషం అండి మరి.
2: థ్యాంక్ యూ సార్.
1: ఓకే అమ్మా, ఓకే అమ్మా. హలో,
3: నమస్కారం సార్.
1: నమస్తే అండి, ఎవరు, ఎక్కడ నుండి?
3: కప్పాడు మండలం బొమ్మేపర్తి నుండి ఇరుస్వామి రెడ్డి సార్.
1: బొమ్మేపర్తి నుండి ఇరుస్వామి రెడ్డి. ఇరుస్వామి రెడ్డి గారు బాగున్నారా?
3: బాగున్నాం సార్, మీరు బాగున్నారు కదా సార్.
1: ఏం చేస్తుంటారు?
3: వ్యవసాయం సార్.
1: వ్యవసాయం ఏం వేశారు?
3: వరి నాటినాము.
1: నీళ్ళు సరిపోతాయి సార్?
3: నీళ్ళు ఉన్నాయి సార్ మాకు.
1: నీళ్ళు ఉన్నాయా? ఓకే ఓకే, సంతోషం, వెరీ గుడ్. అయితే బియ్యం ధరలు బాగా ఉంటాయి సార్, మీకు ఈసారి మంచి లాభాలే రావచ్చు. ఓకే, జోక్ చెప్పండి.
3: సార్ తండ్రి, కొడుకు, మనముడు ఉంటారు సార్.
1: మూడు తరాల వాళ్ళు ఉన్నారు అయితే.
3: అంటే వాళ్ళ ఆయనకు తన కొడుకు ఏం చేశారు, వాళ్ళకి పళ్ళె ప్లేటు గ్లాసు చెంబు పక్కన పెట్టి అన్నం పెడతా అంటాడు సార్. పెడతా అంటే వాళ్ళ ఆయన చనిపోతాడు. చనిపోతానే మనవడు ఏం చేసినా చెంబు గ్లాసు పక్కకి ఎత్తి పెట్టినాడు సార్, సపరేట్ గా మనముడు. వాళ్ళ ఆయన దాని బయటికి పారే వాళ్ళ ఉద్దేశంతో ఎటుకుతా ఉంటాడు, ఎక్కడ పోయినా ఎక్కడ పెట్టినది ఏం కథ అని అడుగుతాడు. ఏదో పళ్ళెము చెంబు గ్లాసు విని ఎక్కడ వేసినది పెట్టి నాన్న నీకు కావాలి కదా వచ్చే మళ్ళీ ఎందుకని ఎత్తిపెట్టినాడు నాన్న అంటాడు.
1: నెక్స్ట్ నీకు అవసరం అవుతుంది కదా,
3: నీకు అవసరం అవుతుంది కదా మళ్ళీ ఎందుకు కొనాలని ఎత్తిపెట్టినాడు నాన్న దాని అన్నాడు. అప్పుడు అతను కళ్ళు తిరిగి
1: నిజమే కదా, ఆయన వాళ్ళ నాన్న చేశాడు, ఈయన వాళ్ళ నాన్న చేస్తాడు, అంతే కదా. కరెక్ట్ అండి, దీంట్లో జోక్ కాదు కానీ మంచి సందేశం ఉంది దీంట్లో, పెద్దవాళ్ళు ఎట్లా. నిజమే నిజమేనండి. సరే ఓకేనండి, సంతోషం, మంచి జోక్ చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. హలో, హలో, హలో అండి, మీ వాయిస్ ఏదో వినిపించట్లేదు. హలో,
4: నమస్తే సార్.
1: నమస్తే అండి, ఎవరు, ఎక్కడ నుండి?
4: సార్ నమస్తే సార్, బళ్ళారి నుంచి మతిలీ శ్రీనివాసులు.
1: బాగున్నా సార్. బాగున్నా బాగున్నా అండి, చెప్పండి.
4: జోక్ చెప్తాను సార్.
1: చెప్పండి.
4: రాత్రి సుబ్బారావు బాగా తాగేసి ఇంటికి వస్తాడు అన్నమాట. వస్తే పెళ్ళాం చెప్తుందని చెప్పి ల్యాప్టాప్ తీసి పని చేయడం ప్రారంభిస్తాడు. ఇంతలో భార్య వచ్చి ఏంటి బాగా తాగేసి వచ్చారా అని అడుగుతుంది. లేదే

0: నేను తాగలేదు అంటాడు. తచ్చినవాడా, తాగబోతే తచ్చినవాడా, మరి ఎందుకు సూట్ కేస్ తీసి టచ్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. మనోడు ల్యాప్టాప్ బోధులు సూట్ కేస్ పక్కన ఉంటే సూట్ కేస్ ఓపెన్
1: చేస్తాం. ఓకే ఓకే, బాగుందండి. చిన్నగా ఉన్నా కూడా చాలా బాగుంది.
0: ఇక్కడ చెప్పండి సార్.
1: చెప్పండి.
0: శాంత శ్యామల అని పక్క పక్కలో ఉంటారు.
1: ఓకే.
0: శాంత అడుగుతుంది అనమాట, ఏంటి శ్యామల మీ ఆయన పట్టుకుని అలా చితక బాధేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు శ్యామల అంటుంది, చూడు శాంతక్క, పొద్దున ఆయనకి ఫోన్ చేస్తే ఒక అమ్మాయి మీరు డైల్ చేస్తున్న వారు ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారు అని చెప్తున్నారు.
1: ఓకే అండి, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. అవును అవును అవును. పాపం. సరే సరే, ఓకే. అవునండి
0: అవునండి,
1: అవును అవును అవును అవును.
0: బెంగళూరులో ఉన్నాను సార్. ప్రస్తుతం నిన్న వర్షం బాగా వచ్చింది.
1: ఇక్కడ బెంగళూరులోనా?
0: అవును సార్, ఒకటిన్నర నుంచి మార్నింగ్ 7 వరకు వచ్చింది.
1: మా అనంతపురం వర్షాలన్నీ బెంగళూరులో పడుతున్నాయి. అక్కడ పడుతున్న ఆనందపడాలో ఇక్కడ పడట్లేదు, భారత పడాలో తెలియట్లేదు. మీరు వస్తే మీతో పాటు రావచ్చేమో. ఓకే, సంతోషం అండి, మీతో మాట్లాడినందుకు సంతోషం. ఓకే అండి, ఇప్పుడు ఒక గీతం విందాం.

శ్రోతలు ఇంతవరకు మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఫోన్ చేసిన ప్రతి శ్రోతకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత గానం విన్నారు. సాహిత్యం కె బాలకృష్ణారెడ్డి, సంగీతం కలగ కృష్ణమోహన్. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఒక బావి ప్రపంచాన్ని మార్చింది. బయటకు వచ్చింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో 11,085 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛథాన్ పేరిట విజయవాడలో 2వ తేదీన మారథాన్ నిర్వహిస్తున్నామని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. ఇక వార్తల వివరాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే అంశంపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అందులో భాగంగానే గోకులం షెడ్లు, మ్యాజిక్ డ్రైన్లు, రహదారులను నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కాకొల్లువారిపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. 11,085 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది పనుల ప్రారంభానికి సూచికగా పల్లె పండుగ 3.0 శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పల్లె పండుగ 3.0లో 15,500 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రహదారులు నిర్మిస్తామని చెప్పారు. ఈ రహదారుల ఏర్పాటుతో రాకపోకలు సాఫీగా సాగుతాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: పల్లె పండుగ 3లో 15,500 కిలోమీటర్ల బీటీ సీసీ రోడ్లు వేస్తున్నాం. 2,700 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేస్తున్నాం. ప్రతి ఇంటి ముందర సీసీ రోడ్డు కనపడొస్తుంది. వీటితో రాకపోకలు సాఫీగా సాగుతాయి. పిల్లలు స్కూలుకు పోవాలన్నా, మీరు పండించిన పంటలు మార్కెట్కు పోవాలన్నా, మీరు వ్యవసాయ పనులకి పొలానికి పోవాలన్నా సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం వస్తుంది.
1: అదేవిధంగా సభావేదిక నుంచి పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయరు కాలువ పనులకు 52 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్ 1 నిర్మాణానికి అవసరమైన 85 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. కనిగిరి మండలంలోని 189 ఫ్లోరైడ్ గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పిస్తామని, అందుకోసం 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. రహదారులు, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశుభ్రత, మౌలిక వసతులతో పాటు పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం చుట్టామని ఆయన స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా 11,085 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గత 2 పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా 9,000 కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరిగాయని, ఈ 3వ విడతలో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామీణ అభివృద్ది సాధ్యమవుతుందని, అభివృద్ది పనుల నాణ్యతపై ప్రజల పర్యవేక్షణ అవసరమని చెప్పారు. ఈ 2.5 ఏళ్లలో పల్లె పండుగ, జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార వంటి అనేక సంస్కరణలు చేపట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
3: ఈ 2 ఏళ్లలో పల్లె పండుగ, జల్ జీవన్ మిషన్, అమర్జీవి జలధార, 15వ ఆర్థిక సంఘం, 10,000కు పైగా పదోన్నతులు, డిడిఓ కార్యాలయాలు, ఎన్నో సంస్కరణలతో ఒకవైపు గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూనే మరోవైపు పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేశారు. ఒకప్పుడు పంచాయతీలు శుభ్రం చేద్దామంటే బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి నుంచి ఇప్పుడు తమ గ్రామానికి అవసరమైన పనులను తామే నిర్ణయించుకుని గ్రామాభివృద్ధికి తామే ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీరాజ్ వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకొచ్చాం.
1: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛ దివస్లో భాగంగా విజయవాడ అమరావతి ప్రాంతంలో స్వచ్ఛథాన్ మారథాన్ నిర్వహిస్తున్నట్టు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈరోజు

స్వచ్ఛథాన్ వివరాలను వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పరిశుభ్రత పారిశుద్ధ్యంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా గత ఏడాది ప్రారంభించిన స్వచ్ఛథాన్ రన్ తొలి ఎడిషన్ విజయవంతమైందని చెప్పారు. పరిశుభ్రత పారిశుద్ధ్యం ఆరోగ్యం అనే ప్రధాన ఇతివృత్తాలతో ఈ ఏడాది రెండవ ఎడిషన్ను నిర్వహిస్తున్నామని, దీనిలో సుమారు 10,000 మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని తెలిపారు. 5K, 10K, 21K హాఫ్ మారథాన్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు మొత్తం 10 లక్షల రూపాయల నగదు బహుమతులు అందించనున్నట్టు చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన ఉదయం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి స్వచ్ఛథాన్ మారథాన్ ప్రారంభమవుతుందని పట్టాభిరామ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సామాజిక మధ్యలో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ నేరాలు, మానసిక వేధింపులపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేయటం మంచిది కాదన్నారు. ఒకప్పుడు ఆకతాయిలు నేరుగా వెంబడించి వేధించేవారని, కానీ ప్రస్తుతం సాంకేతికత వినియోగం పెరగడంతో ఫోన్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ సైబర్ స్టాకింగ్ ఘటనలు ఎక్కువవుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా వస్తు సేవల పన్ను, జీఎస్టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో పన్నుల వ్యవస్థలో

0: లక్ష్యంతో జీఎస్టీని 2017 జూలై 1న అమల్లోకి తీసుకువచ్చారు. జీఎస్టీ అమలుకు ముందు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వివిధ రకాల పరోక్ష పన్నులను విధించేవి. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, రాష్ట్రాల వ్యాట్, ఎంట్రీ ట్యాక్స్ వంటి పన్నులు వేర్వేరుగా ఉండేవి. దీనివల్ల వ్యాపారులు, వినియోగదారులకు పన్నుల వ్యవస్థ సంక్లిష్టంగా ఉండేది. జీఎస్టీ ద్వారా ఈ పన్నులన్నీ ఒకే వ్యవస్థలోకి వచ్చాయి. జీఎస్టీ రాకతో దేశవ్యాప్తంగా వస్తు సేవల రవాణా, వ్యాపార లావాదేవీలలో పన్ను విధానం మరింత ఏకరీతిగా మారింది. పన్నుపై పన్ను విధించే విధానాన్ని తగ్గించటం జీఎస్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం ద్వారా వ్యాపారులు ఇప్పటికే చెల్లించిన పన్నును తదుపరి దశలో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. జీఎస్టీ వల్ల పన్నుల వ్యవస్థలో డిజిటలైజేషన్, పారదర్శకత పెరగడంతో వ్యాపార కార్యకలాపాలు కూడా వేగవంతమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: హమారే జో ఐసే సెక్టర్ హై జిస్మే సబ్సే జ్యాదా లేబర్ లగ్తీ హై ఉన్కో జీఎస్టీ కి కమ్ దరో సే బహుత్ బడా సహారా మిల్నే వాలా హై. టెక్స్టైల్ హో, హ్యాండీక్రాఫ్ట్ హో, లేదర్ హో, ఇస్మే కామ్ కర్నే వాలే సాథీ, ఇస్ బిజినెస్ సే జుడే సాథియో కో బడీ మదద్ మిలీ హై. ఇస్కే సాథ్ సాథ్ కపడో ఔర్ జూతో కీ కీమతో మే భీ బహుత్ కమీ ఆనే వాలీ హై. హమారే స్టార్టప్స్, ఎంఎస్ఎంఈ, ఛోటే వ్యాపారీ, కారోబారియో కే లియే సాథ్ హీ కుచ్ ప్రక్రియాఓ కో భీ సరల్ కియా గయా హై. ఇస్సే ఉన్కీ సహూలియత్ ఔర్ బడేగీ.
0: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒంగోలులో పర్యటించారు. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించినట్టు వైఎస్సార్ కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. తాగు, సాగునీరు, పశువుల సంరక్షణతో పాటు వైద్య సేవలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినట్టు చెప్పారు. జిల్లాలోని 40 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించే అంశాన్ని ముఖ్యమంత్రి ఇటీవల కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారని ఆమె తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ ప్రాంతాల్లో 11,085 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో

0: లపై మార్ఫింగ్ వీడియోలు అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇద్దరితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 వ్యవసాయదారుల కార్యక్రమం కిసాన్ వాణి, 7:45 వికసిత్ భారత్, 8:00 దార్శనిక భారత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:15 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం అభిలాష. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 శ్రీ ఎం నారాయణస్వామి బృందం వారు పాడిన జానపద గేయాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:16 స్పాట్ రైడ్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 10:00 జపాన్లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ ఈరోజు ముఖ్యాంశాలు వింటారు. 8:10 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు.

ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపు మా ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజనిలో కృష్ణతీర నృసింహ గీతాలు వింటారు. 6:30 శ్రీ ఎంకే కృష్ణారావు వినిపించిన వినదగుమాట. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో జామసాగు వివరాల గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందించే వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ కార్యక్రమంలో హెల్మెట్ వాడండి గురించి శ్రీ జి నాగేశ్వరరెడ్డి మరియు శ్రీ ముల్లగిరి హరిగార్ల సంభాషణ వింటారు. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో పూర్వ కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్ల గురించి ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీ నరసయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి సాయిప్రసాద్. 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ రచన యు విజయభాస్కర్రావు. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 ఒకే సినీ సంగీత దర్శకుడు దర్శకత్వం వహించిన సినిమా గీతాల నుండి పాటలు వింటారు. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం. 10:14 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 5:30 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు. 6:00 లలిత గీతం. 6:05

ఆంగ్లంలో వార్త ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:30 చిత్రగీతాల కార్యక్రమం చిత్రసీమ, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి వి రాజేశ్వరి మరియు శ్రీ వి దేముడు బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్, ఈ కార్యక్రమం మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్, ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:15 ఆపాత మధుర గీతాల కార్యక్రమం రసధ్వని. 8:30 ఆంగ్లంలో తెలుగులో జాతీయ వార్తలు, 8:40 కదిరి నరసింహుడు రూపకం సమర్పణ శ్రీ ముల్లగిరి హరి, వ్యాఖ్యానం శ్రీ ఎం మధుసూదన కృష్ణ. 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:10 స్పాట్లైట్, 9:30 నాటిక. రేపు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ ముఖ్యాంశాలు వింటారు. 10:20 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా

0: ఒకటే సరదా,
1: వయసే వరదా,
0: కలలే కనక కథలే వినక మర్యాదా.
1: చెరుకు చలికి అడక అడిగినది తనకు దింది తనకు దిం కొత్తగుంది ప్రేమ.
0: ఈ పరిచయం ఈ అనుభవం.

0: పలేసి కలేసి నిలేసి మనసున
1: తనకు దిండి
2: తనకు
1: కొత్త గుండి ప్రేమ
0: ఈ పరిచయం ఈ అనుభవం మత్తుగుంది భామా.
3: విన్న పాట వారసుడు చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వెన్నెలకంటి, సంగీతం ఎంఎం కీరవాణి.

వసంత గీతం చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: వారసుడొచ్చాడు చిత్రం కోసం ఎస్పి శైలజ చిత్రగానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.
1: ప్రతి బ్యాంకుకి వేర్వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే
2: బాగున్నావు. బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
1: ఆర్బీఐ అంటుంది
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.

యువరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. వినబోయే పాట

వరలక్ష్మి వ్రతం చిత్రం కోసం ఎస్ జానకి రఘురామ్ గానం విన్నాం. సాహిత్యం జీకే మూర్తి, సంగీతం రాజేన్ నాగేంద్ర.

జిక్కి గానం విన్నాం అభిమానం చిత్రం కోసం. సాహిత్యం శ్రీశ్రీ, సంగీతం ఘంటశాల. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా

clap, clap, clap to clap, clap to clap, boys and girls.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట లంకేశ్వరుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం గానం విన్నాం. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం రాజ్ కోటి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

0: లలిత గీతం వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఏమి బాసలు జేతురే కోకిల, ఏమి బాసలు జేతురే.
2: శరణ్య. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక

0: ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం 52 పతకాలతో పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తలు వివరంగా. అభివృద్ది చెందుతున్న సాంకేతికత అనూహ్య పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భౌగోళిక వ్యూహాత్మక ఆలోచన ఆకస్మిక ప్రణాళికను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన నావికాదళ కమాండర్ల సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో నావికాదళ వృత్తి నైపుణ్యం కార్యాచరణ సంసిద్ధతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి ప్రదర్శించిందని పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంపై పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వ్యూహంలో పంట కోతానంతర నిర్వహణ, శాస్త్రీయ గిడ్డంగులు, మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ క్యాంపెయిన్ 2026 రెండవ రోజు కార్యక్రమంలో శివరాజ్ సింగ్ ప్రసంగిస్తూ కంది, మినుములు, మసూర్ పప్పులను కనీస మద్దతు ధరకు 100% ప్రభుత్వమే సేకరిస్తుందని, 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
1: किसान को ठीक दाम मिल जाए हम सबकी जिम्मेदारी और उसमें दोनों व्यवस्था एक एमएसपी और एक विदाउट एमएसपी हम बाजार से कैसे जोड़ दें किसानों ये तय किया तुअर मसूर उड़द 100% खरीदेगी सरकार लेकिन खरीदने की तैयारी चाहे वो खरीफ के लिए हो चाहे रबी के लिए हो ठीक से करके रखें जिससे 48 घंटे में पेमेंट हो जाए.
0: సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛతా హీ సేవా 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛతా హీ సేవా ప్రచార ఏర్పాట్లను మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమని అన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్జదాన్తో దోహాలో జరిగిన ఏఐఐబీ వార్షిక సదస్సులో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయమైన విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని అభివర్ణించారు. అనంతరం సీతారామన్ స్విట్జర్లాండ్ ఏఐఐబీ గవర్నర్ అంబాసిడర్ పీట్రో లాజరీతో కూడా సమావేశమై ఎన్ఐఐఎఫ్, గిఫ్ట్, ఐఎఫ్ఎస్సి సహా భారత్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో వరద సహాయక చర్యలు, ద్వైపాక్షిక ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. చైనాతో భారత సంబంధాలు గతేడాది కన్నా మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో ఆసియా సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ద్వైపాక్షిక సంబంధాల క్షీణత ఏ దేశానికి ప్రయోజనం చేకూర్చదని అన్నారు. భారత్, అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాయని కూడా మంత్రి తెలిపారు. భారత్ చిన్న ఉత్పత్తిదారులు, చిన్న కర్మాగారాలు ఉన్న సమాజమని పేర్కొన్నారు. భారత్, అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉండడమే కాకుండా ఉత్పత్తి తీరు, సమాజ స్వభావం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని మంత్రి అన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ రెండవ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగింది. హోం వ్యవహారాలు, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు ప్రతిపాదిత చట్టంలోని వివిధ నిబంధనలపై సభ్యులకు వివరించారు. ఈ బిల్లులోని నిబంధనలను పరిశీలించి 2026 శీతకాల సమావేశాల నాటికి పార్లమెంటుకు తన నివేదికను సమర్పించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో ఒక స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేత బీఎల్ వర్మ, సమాజ్వాద్ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్,

0: బీఎస్పీ నాయకుడు రామ్జీ సహా మరో ఆరుగురు నేతల పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం కూడా నవంబర్ 25న ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కూడా కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది. భారత్ ప్రపంచ విమానయాన ప్రధాన కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో రూట్స్ ఆసియా 2027 ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య సుమారు 24 కోట్లు ఉండగా 2047 నాటికి 130 కోట్లకు చేర్చడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా ప్రస్తుతం 166కు పెరిగిందని మంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి న్యూఢిల్లీలో జరిగే 23వ రూట్స్ ఆసియా 2027కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
1: We have expanded the airport network in the country, and the next step for us is to improve the connectivity. Today we have a lot of Indian diaspora which is staying outside, and we also have big trust in the Indian ecosystem today in terms of having trade with our country, manufacturing and supply chain ecosystems in our country. All that begins with better connectivity.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో బరాపుల్లా 3వ దశ కారిడార్ను ప్రారంభించారు. ఈ కారిడార్ జాతీయ రాజధానిలోని తూర్పు దక్షిణ ఢిల్లీ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అనంతరం 1900 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, మంత్రులు ప్రవేశ్ సాహిబ్ సింగ్, ఆశిత్ సూద్ తదితరులు పాల్గొన్నారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించి పలు పతకాలను సాధించింది. మహిళల 400 మీటర్ల రిలే రేసులో భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బృందం రేసును 3:29.69 పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరుదండ బంగారు పతకం సాధించారు. అంతకుముందు ఆషిమా అహ్లావత్, మనీషా కీలతో కలిసి మహిళల ట్రాప్ టీం విభాగంలో కూడా భారత్కు రజత పతకం అందించడంలోనూ నీరుదండ కీలక పాత్ర పోషించారు. మరోవైపు అథ్లెటిక్స్లో గుల్వీర్ సింగ్ పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుత ఆసియా గేమ్స్లో గుల్వీర్కు ఇది 3వ పతకం కావడం విశేషం. మహిళల హైజంప్లో పూజాసింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. బాక్సింగ్ విభాగంలో పురుషుల 90 కేజీల విభాగంలో సెమీఫైనల్స్లో నరేందర్ బెర్వాల్ కాంస్య పతకం సాధించారు. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్య పతకాలతో మొత్తం 52 పతకాలు సాధించి పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు బహుభాషా సుజల్ గ్రామ సంవాద్ 11వ సంచికను నిర్వహించింది. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక వర్గాలతో ప్రత్యక్షంగా సంభాషించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుందని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్ సాంప్రదాయ జానపద వాయిద్యం మందర్కు జీఐ ట్యాగ్ లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే భారత ప్రభుత్వ భౌగోళిక సూచికల రిజిస్ట్రీ జార్ఖండ్ మందర్కు ఈ జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో మారుతున్న వాతావరణం, మారుతున్న చీడపిడల చిత్రం, ఈ అంశం గురించి ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్ర విభాగ శాస్త్రవేత్త డాక్టర్ వి శిల్పకళ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, మారుతున్న వాతావరణం, మారుతున్న చీడపిడల చిత్రం, డాక్టర్ వి శిల్పకళ గారి ప్రసంగం.
3: ఈరోజు మన పొలాల్లో మనకు తెలియకుండానే ఒక పెద్ద నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది, ఒక వింత మార్పు కూడా జరుగుతోంది. ఒకప్పుడు మనం ఎకరాకు 8 బస్తాలు దిగుబడి సాధించాలి అని లెక్కలు వేసుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఏ మందు కొట్టినా పురుగు చావట్లేదు, ఏ చీడ ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు అని ప్రతి రైతు వాపోతున్నారు. ఒక్కసారి మీ జ్ఞాపకాలను 10-15 ఏళ్ల క్రితానికి తీసుకెళ్ళండి. అప్పట్లో పత్తి వేసే రైతు శనగపచ్చ పురుగు వచ్చిందని భయపడేవాళ్ళు, వరి వేస్తే కాండం తొలుచు పురుగు వచ్చిందని రాత్రులు నిద్రపోయేవాళ్ళు కూడా కాదు. అవి మన ప్రధాన శత్రువులు. కానీ ఈరోజు పరిస్థితి చూసారా? ఆ పాత పురుగుల జోరు కాస్త తగ్గింది, కానీ వాటి స్థానంలో మనం అప్పట్లో అస్సలు పట్టించుకొని చాలా చిన్నవిగా భావించిన తెల్లనల్లి, పిండి పురుగులు, తామర పురుగులు, నల్ల తామర పురుగులు, ఎర్రనల్లి అంటే మైట్స్, మరియు పేనుబంక వంటి రసం పీల్చే పురుగులు హఠాత్తుగా పెరిగిపోయి 100 ఎకరాల పంటలను నిలువుగా ముంచేస్తున్నాయి. చిన్న పురుగులు పెద్ద శత్రువులుగా ఎలా మారాయి? నిన్నటి వరకు మైనర్ పెస్ట్గా ఉన్నవి ఈరోజు మేజర్ పెస్ట్లుగా రాజ్యమేలుతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు వీటికి ఎలా కొండంత బలాన్ని ఇస్తున్నాయో ఈరోజు మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. రైతన్నలారా, మన పెద్దలు ఒక మాట అనేవారు, కాలం చూసి వ్యవసాయం చేయాలి అని. కానీ ఇప్పుడు కాలమే మారిపోయింది. మునుపటిలా సమయానికి వర్షాలు పడవు, చలికాలంలో చలి ఉండదు, ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ లేదా వాతావరణ మార్పు అనేది కేవలం మనుషులకే కాదు, మన పొలాల్లోని పురుగుల జీవిత చక్రాలను కూడా తలకిందలు చేస్తాయి. దీనికి గల మొదటి కారణం చిన్నబోతున్న చలికాలం మరియు పురుగుల మనుగడ. నిజానికి ప్రకృతిలో చలికాలం అనేది ఒక అద్భుతమైన నియంత్రణ వ్యవస్థ. శీతాకాలంలో వచ్చే తీవ్రమైన చలికి, మంచుకు, పొలాల్లో ఉండే రకరకాల పురుగులు, వాటి గుడ్లు, లార్వాలు గడ్డగట్టి చనిపోయేవి. దీనివల్ల వచ్చే సీజన్లో పురుగుల జనాభా సహజంగానే తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చలికాలం రోజులు తగ్గిపోతున్నాయి. డిసెంబర్ జనవరిలో కూడా మునుపటి అంత చలి ఉండట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ సున్నితమైన రసం పీల్చే చిన్న పురుగులు చలిని తట్టుకొని హాయిగా శీతాకాలాన్ని దాటేస్తున్నాయి. ఫలితంగా వసంతకాలం లేదా పంట కొత్త సీజన్ ప్రారంభం కాగానే ఇవి కోట్లాది సంఖ్యలో ముందే మేల్కొని పంటలపై దాడి చేస్తున్నాయి. ఇక రెండవ కారణం, గాలిలో పెరుగుతున్న వేడి మరియు కార్బన్ డయాక్సైడ్ శాతం. సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరగడం వల్ల మొక్కలు త్వరగా పెరుగుతాయి, ఆకులు దట్టంగా వస్తాయి. కానీ ఆ ఆకుల్లో రోగ నిరోధక శక్తి, పీచు పదార్థం తగ్గిపోతుంది. ఇది రసం పీల్చే పురుగులకు ఒక విందు భోజనం లాంటిది. పైగా ఈ చిన్న పురుగులకు వేడి వాతావరణం అంటే అమితమైన ఇష్టం. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ వీటి జీవ ప్రక్రియలు వేగవంతమవుతాయి. పూర్వం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు

పురుగు గుడ్డు నుండి పెద్దదై మళ్ళీ గుడ్లు పెట్టడానికి నెల రోజులు పట్టేది. కానీ ఇప్పుడున్న వేడి కాలం, ఎక్కువ ఎండలు, 10 నుంచి 12 రోజుల్లోనే ఒక తరం, అంటే ఒక జనరేషన్ పూర్తవుతుంది. అంటే పూర్వం 7 సార్లు గుడ్లు పెట్టే పురుగు ఇప్పుడు 7 నుండి 8 సార్లు గుడ్లు పెడుతుంది. దీనివల్ల పంటకాలం ముగిసేలోపే పొలమంతా పురుగుల సామ్రాజ్యంగా మారిపోతుంది. రైతు సోదరులారా, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. దీంట్లో ఒక శాస్త్రీయ నిజం ఉంది. దాన్నే సైన్స్ భాషలో ఫెనలాజికల్ మిస్ మ్యాచ్ అంటారు. అంటే ప్రకృతిలో కాలాల సమతుల్యత తప్పడం. మన పొలంలో కేవలం హాని చేసే పురుగులే ఉండవు, మనకు మేలు చేసే మిత్ర పురుగులు కూడా ఉంటాయి. ఉదాహరణకు సాలె పురుగులు, లేడీబర్డ్ బీటిల్స్ అంటే మచ్చల పురుగులు, సిర్పిడ్ ఫ్లైస్ మరియు రకరకాల గిజిగాడు పక్షులు ఇవి ఉండేవి. ఇవి పొలంలో తిరుగుతూ ఆ చిన్న చిన్న రసం పీల్చే పురుగులను, వాటి గుడ్లను తిని జీవిస్తాయి. ఇది ప్రకృతి మనకు ఇచ్చిన ఉచిత రక్షణ వ్యవస్థ అన్నమాట. కానీ వాతావరణం వేడెక్కడం వల్ల ఏమైందంటే, హాని చేసే శత్రు పురుగులు వేడికి తట్టుకొని చాలా వేగంగా తమ జనాభాను పెంచుకుంటున్నాయి. కానీ వాటిని తినే మిత్ర పురుగులు మాత్రం ఆ వేడిని తట్టుకోలేక చనిపోతున్నాయి, లేదా వాటి ఎదుగుదల రేటు చాలా నెమ్మదించింది. అంటే శత్రువులు 100 రెట్లు పెరుగుతుంటే వారిని వేటాడే రక్షక సైన్యం మాత్రం 10 రెట్లు కూడా పెరగట్లేదు. ఈ రక్షక సైన్యం లేకపోవడం వల్లే అప్పట్లో చిన్నవిగా ఉన్న పురుగులు ఈరోజు అదుపు తప్పి మన పంటలను నాశనం చేస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం, మొక్కల సహజ రక్షణ కవచం దెబ్బతినటం. మనుషులకు రోగనిరోధక శక్తి ఉన్నట్టే మొక్కలకు కూడా ఉంటుంది. పొలంలో నీటి ఎద్దడి అంటే డ్రాట్ వచ్చినప్పుడు, లేదా హఠాత్తుగా భారీ వర్షాలు పడి వాతావరణం ఉక్కపోతగా మారినప్పుడు మొక్కలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. ఆ సమయంలో మొక్కలు తమను తాము కాపాడుకోవడానికి తయారు చేసే రసాయన శక్తులు తగ్గిపోతాయి. సరిగ్గా ఇదే సమయం కోసం ఎదురుచూసే తెల్లదోమ, తామర పురుగు వంటి రసం పీల్చే పురుగులు బలహీనపడిన మొక్కలపైన దాడి చేసి వాటి రసాన్ని పూర్తిగా పీల్చేస్తాయి. చాలామంది రైతులు నన్ను అడుగుతుంటారు, ఏవండి గతంలో మేము వాడిన లీటర్ మందు కొట్టినా ఈ తామర పురుగు చావట్లేదు, పైగా మరుసటి రోజుకే రెట్టింపు అవుతోంది, నకిలీ మందులు అమ్ముతున్నారా, మంచి కంపెనీలు కాదా అని అడుగుతున్నారు. ఇక్కడే మనం అసలైన నిజం గ్రహించాలి. తప్పు మందులది కాదు, మన ఆలోచన విధానానిది. వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఉష్ణోగ్రత 35 నుంచి 47 డిగ్రీలు దాటినప్పుడు మనం కొట్టే కెమికల్స్, అంటే ఉదాహరణకి పైరిథ్రాయిడ్స్ కానీ ఆర్గనోఫాస్ఫేట్స్ కానీ చాలా వేగంగా ఆవిరైపోతాయి, లేదా వాటి రసాయనిక తీవ్రతను కోల్పోతాయి. అంతేకాదు, ఈ చిన్న పురుగుల జీవిత చక్రం చాలా చిన్నది కావడం వల్ల మనం ఒకే రకమైన మందును పదే పదే కొట్టినప్పుడు ఆ మందును తట్టుకునే జన్యుపరమైన శక్తిని అవి చాలా త్వరగా పెంపొందించుకుంటాయి. మీరు గమనించే ఉంటారు, పత్తిలో వచ్చే నల్లతామర పురుగు లేదా మిరపలో వచ్చే నల్లతామర పురుగు మార్కెట్లో దొరికే ఏ పెద్ద మందుకు లొంగడం లేదు. ఎందుకంటే మనం మితిమీరిన రసాయనాలు వాడి వాటిని సూపర్ బగ్స్గా మార్చేశాం. మనం కెమికల్ స్ప్రే చేసినప్పుడు ఆకుపైన ఉన్న మిత్ర పురుగులు మొదట చనిపోతాయి, కానీ ఆ ఆకు వెనకున్న తామర పురుగులు బతికేస్తాయి. ఇప్పుడు వాటిని తినే శత్రువు అంటే మిత్ర పురుగులు ఎలాగూ లేవు కాబట్టి ఆ బతికిన కాస్త పురుగులు మరింత బలంగా మారి వారం రోజుల్లోనే పొలాన్ని కమ్మేస్తాయి. దీన్నే శాస్త్రవేత్తలు పెస్ట్ రీసర్జెన్స్ లేదా పురుగుల పునరుజ్జీవనం అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటల్లో జరుగుతున్న మార్పులను ఒకసారి మనం చూద్దాం. పత్తి పంటలో మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు కాయతొలిచే పురుగులు పెద్ద సమస్య. ఈ బీటీ వచ్చిన తర్వాత ఆ కాయతొలిచే పురుగులు ఏవి కూడా ఎక్కువగా లేకుండా, ఇప్పుడు పొడి వాతావరణము, వేడి ఎక్కువ అవడం వల్ల తెల్ల నల్లి అంటే మీలీ బగ్స్, తామర పురుగులు, పచ్చదోమలు ప్రధాన శత్రువులుగా మారాయి. వరి పంట విషయానికి వస్తే కాండం తొలుచు పురుగు కంటే ఇప్పుడు ఉక్కపోత వాతావరణం పెరగడం వల్ల సుడిదోమ మరియు ఆకుముడత పురుగులు హఠాత్తుగా పెరిగిపోతున్నాయి. మిరప చూసుకున్నట్లయితే ఎండలు ముదరడం వల్ల ఎప్పటికీ ఎర్రనల్లి, నల్లతామర పురుగులు, తామర పురుగులు చేతికి వచ్చిన పంటను నల్లగా మార్చి పాడు చేస్తున్నాయి. మరి ఇన్ని సవాళ్ళు ఉన్నప్పుడు మనం చేతులు ముడుచుకొని కూర్చోలేం కదా. వాతావరణం మారుతోంది, పురుగులు మారుతున్నాయి, కాబట్టి మన వ్యవసాయ పద్ధతులు కూడా మారాలి. దీనికోసమే శాస్త్రవేత్తలు క్లైమేట్ రెడీ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్

0: మేనేజ్మెంట్ లేదా వాతావరణ ఆధారిత సమగ్ర సస్యరక్షణ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో మనం పాటించాల్సిన 5 సూత్రాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది రోజు క్షేత్ర పరిశీలన. ఇకపై క్యాలెండర్ చూసి లేదా పక్కింటి రైతు కొట్టాడని మందులు కొట్టడం మానేయాలి. ప్రతిరోజు ఉదయాన్నే పొలానికి వెళ్ళండి, ఆకులను పైకి తిప్పి చూడండి, పురుగుల ఉనికిని ప్రారంభ దశలోనే గుర్తించండి, అప్పుడే తక్కువ ఖర్చుతో నివారణ సాధ్యమవుతుంది. ఇక రెండవది సరిహద్దు పంటలు మరియు అంతర పంటల సాగు. మీ ప్రధాన పంట చుట్టూ 4 వరుసల జొన్న లేదా సజ్జ లేదా మొక్కజొన్న వంటి ఎత్తైన పంటలను నాటండి. ఇవి రసం పీల్చే పురుగులను లోపలికి రాకుండా అడ్డుకునే సహజ గోడలాగా పనిచేస్తాయి. అలాగే పొలంలో అక్కడక్కడ బంతిపూలు అలసందలు నాటడం వల్ల మేలు చేసే మిత్ర పురుగులు ఆకర్షించబడి హాని చేసే పురుగులను తినివేస్తాయి. ఇక మూడవది పసుపు రంగు లేదా నీలం రంగు లేదా తెలుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయడం. రసం పీల్చే పురుగుల నివారణకు ఇది అత్యంత చౌకైన అద్భుతమైన పద్ధతి. ఎకరాకు 15 నుండి 20 వరకు పసుపు లేదా నీలం లేదా తెల్లటి జిగురు పల్లాలు మనం పెట్టడం. ఈ నీలం రంగు అట్టలు పెట్టడం ద్వారా తామర పురుగులు నియంత్రించవచ్చు. పసుపు రంగు పెట్టడం ద్వారా తెల్లదోమ పేనుబంక పురుగులను నివారించవచ్చు. అలాగే తెలుపు రంగు అట్టలు పెట్టడం ద్వారా పచ్చ పురుగులను అలాగే నల్ల తామర పురుగులను మనం నివారించవచ్చు. ఇవి పంట ఎత్తుకు సమానంగా అమర్చండి లేదా 1 అడుగు ఎత్తులో అమర్చండి. ఇవి పురుగులను ఆకర్షించి జిగురుకు అతుకునేలా చేస్తాయి. ఇక 4వ సూత్రం జీవ నియంత్రణ మరియు వేప నూనె వాడకం. ఇది పంట ప్రారంభ దశలోనే రసాయన మందుల జోలికి వెళ్లకుండా లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెను కలిపి పిచికారీ చేయండి. దీనివల్ల పురుగులు గుడ్లు పెట్టవు, ఆకులను తినవు. అలాగే బెవేరియా బెసియానా, వర్టిసిలియం లెకాని వంటి మిత్ర శీలింద్ర నాశినులను వాడటం వల్ల ఇవి రసం పీల్చే పురుగుల శరీరంలోకి చొచ్చుకొని పోయి సహజంగా చంపేస్తాయి. ఇక 5వ సూత్రం సమతుల్య పోషకాల యాజమాన్యం. పంటను పచ్చగా ఉండాలని ఎక్కువ మోతాదులో నత్రజనికి సంబంధించిన ఎరువులు వాడకండి. యూరియా ఎక్కువైతే ఆకు మెత్తపడి రసం పీల్చే పురుగులు మరింత ఎక్కువగా ఆకర్షించబడతాయి. యూరియాతో పాటు పొటాష్ మరియు సూక్ష్మ పోషకాలను సరైన మోతాదులో ఇస్తే మొక్కకు రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. చూసారా రైతు సోదరులారా, కాలం మారుతోంది, సవాళ్లు పెరుగుతున్నాయి. కానీ సరైన అవగాహన, శాస్త్రీయ పద్ధతులు ఉంటే ఎలాంటి కొత్త పురుగునైనా మనం జయించవచ్చు. పెట్టుబడి తగ్గించుకొని ప్రకృతి శక్తులను వాడుకుంటూ చేసే వ్యవసాయమే మనకు శ్రీరామ రక్ష. మీ పొలంలో ఏదైనా కొత్త రకం పురుగు కనిపిస్తే, ఆకు ముడుచుకుపోతుంటే భయపడకండి. వెంటనే మీ దగ్గర ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ, లేదా కృషి విజ్ఞాన కేంద్రానికి కానీ ఫోన్ చేసి మీరు ఉచిత సలహాలు పొందండి. వాతావరణం మార్చడం మన చేతుల్లో లేదు, కానీ వాతావరణానికి తగ్గట్టుగా మన వ్యవసాయాన్ని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. తెలివిగా వ్యవసాయం చేద్దాం, లాభాల పంటలు పండిద్దాం. అందరికీ ధన్యవాదాలు.
1: మారుతున్న వాతావరణం, మారుతున్న చీడపిడల చిత్రం, ఈ అంశం గురించి ఉటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్ర విభాగ శాస్త్రవేత్త డాక్టర్ వి శిల్పకళ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా వర్షాకాలంలో చెరకు సాగు విశేషాలు వింటారు.
1: చెరకు సాగులో ఆశించిన మేరకు దిగుబడులు పెరగడం లేదు. అనువైన రకాలతో పాటు అంతర కృషిలో భాగంగా మట్టి ఎగదోయడం, జడచెట్లు కట్టడం వంటి పనుల వల్ల అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది. ప్రధానంగా వర్షాకాలంలో వచ్చే అధిక వర్షాలు, బలమైన గాలుల వలన చెరకు తోటలు పడిపోయి దిగుబడిని, ఇంకా రసనాణ్యతని తగ్గిస్తూ ఉంటాయి. పడిపోయిన చెరకు తోటల నుండి తయారైన బెల్లం నిల్వకు పనికిరాకుండా పోయి మార్కెట్లో సరైన ధర రాక రైతాంగం ఎంతో నష్టపోతున్నారు. అంతేకాకుండా పడిపోయిన చెరకు తోటలను అడవి పందులు, ఎలుకలు వంటి వాటికి ఆశ్రయంగా మారి తోటలు నాశనం చేస్తూ ఉంటాయి. అలాగే పడిపోయిన చెరకు తోటల్లో చెరకు గడలపై ఉన్న గ్రీవపు మొగ్గలు మొలకెత్తడం లేదా కుళ్లిపోయి చెరకు గడ బరువు, రసనాణ్యత తగ్గిపోవడం జరుగుతోంది. అందువల్ల ఏపుగా పెరిగే సమయంలో చెరకు తోటలకు మట్టి ఎగదోయడం, జడచుట్లు చుట్టినట్లయితే ఎలాంటి నష్టం జరగకుండా నివారించుకోవచ్చు. ముందుగా మట్టి ఎగదోయడం గురించి మనం చూసినట్లయితే అధిక వర్షాలకు మట్టి ఎగదోయని తోటలు పడిపోతూ ఉంటాయి. పిలక దశలో వెంటనే మట్టి ఎగదోసిన తోటలు బలంగా ఈదురుగాలులకు నిలదొక్కుంటాయి. తోట వయస్సు 4 నెలలు ఉన్నప్పుడు మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. 6 నెలల వయసు ఉన్నప్పుడు గడల సంఖ్య స్థిరపడిన తరువాత మొక్కల మొదళ్లకు 2వసారి మట్టిని ఎగదోయాలి. మట్టి ఎగదోయడం వల్ల చెరకు గడలు ఎక్కువగా వచ్చి అధిక దిగుబడినిస్తుంది. వేగంగా వచ్చే తుఫాను గాలులకు చెరకు గడలు పడిపోకుండా ఉండటమే కాకుండా చెరకు నాణ్యత కూడా అభివృద్ధి చెందుతుంది. నిలబడి ఉన్నా నీరు ప్రత్యక్షంగా చెరకు గడకు తగలదు. మట్టి ఎగదోయటంతో పాటు జడచుట్టు పద్ధతిని కూడా పంట పెరుగుదలను బట్టి 2 నుండి 3 సార్లు చేసుకోవాలి. ఇక జడచుట్ల విషయానికొస్తే, మొదటి జడచుట్టు చెరకు సుమారు 1.5 మీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత వేసుకోవాలి. తోట పెరుగుదలను బట్టి డిసెంబర్లో నాటిన తోటలకు మొదటి జడచుట్టు ఆగస్టు మొదటి వారంలో, 2వ జడచుట్టు సెప్టెంబర్ చివరి వారంలో, ఎదుగుదలను బట్టి ఆఖరు జడచుట్టు అక్టోబర్ మొదటి వారంలో వేసుకోవాలి. జడచుట్టు వేయడం వల్ల పడిపోకుండా ఉండి జడ అల్లిక కూడా క్రమబద్ధంగా ఉండిపోతుంది. చూడటానికి కూడా చెరకు తోటలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న 4-5 దుబ్బలను జడచుడుతూ ఉంటారు. అయితే జడచుట్లు వేసుకునేటప్పుడు అడుగు భాగాన పక్కన ఉన్న ఆకులను మెలివేసి 5 సెంటీమీటర్ల వ్యాసం గల గడలకు వరుస పొడవున జడచుట్లు వేయాలి. దీనివల్ల మొక్కకు సూర్యరశ్మిని ఉపయోగించుకునే సామర్థ్యం ఇతర పంటలపై వరి, గోధుమ, పప్పుధాన్యాల కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సాళ్లల్లో గల గడలను వరుసగా కలిపి జడచుట్లు వేసుకుంటే మొక్కలకు చేకూరే లాభం ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు: చెరకు పంటను ఆశించే రసం పీల్చు పురుగులు, తెల్లనల్లి, తెల్లపేను, దీన్ని ఊలి ఎఫిడ్ అని కూడా అంటారు, దూదేకుల పురుగు అంటే పైరిల్ల, పిండినల్లి, పులుసు పురుగు, పసుపు నల్లి ఉధృతి తక్కువగా ఉండటానికి తప్పనిసరిగా చెరకు పైన 8 ఆకులు వదిలి పురుగులు ఆశించిన ఆకులను రెలచి వేయడం లేదా జడ చుట్టుకోవడం వల్ల ఈ పురుగుల ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా పిండి, నల్లి పులుసు పురుగు ఎండకు, గానికి బహిర్గతం కావటం వల్ల వాటి ఉధృతి కొంతవరకు తగ్గుతుంది. ఈ జడచుట్టు వేయడం వల్ల గాలి వెలుతురు తగిలి రసం పీల్చు పురుగులు ఆశించే స్థాయి తగ్గటమే కాకుండా పురుగు మందులు పిచికారీ చేయడం

సులభమవుతుంది. కొన్ని సందర్భాల్లో రైతులు మోతాదుకు మించి ఎరువులను వాడుకుంటూ ఉంటారు. అలాంటి తోటలు ఏపుగా పెరిగి పడిపోయి తుప్పు తెగులు, దూదేకుల పురుగు ఉధృతి ఎక్కువగా ఆశిస్తుంది. అందువల్ల మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషక పదార్థాలను సమానంగా అందించి జడచుట్లు వేసుకుంటే తోటల దిగుబడి పెరగడమే కాకుండా రసనాణ్యత కూడా పెరుగుతుంది. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వర్షాధారపు చెరకు సాగుకు నేలను లోతుదుక్కి చేసి ఎకరానికి 10 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువును వేసి కలియదున్నుకోవాలి. ట్రాక్టర్తో నడిపే సబ్ సాయిలర్తో ప్రతి 2 మీటర్ల దూరంలో 1 మీటర్ లోతున చాలు వేసుకుంటే వర్షపు నీరు భూమిలో నిల్వ ఉండి చెరకు పంట నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకుంటుంది. చెరకు ముచ్చెలను 10% సున్నపు ద్రావణంలో 60 నిమిషాల పాటు ముంచి నాటుకోవటం వల్ల చెరకు మొలక శాతం పెరిగి పంటకు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి వస్తుంది. వర్షాధారపు పంటకు ఎకరానికి దుక్కిలో చాళ్లల్లో 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను వేసుకోవాలి. కలుపు నివారణకు చెరకు ముచ్చెలను చాళ్లల్లో బోదలకు పక్కగా నాటుకోవడం వలన అధిక వర్షాలకు బోదల్లో నీళ్లు నిలబడినప్పుడు మొలక నష్టపోకుండా ఉంటుంది. చెరకు ముచ్చెలను నాటిన 3 రోజులలోపు ఎకరానికి 2 కిలోల అట్రజిన్ లేదా 600 గ్రాముల మెట్రిబ్యూజిన్, 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ముచ్చెలు నాటిన 3 నుండి 30 రోజులలోపు ఎకరానికి 1.5 టన్నుల చెరకు చెత్త కప్పడం వలన నేలలోని తేమను సంరక్షించబడి పీక పురుగు అలాగే కలుపు ఉధృతిని తగ్గిస్తుంది. సూక్ష్మ పోషకాలను లీటర్ నీటికి 0.2 నుండి 0.4% వరకు పిచికారీ చేయడం వలన అధిక దిగుబడి పొంది నాణ్యమైన చక్కెర ఉత్పత్తి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో చెరుకు సాగు గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్ధిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ఐసీడీఎస్ కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. శ్రోతలకు నమస్కారం. మహిళాభివృద్ధి, మహిళా సాధికారత దిశలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటి, వారి లక్ష్యం ఏమిటి, మరి లబ్ధిదారులు ఎవరు, ఈ విషయాల గురించి ఈనాటి ఈ కార్యక్రమంలో కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారిని అడిగి ఈ విషయాల గురించి మనం చర్చించుకుందాం. నమస్కారం అండి వరలక్ష్మి దేవమ్మ.
1: నమస్తే.
0: మరి ముఖ్యంగా మహిళా సాధికారతలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటంటారు? అసలు
1: స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్యంగా మాతృమరణాలు, శిశు మరణాలు తగ్గించి తర్వాత ఈ యుక్త వయసు బాలికలను, స్త్రీలను సాధికారత

0: దిశగా తీసుకుని వెళ్లడం కోసమని ఈ శాఖలో అంగన్వాడీ కేంద్రాలను, శిశుగృహాలు, తర్వాత స్వాధార్ హోమ్స్, ఐసీపీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ మొదలగు స్కీమ్స్ అన్నింటిని కూడా రన్ చేస్తుందండి. వీటిలో పిల్లలు మరియు తల్లుల కోసము ఐసీడీఎస్ అనే వింగ్ ఉంది. ఈ ఐసీడీఎస్ లో నేను కోడుమూరులో సీడీపీఓగా పనిచేస్తున్నా. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు ఏంటంటే స్త్రీ శిశు అంటే తల్లులు పిల్లల సంక్షేమము, మాతృమరణాలను, శిశు మరణాలను అరికట్టడం, తర్వాత వార్డులో లోపపోషణ లేకుండా చేయడం కోసమనే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
1: అంటే మీరు చెప్పారు తల్లి మరణాలు, శిశు మరణాలను తగ్గించే విధానంలో శాఖ కీలక పాత్ర పోషిస్తుంది అని. మరి గతంలో 10 ఏళ్ల కిందటికి ఇప్పటికీ మీరు సాధించినటువంటి ప్రగతి ఏమిటి ఈ అంశంలో?
0: గతంలో 1000 మంది పిల్లలు పుడితే 1000 మందిలో 79 మంది పిల్లలు చనిపోయేవారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. 29 నుంచి 30 మధ్యలో ఉంది. అవగాహన కార్యక్రమాల వలన మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం వలన మేము 30 వరకు ఆ సంఖ్యను తగ్గించడం జరిగింది. అట్లానే మాతృమరణాల సంఖ్యను కూడా మేము 100,000 మంది గర్భవతులు ప్రసవిస్తే అది దాదాపు 80 మంది చనిపోయేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా మేము గణనీయంగా తగ్గించినాము. 40-45 మధ్యలో ఉంది. దీన్ని కూడా తగ్గించి పూర్తిగా అంటే మాతృమరణాలు, శిశు మరణాలు లేకుండా చేయడము మరియు పిల్లల్లో లోపపోషణ తగ్గించడము. గతంలో లోపపోషణ ఉన్న పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు, అంటే దాదాపు 15% నుంచి 20%, 30% ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా తక్కువ అనమాట. 3%, 2%, 5% లోపుకు తక్కువ బరువు ఉండే పిల్లలు, లోపపోషణ ఉన్న పిల్లలు ఉంటున్నారండి. మేము ఈ 25-30 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి అనమాట.
1: అంటే ముఖ్యంగా మాతృమరణాలు తగ్గించడంలో కీలక పాత్ర అన్నారు కదా, అంటే ఇంటి వద్ద కాన్పులు చేయడం, నిరోధించడం, ఆసుపత్రికి కాన్పు కోసం తీసుకెళ్లాలి అనే అవగాహన కల్పించడంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు?
0: మేము గర్భవతైన వెంటనే నమోదు చేసుకుంటామండి అంగన్వాడీ కేంద్రంలో. వాళ్లకు ఎట్లాంటి హెల్త్ చెకప్స్ చేపించుకోవాలి, ఏమేమి ఇమ్యునైజేషన్ అంటే వ్యాధి నిరోధక టీకాలు, ఐరన్ మాత్రలు వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. ఇది ఆరోగ్య శాఖతో కలిసి సంయుక్తంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆమెకు హాస్పిటల్ ప్రతి నెల ANM వస్తుంది అనమాట. అంగన్వాడీ కేంద్రంలో ఆమెకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంది, తర్వాత హెల్త్ చెకప్స్ చేస్తుంది. అప్పుడు ఆమెకు చెప్తామన్నమాట, ఇట్లా హాస్పిటల్లో డెలివరీ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన స్కీమ్ కింద 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఆమెకు చెప్పడం జరుగుతుంది. అట్లానే మేము అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆమెకు నమోదు చేసుకుని ఈ ఆరోగ్య పరీక్షలు, ఇమ్యునైజేషన్ తో పాటు పోషకాహారాన్ని కూడా ఇస్తామన్నమాట. అంటే వాళ్ళకు కావలసిన 3 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ ఆయిల్, 5 లీటర్స్ మిల్క్, 25 గుడ్లు, దాంతో పాటు బాల సంజీవిని కిట్ ఇస్తాం. దీంట్లో 5 రకాల వస్తువులు ఉంటాయి. 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ చిక్కి, 1/2 కేజీ ఎండు ఖర్జూరాలు ఉంటాయన్నమాట. ఇది ఆమె వాళ్ళ కుటుంబంలో తినే ఆహారంతో పాటు అదనంగా తీసుకోవడం వలన ఆమె సరైన బరువు, అంటే ప్రతి గర్భవతి కూడా ప్రసవం అయ్యే లోపల 8 కేజీల నుంచి 12 కేజీల బరువు పెరగాలి, అప్పుడే బిడ్డ 2.5 కేజీలతో పుడతాడు. అట్లానే ఆమె HB లెవెల్ కూడా, ఆమెకు ప్రసవంలో చాలా రక్తస్రావం జరిగి HB తగ్గిపోతుంది కాబట్టి, ఆమెకు తక్కువ HB ఉంటే ఆమె ప్రాణానికే ప్రమాదం వస్తుంది కాబట్టి ఆమె HB లెవెల్ కూడా 12 వరకు పెంచడానికి మేము ఐరన్ మాత్రలు ఇవ్వడము, అనుబంధ పోషకాహారం ఇవ్వడం వలన కృషి చేస్తూ ఆమెకు హాస్పిటల్ డెలివరీ చేసుకుంటే ఇట్లాంటి లాభాలంటే ఆమె ప్రాణానికి హాని లేకుండా సుఖ ప్రసవం అవుతుంది, బిడ్డ తల్లి ఇద్దరు కూడా సుఖంగా ఉండొచ్చు అనేది కుటుంబంతో కలిపి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామండి.
1: ముఖ్యంగా అంటే మీ శాఖ వారు అందించే ఈ ప్రయోజనాలన్నీ పొందాలి అంటే లబ్ధిదారులుగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి, ఎటువంటి అంశాలు మీరు పరిగణలో?
0: అంగన్వాడీ కేంద్రాల ద్వారా, అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులు ఏంటంటే గర్భవతులు, బాలింతలు, గర్భవతి ఆమెకు కన్సీవ్ అయిన 45 డేస్ కు కన్సీవ్ అవుతుంది, ఆమె గర్భస్థ శిశువు నిర్ధారణ చేసుకున్నాక అప్పటి నుంచి ప్రసవించిన తర్వాత 6 నెలల వరకు మేము వాళ్ళని లబ్ధిదారులు, అంటే గర్భవతులు, బాలింతలు, బిడ్డ పుట్టినప్పటి నుంచి మళ్ళీ బిడ్డకు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు, స్కూల్లో వాళ్ళను ప్రాథమిక పాఠశాలలో చేర్పించేంత వరకు అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని వివిధ స్థాయిల్లో అంటే గర్భవతికి, బాలింతకు మేము పోషకాహారం ఇస్తాము. అట్లా అట్లానే బాలింతకు 6 నెలలు నిండి 7వ నెల పడిన వెంటనే తల్లికి బదులుగా బిడ్డకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. బిడ్డకి ఏంటంటే ఆ 6వ నెల నిండిన వెంటనే అనుబంధ ఆహారాన్ని ప్రారంభించాలి. ఈ అనుబంధ ఆహారంలో భాగంగా బాలామృతము అని ఇస్తాము. అంగన్వాడి

0: కేంద్రంలో బాలామృతం అని 2.5 కేజీల ప్యాకెట్ ఒకటి ఇస్తామన్నమాట. అది సీల్డ్ ప్యాకెట్.
1: అంటే బాలామృతం అంటే ఏంటి?
0: బిడ్డకు ఇప్పుడు బయట మనం సెరిలాక్ లాగా ఎట్లా ఉందో అట్లా తృణధాన్యాలు, పప్పు దినుసులు, అన్ని రకాల విటమిన్స్ ఫోర్టిఫైడ్ చేసి అది ఒక పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట. సెరిలాక్ కంటే చాలా బలవర్ధమైనది. అన్ని రకాల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఉంటాయి. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకు సరిపడా 2.5 కేజీల ప్యాకెట్ ను నీట్ గా చాలా సీల్డ్ ప్యాకెట్ లో ఇస్తామన్నమాట. దీన్ని ఒక గాలి దూరని డబ్బాలో పోసిపెట్టుకుని రోజుకు 100 గ్రామ్స్, అంటే 6వ నెల నుండి 7వ నెల ఈ రోజు పడితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. రోజుకు 100 గ్రాములు ఫస్ట్ ఏంటి, కొంచెం గుజ్జు పదార్థాలుగా చేసుకుని గోరువెచ్చటి పాలల్లో కొంచెం ఒక ఉడుకు ఉడికిచ్చి తినిపించాలి. ఫస్ట్ లో స్టార్ట్ చేసేటప్పుడు ఉదయం అలవాటు చేసేటప్పుడు అప్పుడప్పుడు 2 స్పూన్లు 2 స్పూన్లు చేసుకోవాలి. అట్లా ఒక 2 నెలల తర్వాత కొంచెం గుజ్జులాగా చేసి పెట్టాలి. తర్వాత దాన్ని లడ్డూలాగా చేసి రోజుకు 100 గ్రామ్స్ చొప్పున బిడ్డకు తినిపిస్తున్నారు. అంటే ఈ బాలామృతంతో పాటు మేము పాలు ఇస్తాం వాళ్ళకు, టేక్ హోమ్ రేషన్ ఇంటికి తల్లికి ఇచ్చేస్తాం అన్నట్టు. 2.5 లీటర్ పాలు ఇస్తాం రోజుకు 100 ml చొప్పున బిడ్డకు తాపించడం కోసం. అట్లా అని 25 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా బిడ్డకి 7వ నెల నుంచి 3వ సంవత్సరం వరకు ప్రతి నెల మేము 2.5 కేజీ బాలామృతము, 25 గుడ్లు, 2.5 లీటర్ పాలు వాళ్లకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే తల్లికి డెమాన్స్ట్రేషన్ చేస్తారు ఎట్లా తినిపించాలి అనేది. తల్లికి అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. ఇవి కాకుండా ఇంట్లో ఆహార పదార్థాలను ఏ విధంగా ఆమె చేసి పెట్టాలి, అంటే చాలా మంది వాళ్ళు తినే అన్నమే పెడుతుంటారు, తర్వాత అది 1 సంవత్సరం తర్వాత వాళ్లతో పాటు కూర్చోబెట్టుకుని పెడితే మంచిది. కానీ 7వ నెల స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఎక్కువ జారుడు ఉండే పదార్థాలను ఇంట్లో చేసి పెట్టాల్సి ఉంటుంది. తల్లి జావ లాంటిది చేసి పెట్టాలి, తర్వాత కొంచెం గుజ్జు పదార్థాలు పెట్టాలి, తర్వాత కొంచెం గట్టిగా ఉండే మెత్తటి ఆహార పదార్థాలు పెట్టాలి. బిడ్డకు 1.5-2 సంవత్సరాలు వచ్చేలోపు పెద్దవాళ్లు తినే ఆహారంలో సగం ఆహారం తినేటట్టు ఉండాలి. బిడ్డకు 1 సంవత్సరం వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం నేర్పించాలి. మనకు సీజనల్ దొరికే ఆకుకూరలు, కూరగాయలు అన్ని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. కుటుంబానికి ఆర్థిక భారం తప్పించి మనం ఇంట్లో గనక తల్లి 1/4 గంట బిడ్డ కోసం కేటాయిస్తే చాలా మంచి పౌష్టికాహారాన్ని చేసి బిడ్డకు అందించవచ్చు అనేది అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్తుంది అనమాట. అంటే గర్భవతిని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆడపిల్ల అయితే మేము అడాల్సెంట్ ఏజ్ వరకు, అంటే దాదాపు 18 ఇయర్స్ వరకు కూడా ఆమె అనీమిక్ కాకుండా ఆమెను చూసి అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది.
1: ముఖ్యంగా కిశోర బాలికల సంబంధించి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి?
0: కిశోర బాలికలకు మేము అవగాహన కార్యక్రమాలు చేస్తామండి. ఈ సంవత్సరం కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమ్మర్ క్యాంప్ అయిన, అంటే స్కూల్స్ అన్ని సెలవులు ఉంటాయి కదా, మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు వారంలో 2 ప్రోగ్రామ్స్ చొప్పున సమ్మర్ క్యాంప్ అయిన, అంటే చైల్డ్ బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల ఎట్లాంటి నష్టం వస్తుంది, తర్వాత వాళ్ళకు ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళ అనీమిక్ ఉండడం వల్ల ఎట్లాంటి నష్టం జరుగుతుంది అనే విషయాలపై సమ్మర్ క్యాంపైన్స్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ మేము వారంలో 2 సార్లు వాళ్ళని అంగన్వాడీ కేంద్రాలకు పిలుచుకుని హెచ్బీ తక్కువ ఉంటే వాళ్ళకు వచ్చే నష్టాలేంటి, తర్వాత మెన్స్ట్రుయల్ హైజీన్ గురించి, ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి అవగాహన కల్పిస్తుంటామండి. అట్లాగే బాల్య వివాహాలు, ఈ బాల్య వివాహాలు అంటే చాలా మంది 10th అయిపోయిన వెంటనే పెళ్లి చేసేస్తుంటారు. బాల్య వివాహాలు చేయడం వల్ల పుట్టే బిడ్డలకు తక్కువ బరువుతో బిడ్డలు పుట్టడము, మాతృమరణాలు, శిశుమరణాలు జరగడము జరుగుతుందన్నమాట. ఇది పిల్లలతో పాటు తల్లులకు కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉంటాము. స్కూల్కు వెళ్లే పిల్లలకైతే స్కూల్లో వారానికి ఒకరోజు ఒక ఐరన్ మాత్ర ఇస్తారండి. డ్రాప్అవుట్స్ కూడా ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల నుండి వాళ్ళకు ఐరన్ మాత్రలు ఇవ్వడము, వాళ్ళకు పోషకాహారం గురించి తెలియజేయడము ఇట్లాంటివన్నీ చేస్తున్నామండి.
1: బాగుందండి. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారతలు, అంటే స్వయం ఉపాధి పొందడానికి అందిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు ఏంటి, వారికి కల్పిస్తున్న అవకాశాలు ఏంటి?
0: మేము ఈ ఏజీ గర్ల్స్ కానీ, తర్వాత 18 నుంచి 45 సంవత్సరాల స్త్రీలకు కానీ విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే పెడతామండి, VHND అని పెడతాము. హెల్త్ వాళ్ళతో టైఅప్ అయి పెడతామన్నమాట. ప్రతి నెలలో 2 సార్లు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతాము. దీంట్లో భాగంగా ఆరోగ్యానికి సంబంధించింది కాకుండా మా శాఖ ద్వారా ఎట్లాంటి అవకాశాలున్నాయంటే, మేము స్వాధార్ హోమ్స్ లో వాళ్లకు వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తాము. మొత్తం ఎక్కడెక్కడ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు 10th క్లాస్ లో గనక వాళ్ళ చదువును ఆపేస్తే, చదివిచ్చే స్తోమత లేకనో, ఇంటి దగ్గర ఎవరు చూసుకునే వాళ్ళు లేకనో, బాల్య వివాహాలు చేద్దాము అనుకునే వాళ్ళకు కూడా మా దగ్గర చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయండి, బాల సదనాలు ఉన్నాయి. ఆ బాల సదనాల్లో పిల్లలను చేర్పించడము, బాల సదనాల తర్వాత KGPVS లో ఆ పిల్లలను తీసుకెళ్లి చదివించడము, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా శిశు సంక్షేమ శాఖ మాకలు కాలేజెట్.

0: ఫామ్స్ ఉన్నాయండి. అంటే డిగ్రీ నుంచి పీజీ వరకు చదివిస్తారు. వాళ్ళు ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో చేర్తామంటే కూడా చేర్పిస్తారనమాట. ఇట్లా మేము వాళ్లకు ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవి కాకుండా ఎన్జిఓస్ ద్వారా రన్ అయ్యే ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో కూడా వాళ్ళని చేర్పించడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడెక్కడైతే, అంటే మా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలి. సాధికారత అంటే వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోగలిగినప్పుడే వాళ్లకు సాధికారత ఉంటుంది. ఆ దిశగా మేము వాళ్ళను ఎడ్యుకేషన్ లో కానీ, వాళ్ళు ఏదైనా వొకేషనల్ ట్రైనింగ్స్ చేస్తామంటే చేస్తారు, ఏవైనా ఉద్యోగావకాశాలు మా డిపార్ట్మెంట్ లో ఉన్నాయి అనంటే ఈ సంస్థల నుంచి శిక్షణ పొందిన వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది.
1: కలో శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే సదుపాయాలు ఉన్నాయి.
0: సదుపాయాలు అంటే బాల సదనాలు, ఈ హోమ్స్, వీటిల్లో చదువుకున్న వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి.
1: ఇవి కాకుండా ఇంకా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మీరు అందించే సేవల్లో ఇంకా ఏమున్నాయి?
0: మేము ఈ గర్భవతులు, బాలింతలు, తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారని ఇప్పుడు చెప్పుకున్నామండి. అట్లానే వాళ్ళు 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూనే పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అనే కార్యక్రమం ఒకటి మా సేవల్లో, అది ఒక చాలా ముఖ్యమైన సేవ అండి.
1: అంటే ఇప్పుడు మామూలుగా స్కూల్స్ లో నర్సరీ అంటారు,
0: నర్సరీ అలా 3+ పిల్లలు, 3+ పిల్లలకు మేము పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆటపాటల ద్వారా విద్య అన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడ బలవంతంగా బట్టీలు పట్టించడం కానీ లేకపోతే కూర్చోబెట్టి చదువు చెప్పడం కానీ ఉండదు. వాళ్లకు మనకు ప్రభుత్వం నుంచి కిట్ ఒకటి వస్తుంది అనమాట, రకరకాల ఆట వస్తువులు ఉంటాయి, పాటల ద్వారా, ఆటల ద్వారా నెలలో 2 పాటలు, 2 కథలు, ఇంగ్లీషు రైమ్స్, తెలుగు రైమ్స్ ఇట్లాంటివన్నీ నేర్పించడము. వాళ్లకు ఈ PP1 వాళ్లకు, 3+ పిల్లలు PP1 అంటారనమాట, ప్రీ ప్రైమరీ 1 అనమాట. తర్వాత 4+ పిల్లలు PP2 అనమాట. వాళ్లకు ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండే పుస్తకాలను కూడా, అంటే నంబరింగ్ ఒక బుక్, వర్క్ బుక్ ఒకటి, తర్వాత తెలుగు రాయడానికి ఒకటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాయడానికి ఒకటి, అట్లా 4 రకాల పుస్తకాలు ఉన్నాయండి. ఆ పుస్తకాలు చూస్తే కూడా తెలుస్తుంది అసలు, అంటే ఈవెన్ మనం ప్రైవేట్ స్కూళ్లలో 2-3 వేలు పెట్టి కొన్న పుస్తకాలకు ధీటుగా ఉంటాయన్నమాట. అట్లాంటి పుస్తకాలను కూడా ఉచితంగా ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా మనకు ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ వస్తుంది, PP1 వాళ్లకు ఏ బుక్ లో ఏ పేజీ రాపించాలి, ఎట్లాంటి యాక్టివిటీస్ చేపించాలి, ఆ పాటలు అవన్నీ కూడా వస్తున్నాయి. అవి ఏం చేస్తారంటే అంగన్వాడీ కార్యకర్తలు ఆ పాటలు అవి స్కూల్లో చెప్పడమే కాకుండా ఆ 3+ పిల్లల తల్లులకు ఒక గ్రూప్ చేసింటారు, ఒక వాట్సాప్ గ్రూప్. 4+ పిల్లలకు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అక్కడ మాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆ మెసేజెస్ ను ఆ గ్రూప్స్ లోకి పంపిస్తారు. దాంట్లో ఎట్లా అంటే యూట్యూబ్ URL ఒకటి ఉంటుందండి, ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ లో చూసి అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ చెప్పిన దాన్ని తల్లి కూడా ఇంట్లో చేపిస్తుంది. అట్లానే ఆ బుక్స్ కూడా వాళ్ళకి ఇంటికి ఇచ్చి పంపిస్తాము. ఒక పేజీలో ఆల్ఫాబెట్ ఏ రాయాలి, ఒక 2-3 సార్లు ఒక లైన్ రాపిస్తుంది టీచరు, అంగన్వాడీ టీచరు, మిగిలినవి ఇంటి దగ్గర తల్లి చూసి రాపించడం కోసం అనుకూలంగా మేము అవి వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇట్లా PP1 PP2 ప్రతిదీ కూడా ఆటల ద్వారా, పాటల ద్వారా వాళ్ళు బొమ్మలను టచ్ చేసి అంటే అనుభవించి స్పర్శతో నేర్చుకుంటారు కాబట్టి, బలవంతంగా ఉండదు కాబట్టి, వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ మీద ఒత్తిడి ఉండదు కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి, అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చిన పిల్లలు స్కూల్స్ లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్లకు గ్రహణ శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది, డైరెక్ట్ గా వచ్చిన పిల్లల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నారు అని చెప్తున్నారు కాబట్టి. ఇంకా అంగన్వాడీ కేంద్రానికి వస్తే ఇంకోటి ఏంటంటే భోజనం కూడా మేము అక్కడే పెట్టేస్తాం.
1: కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో మహిళా సాధికారత దిశగా పయనించేందుకు అందిస్తున్నటువంటి సేవలు ఏంటనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.
0: నమస్కారం.
1: మీరింతవరకు మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్ధిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ICDS కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇది ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి దార్శనిక భారత్ ఈనాటి కార్యక్రమంలో సుపరిపాలన ఈ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వింటారు.
4: భారతదేశం కేవలం భౌగోళిక దేశం కాదు, వేల సంవత్సరాల ఆలోచన, జ్ఞాన సంస్కృతుల సమాహారం. విలువలతో కూడిన నవభారత్ నిర్మాణమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. గతాన్ని గర్వంగా చెప్పుకోవడంతో

పాటు వర్తమానాన్ని కూడా అంతే ధీటుగా తయారు చేయడం, దీనికి ప్రజలని ముఖ్యంగా యువతను చైతన్యం చేయడమే ప్రభుత్వ ఆశయం. దీనికి ముందుగా దేశాన్ని దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న అనేక సమస్యల నుంచి విముక్తం కల్పించాలి. ముఖ్యంగా ఆర్టికల్ 370, ఇది మన దేశాన్ని రావణ కాష్టంగా పట్టిపీడించేది. కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది మేధావులుగా చెప్పుకునేవారు దీన్ని గురించి మాట్లాడాలి అంటేనే భయపడేవారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నాటి నుంచి 2019 వరకు భారతదేశంలో సంపూర్ణ విలీనం కాని జమ్మూ కాశ్మీర్కి ఉన్న ప్రత్యేక చట్టమే ఆర్టికల్ 370. కేంద్రం చేసిన అనేక చట్టాలు అక్కడ అమలు చేసే పరిస్థితి లేదు. దీంతో అక్కడ తీవ్రవాదం విచ్చలవిడిగా చెలరేగింది. కొన్ని వేల మంది అమాయకులు అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. దీన్ని నివారించాలంటే ఆర్టికల్ 370ని రద్దు చేయాల్సిందే. ఇది అత్యంత సాహసోపేతమైన చర్య. రాజకీయ పార్టీలు, దేశ ప్రజలు ఏనాడు కలలో కూడా ఊహించలేదు ఆర్టికల్ 370 రద్దు అవుతుందని. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి నూతన్ భారత్కి ద్వారాలు తెరిచారు. 5 August 2019 కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉత్తర్వు CO No. 272 ద్వారా జమ్మూ కాశ్మీర్కి భారతదేశంలోని రాజ్యాంగం ద్వారా వచ్చిన అన్ని నిబంధనల్ని వర్తించేలా చేసింది. దీంట్లో ఆటోమేటిక్గా ఆర్టికల్ 370 సంపూర్ణంగా నిర్వీర్యమైపోయినట్లు అయింది. 6 August భారత రాష్ట్రపతి CO No. 273 ద్వారా ఆర్టికల్ 370లోని అన్ని క్లాజులు పనికిరాకుండా చేశారు. దీనితో పాటు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ఆమోదించబడింది. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్ శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడాక్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించాయి. 2023 December 11 సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ చర్యని సమర్థించింది. 2024 ఎన్నికలు జరిగేదాకా జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 నిర్వీర్యపరిచిన ఫలాలు సంపూర్ణంగా అందుకుంది. స్థానికంగా ఉండే కాశ్మీరీ ముస్లిం ప్రజలకి సైన్యం, పారామిలిటరీ బలగాలు, పోలీసు శాఖలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఉగ్రవాదం దాదాపు తుడిచిపెట్టకపోయింది. ఆర్టికల్ 370 నిర్వీర్యానికి ముందు ఎవరైనా ఉగ్రవాది మరణిస్తే అంత్యక్రియలకు 1000 దాకా హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 100 లోపుకు మాత్రమే ఉంది. 1950 భారతీయ జనసంఘ్ ప్రారంభించిన ఆర్టికల్ 370 రద్దు ఉద్యమం 2019 కానీ సాకారం కాలేదు. దీంతో జమ్మూ కాశ్మీర్కి పర్యాటకుల సంఖ్య పెరిగింది. 2023-24 కాగ్ లెక్కల ప్రకారం టూరిస్టుల సౌకర్యాల కోసం జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ 2,803 కోట్లు ఖర్చు పెట్టింది. వారి భద్రతకు కూడా ప్రాధాన్యమిచ్చింది. దీంతో 2020 నుంచి 2024 వరకు 2,35,90,081 మంది దేశీ విదేశీ పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ని సందర్శించారు. ఇదంతా ఆర్టికల్ 370 నిర్వీర్య ఫలితమే. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అనే భావనలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ ప్రతిపక్షాలకి ఊపిరి తిప్పుకు అనివ్వకుండా చేసింది. శత్రుదేశాలకి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ విధంగా దార్శనిక్ భారత్ను సుగమం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిరకాల సమస్యను చాలా సున్నితంగా పరిష్కరించింది. ఆర్టికల్ 370 నిర్వీర్యమైతే దేశం అల్లకల్లోలమవుతుందనే భ్రమలో ఉన్న కొంతమంది మేధావులకు ప్రజలు ఈ విషయాన్ని చాలా హుందాగా స్వీకరించడం ఇప్పటికీ మింగుడుపడని విషయం. జమ్మూ కాశ్మీర్ ముస్లిం ప్రజలు తమ ప్రాంతాన్ని ఒక జన్నత్, అంటే స్వర్గధామంగా నిర్మించాలని కోరుకుంటున్నారు. అక్కడి యువత ఉగ్రవాదం వద్దు, నేషన్ ఫస్ట్ అంటూ నినదిస్తున్నారు. హిమాలయ పరివార్, ముస్లిం రాష్ట్రీయ మంచ్, శారదా కేంద్ర వంటి ఎన్జీఓలు అక్కడి యువతకి వ్యాపారం పెట్టుకోవడంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ప్రభుత్వ పారదర్శకత, దార్శనికమైనటువంటి సమాజం కోసం ప్రభుత్వ పారదర్శకత అనే అంశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం చాలా ముఖ్య విషయంగా తీసుకుంది. ప్రజాస్వామ్యానికి ప్రజలే మూలం. ప్రభుత్వాలు చేసే పనులు పారదర్శకంగా ఉండాలని, ప్రజలకు తెలియజేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ ఆశయం.
ఇందులో

ప్రధానమైంది బడ్జెట్. ప్రభుత్వం ఎలా ఆదాయం సమకూర్చుకుంటున్నది, ఎలా ఖర్చు పెడుతున్నది అనే అంశాలలో భారత ప్రభుత్వం 100% స్పష్టంగా ప్రజలకు పార్లమెంటు ద్వారా తెలియజేస్తుంది. ప్రతిపక్షాలు, పత్రికలు, మాధ్యమాలకి ప్రశ్నించే అవకాశం కల్పిస్తుంది. వారి ప్రశ్నలకు ఆధారపూర్వకంగా సమాధానాలు ఇస్తుంది. ఆర్టీఐ, ఆన్లైన్ బడ్జెట్, ప్రభుత్వ డేటా పోర్టల్స్, కాగ్ వంటి వ్యవస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వ గమనాన్ని నిశితంగా పరిశీలించడం జరుగుతోంది. సేవల డిజిటలీకరణ విస్తృతంగా పెరిగింది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఆన్లైన్లో సేవలు పొందుతున్నారు. 2025 నాటికి 20,000 ఈ సర్వీస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. కోట్లాది మంది ప్రజలు వీటి సేవలు అందుకుంటున్నారు. 2014 నాటికి డిజిటల్ ఇండియా అంటే మనకు తెలియదు. 2015 ఇది ప్రారంభమైంది. 2019 దేశవ్యాప్తంగా కేవలం 872 ఈ సర్వీస్ కేంద్రాలు అందుబాటులో ఉంటే 2025 నాటికి వీటి సంఖ్య 20,000 చేరుకుంది. సింగిల్ విండో పోర్టల్స్ ద్వారా అనేక సేవలు లభిస్తున్నాయి. ఏపీఐ సేతు, ఇండియా స్టాక్, మేరీ పహచాన్ వంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందటమే దీనికి కారణం. ప్రభుత్వ విధానాలు, నిబంధనల మీద ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్ విధానాలు అందుబాటులోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల్లోనూ ఈ విధానం అమలులోకి ఉంది. న్యాయ సంహిత. భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మరో ముఖ్యమైన మార్పు, దాదాపు 164 సంవత్సరాల నాటి ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో మన దేశ పరిస్థితులకు తగినట్లు భారతీయ న్యాయ సంహితను ప్రవేశపెట్టడం. ఇది చారిత్రాత్మకమైన పరిణామం. దీనివల్ల దేశ ప్రజలకు వలసరాజ్యాల శిక్షాస్మృతి నుంచి ఉపశమనం లభించింది. ఇది దేశవ్యాప్తంగా 2024 జులై 1 నుంచి అమలులోకి వచ్చింది. పాత చట్టంలో 511 సెక్షన్లు ఉంటే వాటిని 358 సెక్షన్లకు కుదించారు. పాత చట్టంలో సెక్షన్ 124A కింద దేశద్రోహం నేరం ఉంటే దానిని పూర్తిగా తొలగించారు. దానికి బదులు దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించే కొత్త చట్టం ప్రవేశపెట్టారు. గతంలో మహిళలు, పిల్లలపై నేరాలకి విడిగా సెక్షన్లు ఉండేవి. వాటన్నిటినీ చాప్టర్ 5 కింద ఒకచోటికి చేర్చారు. దీనివల్ల బాధితులకు సత్వర న్యాయం జరిగే

చేశారు. న్యాయ సంహితలో 34 నుంచి 44 సెక్షన్ వరకు స్వీయ రక్షణ హక్కును కల్పించాయి. 45 నుంచి 62 వరకు ప్రేరేపణ, నేరపూరిత కుట్రలకు శిక్షలు ఖరారు చేశాయి. 63 నుంచి 99 వరకు మహిళలు మరియు పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి, వివాహానికి సంబంధించిన నేరాలు, గర్భస్రావం కలిగించడం మొదలైన వాటికి శిక్షలు ఖరారు చేస్తాయి. సెక్షన్ 100 నుంచి 146 వరకు అక్రమ నిర్బంధం, అక్రమ బంధం, అపహరణ, బానిసత్వం, బలవంతపు చాకరీ గురించి క్షుణ్ణంగా చర్చించాయి. సెక్షన్ 147 నుంచి 158 వరకు రాష్ట్రానికి వ్యతిరేకంగా చేసే నేరాల గురించి, సెక్షన్ 159 నుంచి 168 వరకు సైన్యం, నౌకాదళం, వైమానిక దళానికి సంబంధించిన నేరాల గురించి భారతీయ న్యాయ సంహిత శిక్షలు విధించింది. సెక్షన్ 169 నుంచి 177 వరకు ఎన్నికల నేరాలు, 178 నుంచి 188 వరకు నాణాలు, బ్యాంక్ నోట్లు, కరెన్సీ నోట్లు మరియు ప్రభుత్వ స్టాంపులకు సంబంధించిన నేరాలు, 188 నుంచి 197 వరకు ప్రజాశాంతికి భంగం కలిగించడం, 198 సెక్షన్ నుంచి 205 వరకు ప్రభుత్వోద్యోగులు ద్వారా లేదా వారికి సంబంధించిన నేరాల గురించి చర్చించాయి. సెక్షన్ 216 నుంచి 226 వరకు ప్రభుత్వోద్యోగుల చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించడం, 227 నుంచి 269 వరకు తప్పుడు సాక్ష్యం మరియు ప్రజాన్యాయానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు, సెక్షన్ 270 నుంచి 297 వరకు ప్రజారోగ్యం, భద్రత, విశ్వాసము, మర్యాద మరియు నైతికతను ప్రభావితం చేసే నేరాలు.

0: పాలకు శిక్షలు సూచించాయి. సెక్షన్ 298 నుంచి 302 వరకు మతానికి సంబంధించిన నేరాలను చర్చించాయి. సెక్షన్ 303 నుంచి 334 వరకు ఆస్తులు కొల్లగొట్టడం, దొంగతనాలు, దోపిడీలు, 330 నుంచి 350 వరకు నేరపూరిత బెదిరింపు, అవమానం, పరువు నష్టం మొదలైన వాటిని, సెక్షన్ 351 నుంచి 356 వరకు నిస్సహాయ వ్యక్తి యొక్క అవసరాలను తీర్చడానికి జరిగిన ఒప్పంద ఉల్లంఘనలు, 358 రద్దు మరియు పొదుపులకు సంబంధించిన ఆర్థిక నేరాలని విచారిస్తాయి. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023 న్యాయస్థానాలలో కేసులు సత్వరంగా పరిష్కరించేందుకు వీలు కల్పించిందని చెప్పవచ్చు. ఇది NDA ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతదేశంలో జరిగిన గొప్ప సంస్కరణగా రాజనీతి నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ ప్రజలకు, న్యాయవాదులకు దీని ద్వారా సరళమైన చట్టభాష అందుబాటులోకి వచ్చింది. బాధితులకు మెరుగైన హక్కులు, రక్షణలు కల్పించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత న్యాయ వ్యవస్థను తీర్చిదిద్దడం, FIR నమోదు నుంచి తీర్పుల వరకు డిజిటల్ విధానాలు, వీడియో రికార్డింగ్లు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు ప్రముఖ స్థానం కల్పించడం, పోలీసుల జవాబుదారీతనాన్ని పెంపొందించడం దీని లక్ష్యాలు. 1998 నాటి ఇండియన్ పీనల్ కోడ్ పౌర కేంద్రీకృత న్యాయం కోసం కాకుండా కేవలం నియంత్రణ కోసమే రూపొందించారని చాలా కాలం నుంచి ఉన్న విమర్శ. భారతదేశంలోని జైళ్లలో ఉన్నవారిలో 67% విచారణ ఖైదీలే. దేశవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలలో లక్షలాది క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. న్యాయస్థానాల మీద ఒత్తిడి తీవ్రంగా ఉంది. వీటన్నిటినీ తగ్గించడం, డిజిటల్ సాక్ష్యాలను స్వీకరించడం మొదలైనవి భారతీయ న్యాయ సంహిత యొక్క లక్ష్యాలు.
1: దార్శనిక భారత్ కార్యక్రమంలో మీరింతవరకు సుపరిపాలన ఈ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తిగారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా

అభిలాష కార్యక్రమంలో ముందుగా విన్న పాట నువ్వే కావాలి చిత్రం కోసం చిత్ర గానం విన్నాం. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి. ఈ పాటను వినిపించమని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రమ్మళ్ళకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, భువన్, పవిత్ర మరియు కార్తికేయ వీరందరి కోసం ఈ పాట విన్నాం.

విన్న పాట అతడే ఒక సైన్యం. చిత్రం కోసం పి సునీత గానం విన్నాం. సాహిత్యం చంద్రబోస్, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఈ పాటను వినిపించమని కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, శివకోటి శేఖర్, పున్నం వెంకటేశం మరియు బ్రహ్మయ్య వీరందరి కోసం ఈ పాట వినిపించాం.

0: అభిలాష కార్యక్రమంలో చివరిగా వింటున్న పాట అంకుశం చిత్రం కోసం. ఎస్బి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం వింటున్నారు. సాహిత్యం మల్లమాల, సంగీతం సత్యం. ఈ పాట వినిపించమని కర్నూలు జిల్లా అవుకు మండలం వేములపాడు నుండి కవిత, సుభాషిణి, దస్తగిరి, సుబ్బలక్ష్మమ్మ, కావేరి, పవిత్ర, వెంకటేశ్వరు, దస్తగిరి, రామ్మోహన్ రెడ్డి, శ్రీధర్, వీరకుమార్ రెడ్డి, హనీఫ్, సునీత, అమినాభి, వాణి వీరందరి కోసం ఈ పాట విన్నాం. సమయం 8:30. తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఇక వార్తల వివరాలు. అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, భౌగోళిక సామీప్యత కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత

0: దేశం తన రక్షణ సన్నద్దతలో భౌగోళిక వ్యూహాత్మక ప్రణాళికలను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత నౌకాదళ కమాండర్ల సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సంక్షోభం దేశద్వారం తట్టేలోపే సన్నద్దత సంక్షోభ స్థాయికి చేరుకోవాలన్నదే భారతదేశ లక్ష్యమన్నారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో భారత నౌకాదళ వృత్తిపరమైన నైపుణ్యం, కార్యాచరణ సన్నద్దతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి నిరూపించిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ మొదటి స్పందన దేశంగా, ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా, విశ్వసనీయతకు ప్రతీకగా స్థిరంగా నిలుస్తోందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన గిట్టుబాటు ధర పొందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న జాతీయ వ్యవసాయ సదస్సు రబీ ప్రచార కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, పంట కోత అనంతర నిర్వహణను బలోపేతం చేయటం, శాస్త్రీయ పద్ధతుల్లో గిడ్డంగుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం వంటి చర్యలు ప్రభుత్వ వ్యూహంలో భాగమని చెప్పారు. కనీస మద్దతు ధర ఎంఎస్పీ కింద కందులు, మినుములు, మసూరు పప్పులను ప్రభుత్వం 100% కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని శివరాజ్ సింగ్ వివరిస్తూ,
1: हमने इस रबी कॉन्फ्रेंस को केवल रबी हो या खरीफ हो, इसको केवल कर्मकांड नहीं रहने दिया. उत्पादन में जो वृद्धि हुई है वो अभूतपूर्व है. कृषि विकास दर में 50% की वृद्धि हुई है. कल तथ्यों के साथ प्रस्तुत करने वाले हैं, तो हमारी उपलब्धियां अनंत है, लेकिन काम करने की जरूरत और है. कई बार हम लोग सोचते हैं कि ऑफिस में बैठ के कुछ अधिकारी ही पूरी प्लानिंग कर लेंगे, तो वो प्लानिंग पर्याप्त नहीं होती जब तक सारे स्टेक होल्डर शामिल ना हो. मैं आपसे आग्रह करना चाहूंगा, राज्य में आप एक मजबूत टीम एग्रीकल्चर बनाइए.
0: देश अपलोनी आज

0: పరిధిలోని ఈ 50 నగరాలు దేశంలోని ఇతర నగరాలకు ఆదర్శంగా నిలిచేలా పరిశుభ్రమైన మోడల్ నగరాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. పట్టణ పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావటం ప్రగతి 50 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. ఇందుకోసం నిర్దిష్ట కాలపరిమితిలో పర్యవేక్షణ, సమీక్షలతో కూడిన ఒక క్రమబద్ధమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయని, వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలనా విధానాలు, ఉద్యోగుల నైపుణ్యాలు కూడా నిరంతరం మెరుగుపడాలని పేర్కొన్నారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాధనా శృంఖల 26 పేరిట నిర్వహిస్తున్న మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణా సంస్థల ప్రతినిధులు ఈ 2 రోజుల సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాల మెరుగుదల, ప్రభుత్వ శిక్షణా సంస్థల సామర్థ్య నిర్మాణంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా మొదటి స్థానాన్ని సాధించింది. తదుపరి స్థానాల్లో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు నిలిచాయి. ఈ కార్యక్రమానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్, సభ్యురాలు ఆల్కా, ఆ సంస్థ కార్యదర్శి జగదీప్ గుప్తాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. న్యూయార్క్లో ఏషియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కారమైన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం ప్రారంభమయ్యాయని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలత కొనసాగటం ఇరుదేశాలకు ప్రయోజనకరం కాదని భారత్ చాలా కాలంగా చైనాకు చెబుతూ వస్తోందని జైశంకర్ పేర్కొంటూ,
1: Once the border standoff was resolved, it was natural that this would start to improve. We also maintained consistent

0: instantly a very elementary principle of statecraft, which is don't get locked into a problem which benefits others. And to the extent there is an improvement in our relations, I think it certainly helps our position. It helps our position not only vis-a-vis China, it helps our position vis-a-vis the rest of the world.
1: అదేవిధంగా భారత్ అమెరికా సంబంధాలు, ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలపై జయశంకర్ స్పందిస్తూ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి రెండు దేశాలు ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చాయని చెప్పారు. భారత నౌకాదళానికి చెందిన ఫ్రంట్ లైన్

0: లో భాగంగా ఉంటుంది. ఈ పర్యటనలో ఇరు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర చర్చలు, నౌకాదళ సిబ్బంది మధ్య సామాజిక సముదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కెన్యా నుంచి బయలుదేరిన అనంతరం ఐఎన్ఎస్ తార్కష్ కెన్యా నౌకాదళంతో కలిసి పాసేజ్ ఎక్సర్సైజ్లో పాల్గొనుంది. పశ్చిమ హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ కెన్యా సముద్ర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ఈ పర్యటన దోహదపడనుందని నైరోబీలోని భారత హైకమిషన్ సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించింది. అదేవిధంగా సముద్ర ప్రాంతంలో భాగస్వామ్య దేశాలతో సహకారాన్ని పెంపొందించాలనే భారత్ ప్రతిపాదించిన మహాసాగర్ దార్శనికతకు ఈ పర్యటన ప్రతిబింబంగా నిలుస్తుంది. భారత్ కేవలం 100 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం మాత్రమే కాదని, 100 కోట్లకు పైగా కథలు, ఆలోచనలు, ఆకాంక్షలకు నిలయమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. యూట్యూబ్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థకు యూట్యూబ్ 18,000 కోట్ల రూపాయలకు పైగా సహకారం అందించిందని తెలిపారు. అలాగే 9.6 లక్షలకు పైగా ఉద్యోగాలకు మద్దతు ఇచ్చిందని చెప్పారు. ఆరెంజ్ ఎకానమీని భారత్ ప్రోత్సహిస్తూ కంటెంట్ క్రియేటర్లకు సాధికారత కల్పిస్తోందని మురుగన్ తెలిపారు. కొత్త అవకాశాలను సృష్టించడంతో పాటు భారతదేశ కథలు, సంస్కృతి, ప్రతిభలను ప్రపంచానికి చాటి చెప్పడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. జపాన్లోని నాగోయా నగరం వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు కూడా అద్భుత ప్రదర్శన కొనసాగించింది. మహిళల 400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పథకం సాధించింది. భారత జట్టు 3:29 పరుగు పూర్తి చేసింది. ఇక పురుషుల 400 మీటర్ల రిలేలో భారత్ కాంస్య పథకాన్ని దక్కించుకుంది. షూటింగ్లో నీరు ధాండా కూడా చరిత్ర సృష్టించారు. మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకం సాధించిన తొలి భారతీయ షూటర్గా ఆమె రికార్డు నెలకొల్పారు. అంతకుముందు ఆసిమా అహ్లాహత్, మనీషా కీర్లతో కలిసి మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో దేశానికి రజత పథకం అందించారు. అథ్లెటిక్స్లో గుర్వీర్ సింగ్ పురుషుల 5,000 మీటర్ల ఫైనల్లో కాంస్య పథకం సాధించారు. దీంతో ఈ క్రీడల్లో గుర్వీర్ సింగ్కు ఇది 3వ పథకంగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడగా చిత్రగీతం విందాం.
2: దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతనః.

దేవాలయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం అదృష్ట దీపక్, సంగీతం చక్రవర్తి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఎం నారాయణ స్వామి బృందం వారు పాడిన జానపద గేయాలు వింటారు.

ఆమె కథ చిత్రం కోసం పి సుశీల జి ఆనంద్ గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

అదిరింది అల్లుడు చిత్రం కోసం ఎంఎం శ్రీలేఖ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం సామవేదం షణ్ముఖ శర్మ, సంగీతం ఎంఎం కీరవాణి. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత

అభిలాష చిత్రం కోసం ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: ఆత్మబలం చిత్రం కోసం పిసుశీల ఘంటసాల గానం విన్నాం. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం కేబి మహదేవన్.
1: చూచు చూ

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట అల్లరి అల్లుడు చిత్రం కోసం ఎస్పై బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం గానం విన్నాం. సాహిత్యం భువనచంద్ర, సంగీతం ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా

0: అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.
1: ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. నే ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను.

ఆలు మగలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బృందం గానం విన్నం, సాహిత్యం వేటూరి, సంగీతం టి చలపతిరావు.

గురుదేవ. తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమము కోరి పలికిన మీ హితవాక్యములకు కృతజ్ఞుడను. రాయబారి గోకుల విహారి, నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను, నీ అంతరాత్మను, నీ పలుకుల్లోని అంతరార్థమును తెలియని అజ్ఞానిని కాదు. నా గురుదేవుని సోదరుడవని, కుంతీదేవి మూలమున మాకు దూర చుట్టవమని, సకల రాజలాంఛనములతో సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటేవి. పగపుర కూడు కుడువనులనని నిన్ననే నన్ను పగవారినిగా పాటించితివి. రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆసనము నుండి

ఆచారం కాదు కనుక నిన్ను చిత్తరీతినే గౌరవించి తిని. రాయబారిగా వచ్చిన వాడవు, పంపిన వారి మాటలు ప్రకటింపక, ఆ పైన మా అభిమతమును గ్రహింపక ఇంత ప్రల్లదనముగా ప్రవర్తించింది. ఇప్పుడు నేను సంధి కొడంబడినచు సౌజన్యముతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్లా, లేక నీవు వందిగా వర్ణించిన వారి బలపరాక్రమాలకు బెదరి ఇచ్చినట్లా? దూత కృత్యమును నిర్వహింపక పాతక కృత్యమునకు కరంగితివి. మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రీ బంధమును

0: వారి బల పరాక్రమాలకు బెదరించినట్ల దూత కృత్యమును నిర్వహింపక పాతక కృత్యమునకు కరంగిటివి. మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రీ బంధమును తెంచుటకు తెగించితివి.
1: ఐదూళ్ళైనా ఈయని పరమ దుర్మార్గుడు రారాజని లోకమునకు చాటనించితివి.
0: కృష్ణ, నీ కోరిన కోరిక సరి అయినచో నిజమే అయినచో నేనియుటకు ఈ సువిశాల మహాసామ్రాజ్యమున ఐదూళ్లు లేకపోవునా? ఇంద్రప్రస్థము, వృకప్రస్థము, జయంతము, వారణావతములతో ఇంకొకటి కలిపి ఐదూళ్ళిచ్చిన చాలంటి. నాకు లేనివి, నావి కానివి, నేనితరులకు దానమిచ్చినవి, ఆ నగరములను నేను వారికెట్లు కట్టబెట్టగలను?
1: ఇది సాధ్యమా? తండ్రి పొసగు మార్గమా?
0: ఇదిగాక నా పినతండ్రి కుమారులకు భాగమీయమంటివి. ఎవరు నాకు పినతండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్వనీ దేవతల? కృష్ణ, శతశృంగ పర్వతమున పుట్టిన కౌంటేయులకు భాగమిచ్చి శృంగభంగమంతటకు నేనంత వెర్రివాడననుకుంటివా? ఒకవేళ భాగమే పంచవలసి వచ్చిన ఈ గంగా తనయుడు పాలు వదులుకున్నను, మా పితామకులైన బాఖలిక సోమదత్తులకు భాగము లేదందుమా? అందందు వచ్చిన అర్థార్థ భాగములలో మా తండ్రులు ధృతరాష్ట్ర పాండురాజులు ఇరువురు భాగస్వాములు కదా. ఆ పైన మేము నూరుగురము, వారైదుగురు, 105గురము కదా. ఇందరము వంతులు వేసుకున్నచో ఎవరికి ఎంత ఎంత ఎంత వచ్చును? అసలు ఈ అవిభాజ్య కురు మహాసామ్రాజ్యమును ముక్కలు చక్కలుగా చేయుట దేశమునకు శ్రేయస్కరమా? భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో దేశము చిన్నా భిన్నమైనతో ప్రజలకది సౌభాగ్యమా? ప్రజలందరూ ఐకమత్యముతో ఒకే కుటుంబముగా ఒకే పాలన కింద ఉండుట క్షేమము కాదా? కృష్ణ, ఈ యుగ ధర్మ ప్రకారం ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనతో దానిపై హక్కు శాశ్వతముగా తొలగునన్న సత్యము నీ వెరుగవా? అందులకే జూతమున కాని ఇమమును బట్టితిమి కాని మతి మాలిక. అయినను దూతానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. మొదటిది ధర్మరాజు దాస్యవిముక్తి, 2వది తన 4 భర్తల దాస్యవిముక్తి. అంతేకాని ఆనాడు ద్రౌపది తన దాస్యవిముక్తిని కోరనూ లేదు, మా తండ్రి గారు ఏనూ లేదు. కనుక ఆమె ఇప్పటికీ మా దాసీయే. కృష్ణ, వారి నాడు రాజ్యభాగమును కోరినట్లు మేము పాంచాలను కోరినచో తిరిగి వారామిన మాకు అప్పగించగలరా? సిగ్గులేక వారు పంపిన పంపవచ్చును గాని ఎగ్గులేక నీ అంగీకరించి రావచ్చునా? ఇక నీ బెదిరింపులందువా ఆ కౌంటేయుడు నిర్విక్ర పరాక్రమ సౌపేతులేని, ప్రచండ దుర్దండ మండితులేని, హరివీర భయంకరుడేని, సంగరమునకు సమాయత్తపడక ఐదుల కొరకిట్లు దేహీ దేహీ అని దేవిరితురా?

మమతయు గొంకు మానము అవమానము సిగ్గులు లేని వారి నయ్యము తగునయ్యా ఓ

దాన వీర శూరకర్ణ చిత్రం కోసం రామకృష్ణ ఎస్పే బాలసుబ్రహ్మణ్యం పాడిన పద్యాలు విన్నారు. వీటి సంగీతం పెండ్యాల. తర్వాత

ఆస్తులు అంతస్తులు చిత్రం కోసం కేజే యేసుదాస్ గానం విన్నాం. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా. శ్రోతలు ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత పాట

0: ఆ నలుగురు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం చైతన్య ప్రసాద్, సంగీతం ఆర్పి పట్నాయక్. చివరిగా
1: హే జంకు జమ్మా.

ఇంద్రధనుసు కార్యక్రమంలో చివరిగా విన్న పాట ఆరాధన చిత్రం కోసం ఎస్ జానకి గానం విన్నాం. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం ఇళయరాజా. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. రేపు మా ప్రభాత ప్రసారంలో 5:06:10 భక్తిరంజని కార్యక్రమంలో కృష్ణ తీర నృసింహ గీతాలు వింటారు. 6:30 శ్రీ ఎంకే కృష్ణారావు వినిపించిన వినదగ్గుమాట. 6:35 సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో జామసాగు వివరాల గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందించే వివరాలు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత హెల్మెట్ వాడకంపై చావడి సంభాషణ. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో పూర్వ కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్ల గురించి ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీ నరసయ్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ వి సాయిప్రసాద్. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ రచన యు విజయభాస్కర్ రావు. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 ఏకచిత్ర మ్యూజిక్ డైరెక్టర్ శీర్షికన ఒకే సంగీత దర్శకుడు పాటలు వింటారు. 9:30 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం అభిలాష. 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం. 10:14 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 5:30 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం. 6:20 ప్రసార విశేషాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీమతి వి రాజేశ్వరి మరియు శ్రీ వి దేముడు బృందం పాడిన పల్లె జానపద గీతాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. 8:00 దార్శనిక భారత్. 8:15 రసధుని కార్యక్రమంలో ఆపాత మధుర గీతాలు వింటారు. 8:45 కదిరి నరసింహుడు రూపకం సమర్పణ శ్రీ ఎం ముల్లగిరి హరి. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:16 స్పాట్లైట్. 9:30 నాటిక. 10:00 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 ముఖ్యాంశాలు వింటారు. 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు పాటలు వింటారు. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:03 కావస్తుంది. ఈనాటి కార్యక్రమాలు మిమ్మల్ని అలరించని ఆశిస్తూ రేపటి మా ప్రభాత ప్రసారంలో 5:53 కలుసుకుంటామని కోరుకుంటూ మీ నుండి సెలవు కోరుతున్నవారు మీ మధుసూదన్ రెడ్డి. జై హింద్, శుభరాత్రి.